శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 7వ తేదీ, ఆదివారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 35 సెకండ్లుగా వస్తుంది. శుభోదయం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్తాన్కు భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. కశ్మీర్ భారత్లో అంతర్భాగమని, ఆ వాస్తవాన్ని పాక్ ఎప్పటికీ మార్చలేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ సిలిండర్ ధర 29 రూపాయలు పెరిగింది. ఈ రోజు నుంచి ఇది అమల్లోకి వస్తుంది. రైతులు, డ్వాక్రా మహిళలు, యువత ఆర్థికంగా ఎదిగిన రోజే దేశం ముందుకు వెళ్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సమృద్ది ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో ఏర్పాటు చేసిన సమృద్ది కేంద్రాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో అభివృద్ది పనులపై రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పెదపెంకి గ్రామంలో 100కు పైగా మలేరియా కేసులు, తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతున్నారని, అక్కడి సమస్యలపై ఉప ముఖ్యమంత్రి దృష్టి సారించారు. రష్యా పర్యటనలో భాగంగా రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాస్కోలోని స్పేర్బ్ సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాధి నిర్ధారణ, ఇతర ఆవిష్కరణలతో కూడిన ఏటీఎంపై మంత్రి లోకేష్ ఆరా తీశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆవిష్కృతమైన స్పేర్బ్ సిటీ భవిష్యత్ టెక్నాలజీకి వారధిగా నిలుస్తుందని ఆయన కొనియాడారు. రాష్టంలో నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాల గుర్తింపునకు ఏఐ ఆధారిత సేవలు వినియోగించనున్నట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇందులో భాగంగా మొబైల్ ద్వారా నవజాత శిశువుల బరువు, ఎత్తు, ఇతర వివరాలను నమోదు చేస్తారు. దీనికోసం ఆశా యాప్తో శిశు మాపన్ యాప్ను అనుసంధానిస్తారు. నీట్ యూజీ రీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందంటూ వస్తున్న ఆరోపణల్ని ఎన్టీఏ ఖండించింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ దుష్ప్రచారం అవాస్తవమని పేర్కొంది.

ప్రచారం వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విశాఖపట్నం అరకు విస్టా డోమ్ రైలు ప్రయాణ మార్గం జాతీయ అవార్డుకు ఎంపికైంది. ఈ నెల 15వ తేదీన గోవాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ అవార్డును అందుకుంటారు. రానున్న 2 రోజుల్లో రాష్టంలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోల సమయం 6:04 దాటి 23 సెకండ్లుగా వస్తుంది. వందన భక్తి గీతాల కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్కు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా సంగివలసలోని ఒక వైద్య కళాశాలలో నిన్న నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లపై వైద్యులు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య ఆరోగ్య సేవల అంతరాలను తగ్గించడంలో డిజిటల్ హెల్త్ కార్యక్రమాలు ఆధునిక వైద్య సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ను 2,300 కోట్ల రూపాయల వ్యయంతో 240 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, డి శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పండ్ల మార్కెట్తో పాటు సమీకృత సబ్ రిజిస్టార్ కార్యాలయాల భవన సముదాయానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: నగరం నుంచే కాదు రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరి ఇంట్లో పెళ్ళున్నా, ఎవరి ఇంట్లో పండగ ఉన్నా, ఏమి కొనాలన్నా ఇక్కడికి వస్తే అన్ని అందుబాటులో ఉండే విధంగా ఈనాడు 240 ఎకరాలలో 2,400 కోట్ల రూపాయలు వెచ్చించి అంతర్జాతీయ స్థాయిలో కోహెడా ఫ్రూట్ మార్కెట్ ను మనం ప్రారంభించుకుంటున్నామని చెప్పడానికి నేను సంతోషపడుతున్నా. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తర్వాత మన గుర్తింపు, మన గౌరవాన్ని ఈ కోహెడా ఫ్రూట్ మార్కెట్ తీసుకొస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.
0: గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీల నుంచి వచ్చే మురుగునీరు గోదావరిలోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. గోదావరి మోడల్ పుష్కర్ పంచాయతీ ప్రణాళికపై జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో ఆయన నిన్న మంగళగిరి నుంచి దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. పుష్కర్ ఘాట్లు, పుష్కర్ నగర్ల వద్ద పార్కింగ్, వీధి దీపాలు, వస్త్రాలు మార్చుకునే గదులు, స్నానమాచరించేందుకు సౌకర్యాలు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించిందని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొంతాలి డంపింగ్ యార్డులో నిర్మాణంలో ఉన్న వ్యర్థాల నిర్వహణ ప్లాంటు పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: నెల్లూరు దంతాల్లో ఈరోజు ఇంకా 100,000 టన్నుల చెత్త ఉంది. దాన్ని తీస్తేనే అక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టగలరు. ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. బహుశా ఈ మంత్ ఎన్నికకు పూర్తి అయ్యేటట్టుగా ప్లాన్ చేశాం. నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది. అదేవిధంగా తిరుపతి, అదేవిధంగా కడప, అదేవిధంగా కర్నూలు, అదేవిధంగా విజయవాడ, తెనాలి, మచిలీపట్నం, బందరు, అన్ని చుట్టుపక్కల ఉన్న ప్రతి మున్సిపాలిటీ నుంచి 100 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న మున్సిపాలిటీస్ అంతా తీసుకొచ్చి దాని చేస్తుండే. అందువల్ల ఇక్కడ ఎక్సెస్ అయినందువల్ల విజయవాడలో మరొక ప్లాంట్ ని గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పురుషుల అండర్ 18 హాకీ కప్ 2026 టైటిల్ను భారత పురుషుల జట్టు కైవసం చేసుకోవడంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టోర్నమెంటు మొత్తం జట్టు ప్రదర్శించిన అసాధారణ నైపుణ్యం, పట్టుదల ప్రశంసనీయమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బంది అంకిత భావానికి ఈ విజయం నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులోనూ జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంగా సాగుతోందని, సేంద్రీయ ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఒక సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె నిన్న సందర్శించారు. సేంద్రీయ వ్యవసాయం గురించి అక్కడి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
3: రైతులు కూడా బాగా సమయస్ఫూర్తి పెరిగింది. కమర్షియల్ క్రాప్స్ లో ఎక్కువగా యూరియా కావచ్చు, రసాయక ఎరువులు వాడడం వల్ల పంట దిగుబడి రావచ్చే తప్ప వారి కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యం చెడిపోతున్నారు అని, వారు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ కి మరి ఎక్కడికక్కడ పొలం పండుగ కార్యక్రమం ప్రభుత్వం చేయటం వల్ల రైతులకు కూడా అవేర్నెస్ పెరిగింది. మరి ప్రజలకు కూడా అవేర్నెస్ పెరగాలి. ఎందుకంటే ఇలా పండిస్తున్న రైతన్నులందరికీ మనం సహకరించి మీరు ఆర్గానిక్ ఫుడ్ తినండి, అప్పుడే మీ ఆరోగ్యంలో పెనుమార్పులు మొదలవుతాయి.
0: యోగాంధ్ర నమోదు ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ప్రారంభించింది. యోగాంధ్ర పోర్టల్లో తొలిరోజు సుమారు 2,000 మంది యోగా మాస్టర్ ట్రైనర్లు తమ పేర్లు నమోదు చేసుకోగా, వారికి జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని దేవాలయ ప్రాంగణంలో రాష్టస్థాయి యోగాసనాల కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఆరోగ్య సంరక్షణలో యోగా ప్రాధాన్యాన్ని తెలియచేసేలా విద్యార్థులకు వివిధ ఇతివృత్తాలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 20వ తేదీ వరకు 4 దశల్లో 14 రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు కురసాల కన్నబాబు ఆరోపించారు. కాకినాడ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. అమరావతి రైతులు, డీఎస్సీ అభ్యర్థులు సహా పలు వర్గాలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ఈరోజు కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడి

ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్వీకరించిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను ఆయన నిన్న స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్దితో కూడిన సుపరిపాలనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతగా ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్కు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అబ్బాబా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
2: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
2: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
2: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు, పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి ఎఫ్ఎం.

0: 101.35 సినిమా కబుర్లు. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందా. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: భారతి ఎఫ్ఎం 101.3 స్టూడియోల సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆసియా పెసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో మొదటి రోజు నిన్న ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. ఇక వార్తల వివరంగా. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్టమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటియర్ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా అన్నారు. సరిహద్దు జిల్లాల్లో ఆర్థిక క్రమశిక్షణను అవలంబించడం రాష్ట్రాల బాధ్యత అని చెప్పారు. కలెక్టర్లు, జీఎస్టీ అధికారులకు శిక్షణ ఇవ్వాలని, నకిలీ కరెన్సీపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సీబీడీటీ సర్వే నిర్వహించాలని అమిత్ షా ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల సంపూర్ణ అభివృద్ది, భద్రత కోసం కేంద్ర రాష్ట సంస్థల మధ్య సన్నిహిత సమన్వయాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి అత్యున్నత భద్రతా ప్రమాణాలను నిర్దేశించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని అమిత్ షా చెప్పారు. ఈ సమావేశానికి త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా, ప్రధాన కార్యదర్శి జేకే సిన్హా, డీజీపీ అనురాగ్ ఠంకర్, ఇతర సీనియర్ అధికారులతో పాటు 8 సరిహద్దు జిల్లాల మెజిస్ట్రేట్లు, పోలీస్ సూపరింటెండెంట్లు హాజరయ్యారు. నేపాల్ విదేశాంగ మంత్రి సిషిన్ కనాల్తో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. 2015 భూకంపం తర్వాత చేపట్టిన పునర్నిర్మాణ కార్యక్రమం కింద 72 ఆరోగ్య సౌకర్యాలను, 12 సాంస్కృతిక వారసత్వ ప్రాజెక్టులను జయశంకర్ ఈ సందర్బంగా వర్చువల్గా నేపాల్కు అందజేశారు. సరిహద్దుల మధ్య చెల్లింపులను సులభతరం చేసేందుకు భారత్కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ, నేపాల్ నేషనల్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లింకేజ్ను ఇరువురు నేతలు సంయుక్తంగా ప్రారంభించారు. నేపాల్ కోసం వాయిస్ ఫస్ట్ భాషా అనువాద వేదిక నిమిత్తం జాతీయ డిజిటల్ మౌలిక సదుపాయాలను సంయుక్తంగా ఏర్పాటు చేసేందుకు డిజిటల్ ఇండియా భాషిని, కాఠ్మాండు విశ్వవిద్యాలయం మధ్య ఒక అవగాహన ఒప్పందం కూడా ఈ సందర్భంగా కుదిరింది. ఇరు దేశాల ప్రజల పరస్పర పురోగతి, శ్రేయస్సు, సంక్షేమం కోసం నేపాల్తో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉందని డాక్టర్ ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ, సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని, అవసరమైన సమయాల్లో ఇరు దేశాలు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాయని చెప్పారు.
2: కొలాబరేట్

0: closely to maintain security, our long and uniquely open. Our two countries have always stood by each other in times of need. In the wake of the ongoing crisis in West Asia, the Middle East, we have ensured uninterrupted fuel supplies to Nepal. The importance accorded to this relationship by both sides has only recently been demonstrated. We believe that today there is opportunity to decisively shift the trajectory of India-Nepal relations and to realize the full potential of our ties.
1: శక్తివంతమైన ప్రజా సంబంధాలు, సరిహద్దు అనుసంధానం, ఉమ్మడి సాంస్కృతిక మతపరమైన సంప్రదాయాలు వంటి బలమైన పునాదులతో భారత్ నేపాల్ దేశాలు ప్రత్యేకమైన సంబంధాలు పంచుకుంటున్నాయని జయశంకర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగాభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ పేర్కొంది. 2044 నాటికి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ విమాన ప్రయాణికుల సంఖ్య 4.1 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. నిన్న బ్రెజిల్ నగరంలో జరిగిన ఓ సమావేశంలో ఐఏటీఏ ఉపాధ్యకుడు షెల్డన్ హీ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ఆసియా పసిఫిక్ ప్రాంత విమానయాన రంగ వృద్దికి భారత్ దోహదపడిందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశీయ పౌర విమానయాన మార్కెట్లలో భారత్ ఒకటని ఆయన పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వృద్ది దృఢంగా కొనసాగుతుందని, రాబోయే దశాబ్దంలో కూడా ఇది మరింత పటిష్టంగా కొనసాగుతుందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అదొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్లో దక్షిణేశ్వర్, ఖాళీఘాట్ ఆలయాలతో సహా రాష్ట వ్యాప్తంగా ఉన్న కీలక మతమరుపైన ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపరచడానికి బీజేపీ ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాలను చేపడుతుందని ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. గంగాసాగర్ మేళాను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని, అలాగే దక్షిణేశ్వర్, ఖాళీఘాట్ వంటి ప్రముఖ మతపరమైన ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కోల్కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో సువేందు అధికారి మాట్లాడుతూ, తారకేశ్వర్లో జరగబోయే శ్రావణి మేళా కోసం భారీ ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. గత 15 ఏళ్లుగా టీఎంసీ పాలనలో అభివృద్ది కంటే బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యత లభించిందని సువేందు అధికారి అన్నారు. పశ్చిమ బెంగాల్ను ఒక ఆధ్యాత్మిక స్థలంగా అభివర్ణిస్తూ ఆయన, బుజ్జగింపులు, అరాచకం, పెట్టుబడుల కొరతతో కూడిన ఒక శకం ఇప్పుడు ముగిసిందని చెప్పారు. యువ భారతదేశానికి అతిపెద్ద బలం అని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత అగ్రగామి పాత్ర పోషిస్తారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన యూత్ ఫర్ వికసిత్ భారత్ మై భారత్ యూత్ కన్వెన్షన్ ఉద్దేశించి మాట్లాడిన మంత్రి, యువత తమ ఆకాంక్షలను, ఆలోచనలను పంచుకోవడానికి, దేశ నిర్మాణంలో వారి స్వచ్ఛంద సేవాభావాన్ని చాటడానికి ఒక వేదికగా మై భారత్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేశారని పేర్కొన్నారు.
2: युवा देश है, ये देश की युवा की शक्ति को विकसित भारत के राह पर ले जाने के लिए संयोजने का काम नरेंद्र मोदी जी ने करा है.
1: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. పరీక్షా ప్రక్రియ సమగ్రత పూర్తిగా సిద్దంగా ఉందని, అభ్యర్థులకు నిష్పక్షపాతంగా, సురక్షితంగా పరీక్ష జరిగేలా చూసేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే చేశామని ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఛానళ్లు, ఖాతాలు, కంటెంట్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. కాగా ఎన్టీఏ ధృవీకరించిన వెబ్సైట్, మాధ్యమాల ద్వారా జారీ చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని అభ్యర్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. సుస్థిర రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఎంఎంఆర్డీఏ, డబ్ల్యూఆర్ఏ ఇండియా సహకారంతో మొట్టమొదటిసారిగా బీకేసీ వీక్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డేను ప్రారంభించింది. దీని ద్వారా బాంద్రా, కుర్లా కాంప్లెక్స్లోని ప్రయాణికులు ప్రతి శుక్రవారం ప్రజా రవాణాను ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని ప్రముఖ వ్యాపార కేంద్రాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు తమ వాహనాలను పక్కన పెట్టి మెట్రో, సబ్ అర్బన్ రైలు, బస్సులు, ఇతర ప్రజా రవాణా మార్గాల్లో ప్రయాణించేలా ప్రోత్సహిస్తున్నారు. ఎంఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం ప్రజా రవాణా దినోత్సవాన్ని పాటించి ఆదర్శంగా నిలవాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

0: హాకీలో భారత పురుషుల జట్టు అండర్ 18 ఆసియా కప్ను మూడోసారి కవసం చేసుకుంది. నిన్న కాకామిగహారిలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య జపాన్ను 4-1 తేడాతో భారత్ ఓడించింది. అండర్ 18 ఆసియా కప్ 2026 పోటీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన భారత పురుషుల మహిళల హాకీ జట్లను రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. పురుషుల జట్టు ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకోగా మహిళల జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచిందని సోషల్ మీడియా పోస్టులో రాష్టపతి పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో నిన్న మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. కొత్త చండీగఢ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీలతో రాణించారు. సాయి సుదర్శన్ కూడా 81 పరుగులు చేసి సెంచరీని చేజార్చుకోగా రిషబ్ పంత్ వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాటౌట్గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మెహమ్మద్ సలీం 2 వికెట్లు పడగొట్టగా జియావూర్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: స్టూడియోల సమయం 7:15 దాటి 11 సెకండ్లు కావస్తుంది. భగవద్గీత పారాయణం వింటారు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 14వ శ్లోకం.

పార్థ, ఓ కుంతీపుత్రుడవైన అర్జున, అర్జున తూ అనగా వెనుక చెప్పిన సాత్విక ధృతికి భిన్నంగా యయా, ఏ ధృత్యా ధృతిచేత ధర్మకామార్థాన్, ధర్మము కామము అర్థము అనే వాటిని ధారయతే నిత్య కర్తవ్యాలుగా భావిస్తాడో, ప్రసంగేన ఆ ధర్మాదుల ప్రసక్తి చేత ఫలాకాంక్షి ఫలకామన గలవాడు అవుతున్నాడో, సా ధృతి, అటువంటి ధృతి రాజసి అనగా రజోగుణ ప్రధానమైనది అవుతున్నది.

అర్జున, కొందరి అంతఃకరణంలో ఉన్న ధృతి మోక్షాన్ని పట్టించుకోకుండా ధర్మార్థకామాలను మాత్రమే నిత్య కర్తవ్యాలుగా నిర్ణయించి చూపిస్తూ ఉంటుంది. దాని ప్రకారం ధర్మాదులను ఆచరిస్తున్న ఆ సాధకుడు దేని ప్రసక్తి వస్తే దానికి సంబంధించిన కోరికలు కోరుతూ ఉంటాడు. ఇలా చేయించే ధృతి పేరే రాజసీ ధృతి. రజోగుణం నిత్య చలనశీలం కాబట్టి రాజసీ ధృతి సాధకుడి చేత ధర్మార్థ కామాలు అనే మూడు స్తంభాల ఆట ఆడిస్తూ ఉంటుంది. ఏ స్తంభం దగ్గరికి వెడితే ఆ కోరిక అనే పద్ధతిలో కోరికలు కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. కోరికలు ఉన్నాయి అంటే కర్తృత్వాభినివేశం ఉందని చెప్పినట్లే. ఇదే ఈ శ్లోకంలో విశేషం.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరైతే మన వివిధ భారతిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీ సౌజన్య కూడా బోలెడన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి, మీకు నచ్చే సాంగ్స్ ప్లే చేయడానికి, అలాగే మంచి మంచి స్టోరీస్ చెప్పడానికి కూడా రెడీగా ఉంది అప్ టు 11 o'clock వరకు. మరి ఇప్పుడైతే స్టూడియోలో సమయం చూస్తే 7:25 దాటి 30 సెకండ్లుగా వస్తుంది. మనం ఎంటర్పోయాం కాఫీ టైంలోకి. మరి ఈ కాఫీ టైంలో నేనైతే ఎప్పుడు స్టోరీ షేర్ చేస్తాను కదా, మరి ఇవాళ స్టోరీ ఏంటి అంటే గనక అనగనగా ఒక ఊర్లో 3 సోమరిపోతులు ఉండేవారు. ఎంత సోమరిపోతులు అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒక్క పని కూడా చేయరు. తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ తెల్లారిందా, ఇదే వాళ్ళ లైఫ్. ఒకరోజు ఆ ఊరి ప్రెసిడెంట్ గారికి వీళ్ళ మీద తెగ కోపం వచ్చింది. ఎలాగైనా వీళ్ళలో ఒకరు నెంబర్ 1 సోమరిపోతో తేల్చాలి అనుకుని 3 పిలిచి ఒక పందెం పెడతారు. ప్రెసిడెంట్ గారు అంటారు, ఇదిగోండి మీ 3 ఎవరైతే అల్టిమేట్ సోమరిపోతో వాళ్ళకి ఈ ఊరి తరపున ఒక పెద్ద ఇల్లు, లైఫ్ లాంగ్ ఫ్రీ రైస్, నెలకు 10,000 రూపాయలు క్యాష్ ఇస్తాను, ఎవరి టాలెంట్ ఏంటో నిరూపించుకోండి అంటారు. అంటే వాళ్ళ 3 ఎంత సోమరిపోతులో టెస్ట్ చేయడానికి అలా చెప్తారనమాట. అయితే ఇంకా ఫస్ట్ వాడు ముందుకొచ్చి ఇలా అంటాడు, సార్ నేను నడుచుకుంటూ వెళ్తుంటే నా కాళ్ళ కింద 100 రూపాయల నోటు కనిపించినా దాన్ని వంగి తీసుకోవడానికి బద్దగించి అలాగే వెళ్ళిపోతాను, సో నేనే నెంబర్ 1 అని అంటాడు. ఇంకా సెకండ్ వాడు నవ్వి, ఇదో లెక్క సార్, మొన్న నేను తింటుంటే నా చేతిలో ముద్ద కింద పడింది, దాన్ని తీసి నోట్లో పెట్టుకోవడానికి బద్దగించి రాత్రంతా ఆకలితో పడుకున్నా, సో ప్రైజ్ నాకే ఇవ్వండి అని అంటాడు. ఇంకా వీళ్ళిద్దరు మాటలు విన్నాక మూడోవాడు మాత్రం కింద కూర్చొని గట్టిగా ఏడవటం స్టార్ట్ చేశాడు. కళ్ళంట నీరు కారుతున్నాయి. గాల్లోకి చూసి తెగ బాధపడుతున్నాడు. ప్రెసిడెంట్ గారు కంగారు పడుతూ, అరే బాబు ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నావు, నీ సోమరితనం ఏంటో చెప్పు అని అడిగారు. దానికి ఆ మూడోవాడు ఏమన్నాడో ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత షేర్ చేస్తాను. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ FM 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:33 దాటి 53 సెకండ్లు కావస్తుంది. మనం విన్నాం కాఫీ టైంలో. మరి నేనైతే స్టోరీ చెప్తూ ఉన్నా కదా, మరి ఇంకా మూడో వాడు ఏడుస్తే ఏమన్నాడో తెలుసా? సార్, నా ప్యాంట్ జేబులో చీమ దూరింది సార్, అది నన్ను గంట నుంచి తెగ కుట్టేస్తోంది అని ఏడ్చాడు. ఇంకా ప్రెసిడెంట్ షాక్ అవుతూ, మరి దాన్ని చేత్తో తీసి పక్కన పడేయచ్చు కదా అన్నాడు. దానికి ఆ మూడోవాడు కళ్ళు దుడుచుకుంటూ, అదే కదా సార్ నా బాధ, దాన్ని తీయడానికి చేయి జేబులో పెట్టాలంటే నాకు మహాబద్ధకంగా ఉంది, అందుకే ఆ నొప్పునైనా భరిస్తూ ఇక్కడే కూర్చుని ఏడుస్తున్నా అన్నాడు. ఇంకా ప్రెసిడెంట్ గారు తల పట్టుకుని, బాబు నువ్వు సోమరిపోతువు కాదురా, సోమరిపోతులకే బ్రాండ్ అంబాసిడర్వి అని చెప్పి ప్రైజ్ అంతా వాడికే ఇచ్చేశారనమాట. ఈ కథ వినడానికి నవ్వు తెప్పించిన ఇందులో ఒక లోతైన నిజం ఉంది. మన రియల్ లైఫ్లో కూడా చాలామంది ఈ మూడోవాడిలాగే ఉంటారు. మన చదువులోనో కెరీర్లోనో ఏదో ఒక ప్రాబ్లం మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఆ ప్రాబ్లం వల్ల లైఫ్ డిస్టర్బ్ అవుతుందని మనకు తెలుసు, కానీ దాన్ని సాల్వ్ చేయడానికి కాస్త కష్టపడాలి, యాక్షన్ తీసుకోవాలి. ఆ యాక్షన్ తీసుకోవడానికి బద్దగించి చాలామంది బాధపడుతూ ఏడుస్తూ కాలం గడిపేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, సమస్య వచ్చినప్పుడు ఏడవటం కాదు, దాన్ని చేత్తో పట్టుకుని పక్కన పడేసే ధైర్యం చేయాలి, బద్ధకాన్ని వదిలేయాలి, లైఫ్ని మన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదనమాట. ఇంకా మరిన్ని విషయాలు మీతో మాట్లాడతాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపి జీవనధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.

మీరు ట్యూన్ చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యుద్ధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:39 దాటి 20 సెకండ్లు గా వస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో స్టోరీ అయితే షేర్ చేసేసాను, మరి ఇంకా డే స్పెషల్స్ గురించి మాట్లాడుకుందామా? ఈ రోజు జూన్ 7, క్యాలెండర్ డేట్ మారడమే కాదు, ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఒక సూపర్ ఇంపార్టెంట్ డే ఉందన్నమాట. అదే వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అనమాట. ఏంటి సౌజీ పొద్దున్నే ఫుడ్ సేఫ్టీ అంటూ లెక్చర్లు ఇస్తున్నాం అనుకుంటున్నారా? అస్సలు కాదండి, ఇది లెక్చర్ కాదండి, మన లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. అసలు మన తెలుగు వాళ్ళకి తిండంటే కేవలం ఆకలి తీర్చుకునే వస్తువు కాదు, అదొక ఎమోషన్. మార్నింగ్ లేస్తే వేడివేడి ఇడ్లీ సాంబార్, మధ్యాహ్నం గుమగుమలాడే ఆవకాయ అన్నం లేదా దమ్ బిర్యానీ, సాయంత్రం రోడ్డు పక్కన కారంగా తినే పానీపూరి. అబ్బాబ్బా, వింటుంటే నోరూరిపోతుంది కదా. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మనం తినే తిండి సేఫ్గా ఉందా, మనం కండలు పెంచుకోవడానికి తింటున్నామా లేక రోగాలు తెచ్చుకోవడానికి తింటున్నామా, ఇదే ఈరోజు ప్రపంచం మొత్తం ఆలోచిస్తున్న ఒక పెద్ద ప్రశ్న అన్నమాట. మరి దీని గురించి మాట్లాడుకుంటే గనక ప్రతి దానికి ఒక హిస్టరీ ఉంటుంది, అలాగే దీనికి కూడా ఉందన్నమాట. ఐక్యరాజ్య సమితి కలిసి అలాగే మన ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు కలిసి 2018 డిసెంబర్లో ఒక తీర్మానం చేశాయి. ప్రపంచంలో కలుషిత ఆహారం వల్ల లక్షల మంది చనిపోతున్నారు, దీనికి ఒక చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. అలా 2019 జూన్ 7 మొట్టమొదటిసారిగా వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతపై గట్టిగా ఒక మైక్ పట్టి అరుస్తూ ఉన్నారన్నమాట ఫుడ్ సేఫ్టీ గురించి. మరి దీని గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ, నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है. भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं. विवरण के लिए विजिट करें fcat.edcil.co.in पर.
2: विंटनरो विविध भारती एफएम 101.3.

మీరు ట్యూన్ చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ FM 101.3. నేను మీ అజయ్ సౌజన్యం. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా మలీరామమ్మ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక శ్రావణ్ భరద్వాజ్ పాడగా, ఆయన మ్యూజిక్ కంపోజ్ చేయగా కృష్ణకాంత్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:46 దాటి 58 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి నేనైతే వరల్డ్ ఫుడ్ సేఫ్టీ గురించి మాట్లాడుతూ ఉన్నా కదా, మరి దీని గురించి మాట్లాడుకోవాలంటే ఫుడ్ సేఫ్టీ ఈజ్ ఎవ్రీవన్స్ మాట, ప్రతి ఒక్కరి బాధ్యత అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటారా, పొలంలో వేసే మందుల దగ్గర నుండి పంటను జాగ్రత్తగా దాచే వరకు రైతు బాధ్యత. మరి కూరగాయలు పళ్లపై రసాయనాలు చల్లకుండా క్లీన్గా ఉంచడం వ్యాపారి బాధ్యత. వండేటప్పుడు చేతులు కడుక్కోవడం, శుభ్రమైన నీటిని వాడటం వండేవారి బాధ్యత. చివరగా ప్లేట్లో పడ్డ ఫుడ్ పాడైందో లేదో చూసుకోవడం, నిల్వ ఉన్న ఫుడ్ తినకుండా ఉండటం మన బాధ్యత. మరి ఇంకా ఉపన్యాసాలు చాలు, ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. ఈ రోజు నుండి మనం లైఫ్లో కొన్ని 5 సింపుల్ రూల్స్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. తినే ముందు, వండే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయలను ఉప్పు నీటిలో బాగా కడగాలన్నమాట. అలానే పచ్చి మాంసం కూరగాయలను వేరువేరుగా ఉంచండి. ఒకదాని బ్యాక్టీరియా ఇంకో దానికి అంటుకోకూడదు కదా, సో అందుకని వేరువేరుగా పెట్టాలన్నమాట. ఇంకా సగం ఉడికిన ఫుడ్ ఎప్పటికైనా డేంజర్, ముఖ్యంగా నాన్ వెజ్ వండేటప్పుడు అది బాగా ఉడికేలా చూసుకోండి. ఎందుకంటే అందులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోవాలి అంటే ఫుల్గా కుక్ అవ్వాలన్నమాట. ఇంకా మిగిలిపోయిన ఫుడ్ను బయట పడేయకుండా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టండి. కానీ ఫ్రిడ్జ్ ఉంది కదా అని వారం రోజులు దాచుకుని తినకండి.

అండి, అది అమృతం కాదు. సో ఒక వారంకి సరిపడా ఫుడ్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి. ఇంకా రోడ్ సైడ్ ఫుడ్ కాస్త చూసి చూసి, అంటే చాట్, పానీపూరి, బిర్యానీలు రోడ్డు పక్కన తినేటప్పుడు అక్కడ వాడే నీళ్లు బాగున్నాయా, ఈగలు బాలకుండా మూతలు పెట్టారా అనేది ఒక్క సెకండ్ గమనించుకోండి. రుచి ముఖ్యం కానీ ప్రాణం అంతకంటే ఎక్కువ కదా. సో అందుకనమాట. సో ఈ సింపుల్ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా దీని గురించి చాలా మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ టు విద్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యుద్ధ భారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే మహానటి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక మిక్కీ జే మేయర్ చార్లత మణి గారు పాడగా మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:53 దాటి

ఈ విషయాలు చెప్పి కేరింగ్ చూపించండి. అదనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:54 దాటి 4 సెకండ్లు కావస్తుంది. ఈనాటి కాఫీ టైంకి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తూ ఓ బేబీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మోహన భోగరాజు గారు పాడిన ఈ పాటను మీకోసం. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.
3: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం

పుణే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జులై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జులై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తిరాణి. నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా సంగివలసలోని ఒక వైద్య కళాశాలలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీల నుంచి వచ్చే మురుగునీరు గోదావరిలోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించిందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొంతాలి డంపింగ్ యార్డులో నిర్మాణంలో ఉన్న వ్యర్థాల నిర్వహణ ప్లాంటు పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న ఆర్ఎంఎం ఫార్మా యూనిట్ను త్వరితగతిన పూర్తి చేయాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆ సంస్థ డైరెక్టర్ ముఖేష్ కుమార్ను కోరారు. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలో సంస్థ డైరెక్టర్తో నిన్న సమావేశమయ్యారు. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విశాఖపట్నాన్ని అభివృద్ది చేయటమే లక్ష్యమని లోకేష్ వెల్లడించారు. నవజాత శిశు ఆరోగ్య ప్రమాణాల గుర్తింపునకు ఏఐ ఆధారిత సేవలను ప్రవేశపెడతామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆశా కార్యకర్తలు ఉపయోగించే యాప్లోనే శిశువుల వివరాలను అనుసంధానం చేయనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్టంలో ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంగా సాగుతోందని, సేంద్రియ ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఒక సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె నిన్న సందర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్వీకరించిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను ఆయన నిన్న స్వీకరించారు. యోగాంధ్ర నమోదు ప్రక్రియను రాష్ట ప్రభుత్వం నిన్న ప్రారంభించింది. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని దేవాలయ ప్రాంగణంలో రాష్టస్థాయి యోగాసనాల కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ రోజు ప్రారంభిస్తారు. రాష్టంలో ఈ రోజు కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 104 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. పురుషుల అండర్ 18 హాకీ కప్ 2026 టైటిల్ను భారత పురుషుల జట్టు కైవసం చేసుకోవడంపై కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు

0: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు.
1: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
0: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
1: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
0: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
1: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణీ.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ ఉద్భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మరి మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా టెన్త్ క్లాస్ మో నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే గనక హరిహరన్ అండ్ శ్రావణి పాడగా కులశేఖర్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:11 దాటి 52 సెకండ్లు కావస్తుంది. మనం ఎంటర్పోయాం గుడ్ మార్నింగ్ విజయవాడలోకి. మరి ఈ రోజు మన గుడ్ మార్నింగ్ విజయవాడలో ఒక వండర్ఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మన గుడ్ మార్నింగ్ విజయవాడలో డిస్కస్ చేయబోయే కోట్ ఏంటో తెలుసా? ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మైండ్స్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన సూపర్ హిట్ ఫార్ములా అన్నమాట. అదేంటో తెలుసా? నిన్నటి నుండి నేర్చుకో, ఈ రోజు కోసం జీవించు, రేపటిపై ఆశను పెంచుకో. ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రశ్నించడం ఆపకు. వావ్, వినడానికి కిక్ ఎంతిస్తుందో కదా. మరి ఈ చిన్న మాట వెనుక ఒక పెద్ద జీవిత సత్యమే దాగుంది. మరి ఈ రోజు మన గుడ్ మార్నింగ్ విజయవాడలో దీని గురించి కాస్త డీప్గా అంతే జోష్తో మాట్లాడుకుందాం. ఎక్కడికి వెళ్ళకండి, స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
2: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
1: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
2: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
1: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
2: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
1: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి. స్వరాల విరిబోణీ.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారత ఎఫ్ఎం 101.2. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే ఆర్య మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి కేకే పాడగా చంద్రబోస్ గారు లిరిక్స్ అందించిన సాంగ్ ఈ ఆర్య మూవీ నుంచి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:19 దాటి 37 కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో ఐన్స్టీన్ గారు చెప్పిన కొటేషన్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా. మరి చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా అండి? నిన్న జరిగిపోయిన తప్పుల్ని, ఫెయిల్యూర్స్ని ఒక పెద్ద బండరాయిలా గుండె మీద పెట్టుకుని బాధపడుతూ కూర్చుంటాం. అయ్యో, నిన్న అలా జరగకుండా ఉండాల్సింది, ఆ ఎగ్జామ్ బాగా రాసి ఉంటే బాగుండేది, ఆ రోజు వాళ్లతో గొడవ పడకుండా ఉండాల్సిందే, ఇలానే అనుకుంటూ ఉంటాం. కానీ ఐన్స్టీన్ గారు ఏమన్నారంటే, నిన్న అనేది ఒక డెడ్ బాడీతో సమానం, దాన్ని మనం మార్చలేం, కానీ నిన్న మనకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చింది, అదే ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. అంటే నిన్న మనం చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవాలి, ఎగ్జామ్ పోయిందా ఎక్కడ తప్పు చేసామో తెలుసుకోవాలి, బిజినెస్లో లాస్ వచ్చిందా ఎందుకు వచ్చిందో స్టడీ చేయాలి. అంతేకాని నిన్నట జ్ఞాపకాల చెరసాల్లో బందీ అయిపోవద్దు, నిన్నటిని ఒక లైబ్రరీలా వాడుకోండి అంతే. ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు ఇది బ్యూటిఫుల్ సాంగ్ ఇది విన్నారు కదా 100% లవ్ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక అర్జున్ సమ్ పాడగా చంద్రబోస్ గారి లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:26 దాటి 47 సెకండ్లుగా వస్తుంది. మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో ఐన్స్టీన్ గారు చెప్పిన కొటేషన్ గురించి అయితే, ఫార్ములా గురించి అయితే మాట్లాడుతున్నా కదా. మరి నిన్నటి గురించి అయితే చెప్పాను. మరి మన చేతిలో ఉన్న ఏకైక నిజం ఏంటి అంటే ఈ రోజు ఈ క్షణం. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి, నిన్నటి గురించో రేపటి గురించో ఆలోచిస్తూ ఈ రోజు మన ప్లేట్లోకి వచ్చిన బిర్యానీని సరిగ్గా ఎంజాయ్ చేయకుండా వదిలేస్తాం. ఈ రోజు కోసం జీవించడం అంటే బాధ్యత లేకుండా తిని ఉండడం కాదండి. ఈ క్షణంలో మనం చేసే పనిపై 100% ఫోకస్ పెట్టడం. మనం చదువుతున్నామా, ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదవాలి. ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నామా, ఫోన్ పక్కన పెట్టి మనస్ఫూర్తిగా నవ్వాలి. మనకు నచ్చిన పాట వింటున్నామా, అందులో లీనమైపోవాలి. లైఫ్ అనేది లాంగ్ జర్నీ కాదండి, చిన్న చిన్న క్షణాల కలయిక మాట. సో ఆ లైఫ్ని ఎంతలా ఎంజాయ్ చేయాలి చెప్పండి. ఈ రోజుని ఎవరైతే హ్యాపీగా ప్రొడక్టివ్గా మార్చుకుంటారో వాళ్ళ లైఫ్ ఆటోమేటిక్గా ఒక బ్యూటిఫుల్ కలర్ఫుల్ తోటలా మారిపోతుంది అంతే. మరి ఇంకా మాట్లాడుకుందాం చాలా విషయాలు బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మరి మీరైతే కొత్త బంగారు లోకం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తీక్ పాడగా, మిక్కీ జమేయర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, అనంత శ్రీరామ్ గారి లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:34 దాటి 26 సెకండ్లుగా వస్తుంది. మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఐన్స్టీన్ చెప్పిన ఇందాక నుంచి నిన్నటి గురించి ఈ రోజు గురించి అయితే మాట్లాడుకున్నాం కదా, మరి రేపటి సంగతి ఏంటి? ఈ ప్రపంచం దేని మీద నడుస్తుందో తెలుసా? ఒకే ఒక్క ముక్క అండి, అదే ఆశ. రేపొద్దున నేను ఇంకా మంచి పొజిషన్లో ఉంటాను, రేపు నా ఫ్యామిలీని బాగా చూసుకుంటాను, రేపు నా డ్రీమ్స్ నిజమవుతాయి, ఈ ఆశే కదా మనల్ని ప్రతిరోజు ఉదయాన్నే బెడ్ మీద నుండి ఉత్సాహంగా లేచేలా చేస్తుంది. రేపటి గురించి భయపడడం మానేయండి. రేపేమవుతుందో, నా ఫ్యూచర్ ఏంటో అని టెన్షన్ పడితే వచ్చే లాభం శూన్యం. దానికి బదులు ఆశను పెంచుకోండి, పాజిటివ్ థింకింగ్తో ఉండండి. రేపు మన కోసం కొత్త అవకాశాలను, కొత్త సంతోషాలను మోసుకొస్తుందని నమ్మండి. ఆ నమ్మకమే మనలో ఒక కొత్త ఎనర్జీని అయితే నింపుతుందన్నమాట. రేపు అనేదానికి ఒక్కటే ఒకటి ఆశ, ఆ ఆశని నమ్ముకోండి అంతే. ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, నిన్ను కొరిమో నుంచి కార్తీక్ అని సినిమా పాడగా గోపీసుందర్ గారు మ్యూజిక్ కంపోజ్ చేశారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:46 దాటి 32 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఇప్పుడు వస్తున్న అసలైన మెయిన్ పాయింట్కి, ఐన్స్టీన్ గారు ఏమన్నారంటే వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్పారు, అదే ప్రశ్నించడం. ఇందాక వరకు నిన్నటి గురించి ఈ రోజు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, అలాగే రేపటి సంగతి గురించి మాట్లాడుకున్నాం. మరి వీటన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే కనుక ప్రశ్నించడం, ప్రశ్నించడం ఆపకో అనే దాని గురించి కూడా ఆయన వివరంగా అన్నారనమాట. ఇంకా మన చదువులోనో కెరీర్లోనో ఏదో ఒక ప్రాబ్లం మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, ఆ ప్రాబ్లం వల్ల లైఫ్ డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది, అది మనకు తెలుసు. కానీ దాన్ని సాల్వ్ చేయడానికి చూస్తాం, ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నించడం మాత్రం మర్చిపోతాం. మనలో చాలామంది వయసు పెరిగే కొద్దీ ప్రశ్నించడం మానేస్తూ ఉంటారు. చిన్నపిల్లల్ని చూడండి, అమ్మా కాకి ఎందుకు నల్లగా ఉంది, ఆకాశం ఎందుకు నీలంగా ఉంది, నక్షత్రాలు రాత్రిపూటే ఎందుకు వస్తాయి అని 100 ప్రశ్నలు వేసి మన బుర్ర తింటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో క్యూరియాసిటీ ఎక్కువ. కానీ మనం పెద్దయ్యాక ఏం చేస్తాం చెప్పండి, ఎవరో ఏదో చెప్పారు కదా అని బ్లైండ్గా నమ్మేస్తాం, సొంతంగా ఆలోచించడం మానేస్తాం. ఎప్పుడైతే మనం ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించడం ఆపేస్తామో అప్పుడే మన ఎదుగుదల ఆగిపోతుంది. సో ఎప్పుడు కూడా మనం ప్రశ్నించడం చేస్తూనే ఉండాలన్నమాట. ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా అయ్యింది, ఎలా దీన్ని ఆపడం అనే క్వశ్చన్స్ మన మైండ్లో రన్ అవుతూ ఉంటేనే మన ఎదుగుదల అనేది పెరుగుతూ ఉంటుంది అదనమాట. ఇంకా మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

ఆర్తి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విధు భారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. కేకే పాడిన అరియ 2 మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:55 దాటి 4 సెకండ్లు కావస్తుంది. మనున గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో మై డియర్ లిజనర్స్, ఈ రోజు ఐన్స్టైన్ ఇచ్చిన ఈ లైఫ్ చేంజింగ్ క్యాప్సూల్ ని మన మైండ్ లో గట్టిగా ఫిక్స్ చేసుకుందాం. ఏమంటారు, నిన్నటి తప్పుల నుండి నేర్చుకుందాం, ఈ రోజును ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుందాం, రేపటిపై సూపర్ హోప్ తో ఉందాం. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మనలోని ఆ క్యూరియాసిటీని పెంచే, ప్రశ్నించే తత్వాన్ని ఎల్లప్పుడూ లైవ్గా ఉంచుకుందాం. ఏమంటారు, మరి ఈ వండర్ఫుల్ మెసేజ్తో ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడకి బాయ్ బాయ్ చెప్పేస్తాం. మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు విధు భారతి ఎఫ్ఎం 101.3.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేల్కొల్పి మదినీ హృదయని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.

0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం.
3: శ్రీమద్ భగవద్గీత.

0: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తిరాణి. దేశవ్యాప్తంగా గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ సిలిండర్ ధర 29 రూపాయలు పెరిగింది. పెరిగిన ధర ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. రైతులు, డ్వాక్రా మహిళలు, యువత ఆర్థికంగా ఎదిగిన రోజే దేశం ముందుకు వెళ్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సమృద్ది ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో ఏర్పాటు చేసిన సమృద్ది కేంద్రాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో అభివృద్ది పనులపై రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పెదపెంకి గ్రామంలో ఫైలేరియా కేసులు నమోదవటం, తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతున్నారని అక్కడి సమస్యలపై దృష్టి సారించారు. రష్యా పర్యటనలో భాగంగా రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాస్కోలోని స్బేట్ సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాధి నిర్ధారణ, ఇతర ఆవిష్కరణలతో కూడిన ఏటీఎంపై మంత్రి లోకేష్ ఆరా తీశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆవిష్కృతమైన స్బేట్ సిటీ భవిష్యత్తు టెక్నాలజీకి వారధిగా నిలుస్తుందని ఆయన కొనియాడారు. రాష్టంలో నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాల గుర్తింపునకు ఏఐ ఆధారిత సేవలు వినియోగించనున్నట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇందులో భాగంగా మొబైల్ ద్వారా నవజాత శిశువుల బరువు, ఎత్తు, ఇతర వివరాలను నమోదు చేస్తారు. దీనికోసం ఆశా యాప్తో శిశు మాపన్ యాప్ను అనుసంధానించనున్నారు. నీట్ యూజీ రీఎగ్జామ్ పేపర్ లీక్ అయిందంటూ వస్తున్న ఆరోపణల్ని ఎన్టీఏ ఖండించింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ దుష్ప్రచారం అవాస్తవమని పేర్కొంది. తప్పుడు ప్రచారం వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విశాఖపట్నం, అరకు, విస్టాడోమ్ రైలు ప్రయాణ మార్గం జాతీయ అవార్డుకు ఎంపికైంది. ఈ నెల 15వ తేదీన గోవాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ అవార్డును అందుకోనున్నారు. రానున్న 2 రోజుల్లో రాష్టంలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలుచోట్ల అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్తాన్కు భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. కశ్మీర్ భారత్లో అంతర్భాగమని, ఆ వాస్తవాన్ని పాకిస్తాన్ ఎప్పటికీ మార్చలేదని స్పష్టం చేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా?

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వార్తా ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మరి స్టూడియోలో సమయం చూస్తే 9:11 దాటి 53 సెకండ్లు గా వస్తుంది. మనం ఏంటప్పం జోరుగా హుషారుగాలో. మరి ఈ రోజు మన జోరుగా హుషారుగాలో ఒక్క అదిరిపోయి ఎమోషనల్ అండ్ ఎనర్జిక్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసా. అదేంటో తెలుసా? ఆ ఒక్క మాట వింటేనే మొహంలో 1000 వోల్ట్స్ బల్బు వెలిగిపోతుంది, పెదవుల మీద చిరునవ్వు వచ్చేస్తుంది, కళ్ళలో పాత జ్ఞాపకాల రీల్ తిరగడం స్టార్ట్ అవుతుంది. యువర్ గెస్ట్ ఇట్ రైట్. ఇవాల్టి మన హాట్ టాపిక్ ఏంటో తెలుసా? స్నేహితులు, మన దోస్తుల గురించి ఒక టాపిక్ అయితే మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు ఇది భారతీయ FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే RX100 నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక అనురాగ్ కులకర్ణి పాడగా, చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, చైతన్య వర్మ లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తాయి 9:23 దాటి 11 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగా షర్గలం. మరి నేనైతే ఫ్రెండ్షిప్ అంటే స్నేహితుల గురించి అయితే మాట్లాడుతున్నా కదా. ఈ ప్రపంచంలో అమ్మ నాన్న అన్న తమ్ముడు అక్క చెల్లి ఇలా ప్రతి ఒక్క బంధం మనం పుట్టక ముందే ఒక అగ్రిమెంట్ లాగా డిసైడ్ అయిపోతుంది. కానీ భగవంతుడు మనకిచ్చిన ఏకైక ఫ్రీడమ్ ఏంటో తెలుసా? మన మెంటాలిటీకి తగ్గట్టు మన పిచ్చితనానికి పర్ఫెక్ట్ గా మార్చేలా మనమే వెతుక్కునే, మనమే సెలెక్ట్ చేసుకునే ఏకైక బ్యూటిఫుల్ బాండింగ్ ఈ ఫ్రెండ్షిప్. నిజం చెప్పండి, మన ఇంట్లో మనం ఎంత పద్ధతిగా ఉంటామో మనకు తెలుసు, కానీ మన అసలు స్వరూపం, మనలోని ఒరిజినాలిటీ, వేస్ట్ అంతా కూడా 100కి 100 పళ్ళు చూసేది, భరించేది, అయినా సరే ప్రేమించేది ఒక్క స్నేహితుడు మాత్రమే. ఎస్ ఆర్ నో? సో ఇంకా మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 9:31 దాటి 30 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగా షర్గలో. మరి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం రండి. స్కూల్ డేస్ లో లాస్ట్ బెంచ్ లో కూర్చుని సార్ బోర్డు వైపు తిరగగానే లంచ్ బాక్సులు ఖాళీ చేసేసిన ఆ గ్యాంగ్ గుర్తుందా? కాలేజ్ లో ఒక్క స్నాక్ బాక్స్ ని నలుగురు కలిపి షేర్ చేసుకున్న ఆ రోజులు గుర్తొస్తున్నాయా? ఎగ్జామ్ హాల్లో ఒరే థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పరా అని ప్రాధేయపడితే వాడు చూపించకుండా దాచేస్తూనే లాస్ట్ కి పేపర్ మొత్తం మనకి రాసిచ్చిన ఆ జిగిరి దోస్త్ గుర్తున్నారా? అదేనండి ఫ్రెండ్షిప్ అంటే. అక్కడ ఈగోలు ఉండవు, థ్యాంక్స్లు సారీలు అసలుండవు. నువ్వు తప్పు చేస్తే అందరి ముందు నిలదీసేవాడు, అదే నువ్వు ఏడుస్తుంటే ప్రపంచాన్నంతా ఎదిరించి నీ పక్కన నిలబడేది కూడా వాడే. ఇవాళ ఈ బిజీ లైఫ్ లో ఆఫీస్ టెన్షన్స్ కెరీర్ ప్రెషర్ మధ్య నలిగిపోతున్నప్పుడు ఒక్కసారి మన పాత దోస్తు కాల్ చేసి ఒరే ఎక్కడున్నావురా అని మాట్లాడితే వచ్చే ఆ రిలాక్సేషన్ ఏ 5-star స్పాలోనూ దొరకదు. మనల్ని జడ్జ్ చేయకుండా మన వెనుక ఉన్న పెయిన్ ని సైలెంట్ గా కనిపెట్టేది ఒక్క స్నేహితుడు మాత్రమే. ఇంకా మాట్లాడుకుందాం చాలా విషయాలు బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.

చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, నీ స్నేహం నుంచి. ఆర్వి పట్నాయక్ అండ్ రాజేష్ పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:45 దాటి 24 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగోషారగలం. మరి స్నేహితుల గురించి అయితే మాట్లాడుతున్నా కదా, మహాత్మా గాంధీ గారు కూడా ఒక మాట అన్నారండి, స్నేహం అనేది ఒక ఆత్మ రెండు శరీరాల్లో నివసించడం లాంటిది అని. నిజమే కదా, మన సంతోషాన్ని డబుల్ చేసి మన బాధని హాఫ్ చేసే మ్యాజిక్ ఒక్క ఫ్రెండ్కే తెలుసు. అందుకే లైఫ్లో ఎంత సంపాదించకపోయినా పర్లేదు, నలుగురు మంచి స్నేహితుల్ని సంపాదిస్తే నువ్వు ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అనమాట. మనలో ఒరిజినల్ వేస్ట్ ఫెలోని 100కి 100 రూపాయలు చూసేది ఎవరు చెప్పండి? మన ఫ్రెండ్సే కదా. అక్కడ ఎలాంటి ఫార్మాలిటీస్ ఉండవు. అందుకే లైఫ్లో ఎన్ని కోట్లు సంపాదించామన్నది ముఖ్యం కాదు. అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఏమైందిరా అని పరుగున వచ్చే ఒక ఇద్దరు మంచి స్నేహితుల్ని సంపాదిస్తే చాలు, అదే రిచ్ మ్యాన్ అనమాట. ఇంకా మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యూత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సాజన్య. మీరైతే ప్రేమ్ దేశమో నుంచి ముస్తఫా సాంగ్ అయితే విన్నారు కదా, మరీ ఎవరు పాడారంట కనుక ఏఆర్ రెహమాన్ అండ్ కోరస్ పాడగా భువన్ చంద్ర గారు లిరిక్స్ అందించారు అనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:54 దాటి 18 సెకండ్లుగా వస్తుంది. మరి మనం జోరుగా షార్గలం. సో మై డియర్ లిజనర్స్, ఇప్పుడు ఒక చిన్న పని చేయండి. ఈ షో వింటూనే మీ ఫోన్ తీసి చాలా రోజులుగా మాట్లాడకుండా దూరం పెట్టిన మీ పాత దోస్తుకి ఒక మెసేజ్ పెట్టండి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

తో కనపడుతురాని. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకే తాను రష్యాలో పర్యటిస్తున్నానని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా రాష్టం నిలిచిందని వివరించారు. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ప్రవాస భారతీయులతో ఆయన సమావేశమయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్పూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పిలుపునిచ్చారు. శనివారం మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్లో 9 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. తిరుమలలో తలపెట్టిన పలు అభివృద్ది పనులు వేగంగా పూర్తి చేయడంపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. తిరుమల అవసరాలకు గోగర్భం జలాశయం నుంచి అదనంగా నీటిని తీసుకునుంది. రాష్ట వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించిందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొంతాలి డంపింగ్ యార్డులో నిర్మాణంలో ఉన్న వ్యర్థాల నిర్వహణ ప్లాంటు పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. నవజాత శిశు ఆరోగ్య ప్రమాణాల గుర్తింపునకు ఏఐ ఆధారిత సేవలను ప్రవేశపెడుతున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆశా కార్యకర్తలు ఉపయోగించే యాప్లోనే శిశువుల వివరాలను అనుసంధానం చేయనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీల నుంచి వచ్చే మురుగునీరు గోదావరిలోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్టంలో ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంగా సాగుతోందని, సేంద్రీయ ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె నిన్న సందర్శించారు. యోగాంధ్ర నమోదు ప్రక్రియను రాష్ట ప్రభుత్వం నిన్న ప్రారంభించింది. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని దేవాలయ ప్రాంగణంలో రాష్టస్థాయి యోగాసనాల కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ రోజు ప్రారంభిస్తారు. రాష్టంలో ఈ రోజు కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 104 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతీయ 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, సరైన నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక జుబిన్ నటియాల్ అండ్ సమీర భరద్వాజ్ పాడగా ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:10 దాటి 20 సెకండ్లుగా వస్తుంది. మనం ఎంటర్పేయం హార్విల్ లోకి. మరి మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఎస్ఎంఎస్ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే, నేను 7 అక్షరాల తెలుగు సంఖ్యను, నా మొదటి 3 అక్షరాలతో ఒక నగరం పేరు స్టార్ట్ అవుతుంది, చివరి 3 అక్షరాలు కలిపితే రాజయోగం వస్తుంది, నేనెవరు? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. నేను 7 అక్షరాల తెలుగు సంఖ్యను, నా మొదటి 3 అక్షరాలతో ఒక నగరం పేరు స్టార్ట్ అవుతుంది, చివరి 3 అక్షరాలు కలిపితే ఒక రాజయోగం వస్తుంది, నేనెవరు? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0866243814 కి అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: సప్నో కో హకీకత్ మే బదల్నే కే లియే సహీ సమయ పర్ సహీ కదమ్ ఉఠానా జరూరీ హై. భారతీయ వాయుసేనా మే కమిషన్డ్ ఆఫీసర్ బన్నే కే లియే అఫ్గాట్ 2 ఆఫ్ 2026 కే ఆవేదన 20 మే సే ఖులే హై. వివరణ కే లియే విజిట్ కరే afcat.edcil.co.in పర్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విధుభారతి ఎఫ్ఎం 101.3 నేను మీ ఆజే సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:33 దాటి 20 సెకండ్లు కావస్తుంది. మనం హర్విల్లో నేనైతే అడిగాను కదా, నేను 7 అక్షరాల తెలుగు సంఖ్యను, నా మొదటి 3 అక్షరాలతో ఒక నగరం పేరు అయితే స్టార్ట్ అవుతుంది, చివరి 3 అక్షరాలను కలిపితే ఒక రాజయోగం వస్తుంది, అలాగే ఆభరణం కూడా అని చెప్పచ్చు. మరి నేనెవరు అని అడిగాను, దానికి చాలా తక్కువ మంది ఆన్సర్స్ పంపించారు. గుడ్ మార్నింగ్ మేడం అంటూ రాజు ఏలూరు నుంచి పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. హాయ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అంటూ లేమలపాడు నుంచి భానుగారు మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ అండి. కానూ నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ సౌజన్య గారు అని పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, సౌజన్య గారు హర్విల్లో నా ఆన్సర్ మహాద్వాపర యుగం. అబ్బో సంఖ్య అడిగానండి, కాదు రాంగ్ ఆన్సర్ అనమాట. పెడన జోగనందరం కాలనీ అప్పలరాజు గారు హాయ్ సౌజన్య గారు ఎలా ఉన్నారంటూ ఆన్సర్ తెలీదు అంటూ పంపించారు. ఇరానియన్ అని పంపించారు, కాదండి అది కూడా కాదు. గుడ్ మార్నింగ్ ఆర్జే సౌజన్య గారు, కూల్ కూల్ సాంగ్స్ వినిపిస్తున్నారు అంటూ కొడమూరు వీరేష్ ఊర్మిళ మెసేజ్ చేశారు. ఆన్సర్ అయితే ఎవరు పంపించలేదు, ఆన్సర్ ఏంటి అనేది రివీల్ చేసేస్తాను. ఆన్సర్ ఏంటి అంటే లక్షాధికారి మాట. లక్షదీప్లో ఫస్ట్ 3 వర్డ్స్ చేస్తే లక్షదీప్లు ఉంటాయి కదా, అదనమాట. లాస్ట్ 3 వర్డ్స్ అధికారి రాజయోగం అనమాట, అదనమాట ఆన్సర్ అయితే. సంఖ్యను కూడా అలా పిలుస్తారు, లక్షాధికారి అని తెలుగు సంఖ్య అలా పిలుస్తారనమాట.

సో 5 అక్షరాల తెలుగు పదం ఏంటి అంటే లక్షాధికారి అనమాట. మరి సెకండ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే, అరకోడి 6 రోజుల్లో 6 గుడ్లు పెడితే మరి 6 కోళ్ళు 6 రోజుల్లో ఎన్ని గుడ్లు పెడతాయి? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. 6 కోడి 6 రోజుల్లో 6 గుడ్లు పెడితే మరి 6 కోళ్ళు 6 రోజుల్లో ఎన్ని గుడ్లు పెడతాయి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 0662-4888-14 మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. ఆర్వి పట్నాయక్ అండ్ ఉషా పాడిన మనసంతా నువ్వే నుంచో బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి దీనికి ఎవరు లిరిక్స్ అందించారంటే సిరివున్నది సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:48 దాటి 39 సెకండ్లు కావస్తుంది. మనోన్నం అరవిల్లం. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, అర కోడి 6 రోజులు అరగుడ్డు పెడితే మరి 6 కోళ్లు 6 రోజులు ఎన్ని గుడ్లు పెడతాయి అని అడిగాను. చాలా మంది ఇప్పుడైతే ఆన్సర్స్ పంపించారు. హాయ్ నమస్తే, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే సౌజన్య మేడం అంటూ సోమనాథం జనార్దన్ రావు తాడిపర్తి గ్రామం నుంచి నెల్లూరు జిల్లా నుంచి అయితే పంపించారు. కనకరావు గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారండి. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ జవాబు పులిగుడ్లు 12 అని పంపించారు. కాదండి, మనోహర్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ 18 అంటూ సీను ఐరాన్ నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి 18 అని. గుడ్ మార్నింగ్ విత్ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్. ఇంకా 72 అంటూ వెంకటరమణ గారు అల్పూర్ నుంచి మెసేజ్ చేశారు. రాంగ్ ఆన్సర్ అండి. సత్యనారాయణ దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేతాజీ ఫ్రమ్ సత్యదేవ్ తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి, 72 అని పంపించారు. కాదు, పెడన జోగనందం కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి 24 గుడ్లు అని పంపించారు. కానీ రాంగ్ ఆన్సర్ అండి. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజన్య గారు అంటూ పోరంగ్ నుంచి వీర్రాఘవమ్మ రేఖ సాయి మౌనిక మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్. ఆన్సర్ పంపించుంటే ఇంకా బాగుండేది. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. మరి ఆన్సర్ ఏంటి అంటే 36 గుడ్లు అనమాట. ఎందుకంటే అర కోడి 6 రోజులో అరగుడ్డు పెడితే ఒక రోజులో ఒక గుడ్డు పెడుతుంది కదా. సో 6 కోళ్లు 6 రోజులు 6 6 36 ఎగ్స్ పెడుతుంది అనమాట. అదనమాట ఆన్సర్ అయితే. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, రాము దగ్గర కొన్ని మేకలు ఉన్నాయి. ఒకరోజు అడవిలో ఒక పెద్ద పులి వచ్చి 9 మేకలు తప్ప మిగిలినవన్నీ చంపేసింది. మరి ఇప్పుడు రాము దగ్గర ఎన్ని మేకలు ఉన్నాయి? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా. మా నెంబర్ 0866244 కైతే మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే నువ్వు నేను మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కేకే అండ్ కోరస్ పాడగా కులశేఖర్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:55 దాటి 57 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం అడవిలో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, రాము దగ్గర కొన్ని మేకలు ఉన్నాయి. ఒకరోజు అడవిలో ఒక పెద్ద పులి వచ్చి 9 మేకలను తప్ప మిగిలిన వాళ్ళని చంపేసింది. మరి ఇప్పుడు రాము దగ్గర ఎన్ని మేకలు ఉన్నాయి అని అడిగాను. చాలా ఈజీగా అడిగాను కదా. ఫస్ట్ కొంచెం టఫ్, తర్వాత కొంచెం ఈజీ, ఇప్పుడు ఇంకా ఈజీ అనమాట. కాన్నూరు నుంచి తాతారావు గారు జవాబు 6 గుడ్లు అని పంపించారు. చెప్పేశానండి ఆన్సర్ 36. ఇంకా మేడం నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి ఆన్సర్ 36 అని పంపించారు. కరెక్ట్ ఆన్సర్ సీను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యనారాయణ దేవీనగర్ నుంచి విజయవాడ నుంచి అయితే పంపించారు ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్ మేడం అంటూ పోరంగ్ నుంచి సాయి రేఖ మౌని రాణి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేతాజీ ఫ్రమ్ సత్యదేవ్ తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ ఆజయ్ సౌజన్య గారు, మీ ప్రశ్నకు జవాబు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కాదండవి ఉన్నాయి అక్కడ మేకలు కొన్ని ఉన్నాయి. పడన జగనందన కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సీను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పడన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకటరమణ అల్లపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అంటే గనక 9 అనమాట. ఎందుకంటే అన్ని చంపేశాయి కదా, 9 మేకలే కదా ఆయన దగ్గర ఉన్నాయి. సో అవి తప్ప కాబట్టి అవే మిగిలి ఉన్నాయి అనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:57 దాటి 27 సెకండ్లుగా వస్తుంది. ఈనాటి హర్విల్కి అయితే బాబే చెప్పేయాలి, అలాగే ఈనాటి నా షోకి కూడా బాబే చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి మాటలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3. నేను మీ అజయ్ సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతూ రాణి. దేశవ్యాప్తంగా గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ సిలిండర్ ధర 29 రూపాయలు పెరిగింది. పెరిగిన ధర ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. రైతులు, డ్వాక్రా మహిళలు, యువత ఆర్థికంగా ఎదిగిన రోజే దేశం ముందుకు వెళ్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సమృద్ది ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో ఏర్పాటు చేసిన సమృద్ది కేంద్రాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో పలు అభివృద్ది పనులపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పెదపెంకి గ్రామంలో 100కు పైగా ఫైలేరియా కేసులు నమోదవటం, తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతున్నారని అక్కడి సమస్యలపై దృష్టి సారించారు. రష్యా పర్యటనలో భాగంగా రాష్ట విద్యాశాఖ

ముఖ్యమంత్రి నారా లోకేష్ మాస్కోలోని స్బేట్ సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాధి నిర్ధారణ, ఇతర ఆవిష్కరణలతో కూడిన ఏటీఎంపై మంత్రి లోకేష్ ఆరా తీశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆవిష్కృతమైన స్బేట్ సిటీ భవిష్యత్తు టెక్నాలజీకి వారధిగా నిలుస్తుందని ఆయన కొనియాడారు. రాష్టంలో నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాల గుర్తింపునకు ఏఐ ఆధారిత సేవలు వినియోగించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇందులో భాగంగా మొబైల్ ద్వారా నవజాత శిశువుల బరువు, ఎత్తు, ఇతర వివరాలను నమోదు చేయనున్నారు. దీనికోసం ఆశా యాప్తో శిశు మాపన్ యాప్ను అనుసంధానిస్తారు. నీట్ యూజీ రీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందంటూ వస్తున్న ఆరోపణల్ని ఎన్టీఏ ఖండించింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ దుష్ప్రచారం అవాస్తవమని పేర్కొంది. తప్పుడు ప్రచారం వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విశాఖపట్నం అరకు విస్టా డోమ్ రైలు ప్రయాణ మార్గం జాతీయ అవార్డుకు ఎంపికైంది. ఈ నెల 15వ తేదీన గోవాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ అవార్డును అందుకుంటారు. రానున్న 2 రోజుల్లో రాష్టంలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు, ఏంటిట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? స్టూడియోలో సామ్యం చేస్తే 11:05 దాటి 6 సెకండ్లు. సినిమా కబుర్లు, సినిమా కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి సినిమా కబుర్లు కార్యక్రమంలో చిరుబాబు ఏం చెబుతాడు అని ఆలోచిస్తున్నారు కదా. మనం రోజు వినేటటువంటి చక్కటి మెలోడీ సాంగ్స్, వాటి వెనక ఎంత కృషి ఉంటుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ప్రేమికుల రోజు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వర్ణత ఆలపించిన పాట.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు విత్రార్జీ చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో పాట ఒక సాంగ్ రికార్డింగ్ ఎలా చేస్తారు, ఆ పాట వెనుకున్నటువంటి ఆ కృషి ఏంటనేది విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పాట విన్నంత సేపు మన మనసు ఆనంద డోలకల్లో ఊగిస్తలాడిపోతూ ఉంటుంది. బబ్బబ్బ ఎంత హాయిగా ఉంది, మనసు ఎంత నెమ్మదిగా ఉంది ఈ పాట ఏంటంటే అనుకుంటాం. మరి ఆ పాట వినడానికి వినసొంపుగానే వినడివిందవుతుంది. ఆ పాట వెనుక ఎంత కృషి ఉంటుందంటే, పాట సాంగ్ రాయడం, స్వరపరచడం, ఆడియో రికార్డింగ్, ఎడిటింగ్, మిక్సింగ్, మాస్టరింగ్ అనే ముఖ్యమైన దశలుంటాయండి. కథకు అనుగుణంగా గీత రచయిత సినిమా పాటను అద్భుతంగా రాస్తారు. ఆ పాటను స్టూడియోలో రికార్డింగ్ చేయడానికి అవసరమైనటువంటి పరికరాలు, ప్రాసెస్ వివరాల గురించి ముందుగా మాట్లాడదాం. అంతకంటే ముందు గ్యాంగ్ లీడర్ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు ఇచ్చిన పాట విందామా. భోనచంద్ర గీతం, బప్పిలహరి సంగీతం.

0: భారత మహాశయులకు విజ్ఞప్తి చిత్రించి నకాషాజీ చరోహ్ని సర్తాల్ విశ్రపాటు విన్నారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమం వింటున్నారు కదా, సినిమా కబుర్లు కార్యక్రమంలో పాట ఒక సాంగ్ రికార్డింగ్ ఎలా చేస్తారనే అంశాల గురించి, దాని వెనుక కృషి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాడేటటువంటి వోకల్ అంటే గాయని గాయకులు పాడేటటువంటి పాటను రికార్డింగ్ చేయడానికి మైక్రోఫోన్స్ గాత్రం మరియు వాయిద్యాలను స్పష్టంగా రికార్డింగ్ చేయడానికి చాలా అవసరం అండి. ఆడియో ఇంటర్ఫేస్ ఇది మైక్రోఫోన్ వాయిద్యాల నుండి వచ్చేటటువంటి అనలాగ్ సిగ్నల్ను కంప్యూటర్ అర్థం చేసుకోవడానికి డిజిటల్ సిగ్నల్గా మారుస్తుందన్నమాట. పాటను రికార్డ్ చేయడానికి, ఎడిట్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. అక్కడ గీత రచయిత రాసినటువంటి ఆ పాట కథకనుగుణంగా చక్కగా అందంగా అద్భుతంగా రాస్తారు. అదే పాటను స్వరకర్త మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తాడు. ఎలా చేస్తారు ఏమిటి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు బాబు చిత్రం నుంచి కార్తీక్ చిత్రాలు పిలిచిన పాట విందాం.
1: పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల

బ్యాండ్ మేనేజర్ నుంచి చక్కని పాట వినేశారు కదా. స్టూడియోలో సమయం చూస్తే 11:31 దాటి 42 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 2.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో మనం వినేటటువంటి పాట, ఆ పాట వెనకాల ఎంత కృషి ఉంటుంది, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. స్వరకర్త, కంపోజర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఏ విధంగా స్వరపరుస్తారు అనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సంగీత రూపాన్ని సృష్టించేవి స్వరకల్పన, కాంపోజింగ్ అంటారు. ఈ విషయానికి వస్తే పాటలోని సాహిత్యం లేదా భావానికి తగినట్టుగా కొత్తగా మెలోడీ లేదా నోట్స్, స్వరాలను సృష్టించడాన్ని కాంపోజింగ్ అంటారు. పాటను పాడేటటువంటి గాయని గాయకులకు ఏ శృతిలో ఎలాంటి రాగంలో పాడాలో కంపోజర్ నిర్ణయిస్తారు. స్వరకర్త ఇచ్చినటువంటి ఆ మెలోడీకి వివిధ సంగీత వాయిద్యాలను జోడించడాన్ని అరేంజ్మెంట్స్ అంటారు. ఉదాహరణకు డ్రమ్స్, గిటారు, పియానో, వేణువు, వయలిన్ వంటి వాయిద్యాలను ఎక్కడెక్కడ వాడాలో, వీటి ముందు ఏది వస్తుందో, ఏది ముందు వస్తుందో, ఏది వెనక వస్తుందో అరేంజ్ ప్లాన్ చేస్తారు మన మ్యూజిక్ డైరెక్టర్. అరేంజ్మెంట్స్ అంతా సిద్ధంగా ఉంటుంది, ఆర్కెస్ట్రా అందరు కూడా రెడీగా ఉంటారు. ఉన్న తర్వాత రికార్డింగ్ స్టూడియోలో గాయని గాయకులు, కోరస్, ఆర్కెస్ట్రా, ఇక మ్యూజిక్ డైరెక్టర్ అందరూ చాలా శ్రమిస్తారండి. 1, 2, 3, 4, 5, 6 సార్లు రిహార్సల్స్ చేస్తారు. మంచిగా వచ్చింది అనే వరకు కష్టపడుతూనే ఉంటారు. పూర్వపు రోజుల్లో అయితే ఆ ఇంత టెక్నాలజీ లేదు కదా, అసలు ట్రాక్స్ తీయటం అనేది లేదు. ఎలా రికార్డ్ చేసేవారు, అలనాటి గాయని గాయకులు ఎంత కష్టపడ్డారు కదా. డే అండ్ నైట్, రేయి పగలు బాగా శ్రమిస్తూ పాడి అద్భుతమైన మెలోడీస్ ఇచ్చారు మనకి. సుబ్రహ్మణ్యం గారు వచ్చిన తర్వాత సంగీత ప్రపంచమే మారిపోయిందట. అసలు స్టూడియోలో మేమందరూ గెంతులు వేశాం, అద్భుతంగా అటువంటి సంగతులు అనేవి నేర్పించారు అని చెప్పుకొచ్చారు ఒకనొక ఇంటర్వ్యూలో సుశీలమ్మ గారు. కనీసం భోజనం చేద్దామా, టిఫిన్ చేద్దామా, టీ తాగుదామా, మంచినీళ్ళు తాగుదామనే సమయానికి కూడా వెచ్చించకుండా బాగా శ్రమించి అద్భుతమైన పాటలు మన గాయని గాయకులు మనకు అందించారు.

హరీష్ రాఘవేంద్ర మహతి ఆలపించిన పాట వీడొక్కడి చిత్రం నుంచి వినేశారు. మీరంతా ట్యూన్స్ వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 91.3 మెగాహెర్ట్స్ పై. సినిమా కబుర్లు వింటున్నారు విత్ రాజీ చిన్నబాబు. సినిమా కబుర్ల కార్యక్రమంలో ఒక పాట సాంగ్ రికార్డింగ్ ఎలా చేస్తారు, ఆ రికార్డింగ్ వరకు ఉన్నటువంటి కష్టాలు ఏమిటనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆర్కెస్ట్రా, గాయని గాయకులు, మ్యూజిక్ డైరెక్టర్స్ రిహార్సల్ చేస్తూనే ఉంటారు. మరి సింగర్స్ పాడేటప్పుడు శృతి తప్పడం, స్వరాలు పట్టుకోలేకపోవడం, అంటే సరైన శృతిలో పాడలేకపోవడం, మైక్రోఫోన్ కు అతి దగ్గరగా లేదా దూరంగా ఉండటం వల్ల రికార్డింగ్ లో హెచ్చు తగ్గులు రావడం జరుగుతూ ఉంటాయి. దీనివల్ల రికార్డింగ్ అనేది సరిగా రాదు. అప్పటి రోజుల్లోనట స్టాండ్ మైకే ఉండేదట. ఆ స్టాండ్ మైక్ దగ్గర సుబ్రహ్మణ్యం గారు పాడేటప్పుడు కాస్త అల్లరి పనులు చేస్తూ ఉండేవారట. జానకమ్మ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ ఉన్నారు ఈ మాట. తను పాడేటటువంటి పోర్షన్ అతడు ఆమె కదా, అతడు పాడతాడు, పాడిన తర్వాత జానకమ్మ గారిని అవేవే అని ఎక్కిరిచ్చేవారట. ఎప్పుడైతే ఎగ్గిరిచ్చారో ఆ సుబ్రహ్మణ్యం గారి వైపు చూసినప్పుడు కొంచెం శృతి తప్పుతూ ఉంటుంది కదా, ఆ రాగంలో ఏంటి నన్ను ఎగ్గిరిచ్చాడు సుబ్రహ్మణ్యం అనేటటువంటి ఆలోచన వస్తుంది కదా, వెంటనే శృతి తప్పేవారట. జానకమ్మ గారు రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి పాడబడడానికి వెళ్ళినప్పుడు వారి హస్బెండ్ గారు కూడా వెళతారట. అదే సందర్భంలో అవుట్ సైడ్ రికార్డింగ్ స్టూడియో అవతల ఉన్నటువంటి భర్త గారు కాస్త సీరియస్ గానే మందలిచ్చారట కదా. ఇలాంటి అల్లరి పనులు చేయటం సుబ్రహ్మణ్యం గారికి సాధ్యం. అంతేకాదండో, చాలా క్లిష్టమైన కష్టతరమైనటువంటి పాటలు కూడా మన సింగర్స్ పాడారు. ఎందుకంటే మన ఎల్ఆర్ఈశ్వరి గారు ఉన్నారు కదా, తమిళంలో పట్టత్తరాణి అనేటటువంటి పాట మీరు విన్నారో లేదో నాకైతే తెలియదు, బట్ ఆ చండ్రకోలత కొట్టే సౌండ్కి ఆ గొంతులు ఎఫెక్ట్స్ ఇచ్చేవారనమాట. ఆ పాటనే డబ్ చేసేటప్పుడు హిందీలో కూడా లతాజీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మో ఎవరు పాడారు, నేను ఆమెను చూడాలి, ఇంత ఎఫెక్ట్స్ ఎలా ఇచ్చారు కదా, ఆ ఎఫెక్ట్స్ అని ఇవ్వడానికి ఎంత కష్టపడున్నారు. జానకమ్మ గారు పాడినటువంటి నీలీలా పాడిద దేవా అనే పాటలో ఉన్న సరిగమలు, అసలు ఆ సన్నాయి ఆ దానితో పాటుగా ఎలా పాడారు, అద్భుతంగా పాడారట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబై తీసుకెళ్లారట ట్రాక్ తీసుకెళ్లి, ఇలానే పాడాలమ్మా అని చెప్పారట లతమ్మ గారికి. కానీ అమ్మో వారు పాడలేదట. అదే జానకమ్మ గారు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన మాట ఇది. తర్వాత జానకమ్మ గారే పాడగలరని లీలా గారు చెప్పారట. ఎందుకంటే పైడి స్వామి దగ్గర సంగీతం నేర్చుకున్నారు మన జానకమ్మ గారు, వారు సంగీత నాదస్వరం విద్వాంసులట. ఆ నాదస్వరంతో ఉండేటటువంటి పాట చాలా అద్భుతంగా పాడారండి కదా, ఎంత కష్టపడ్డారు. సింగర్స్ పాడేటప్పుడు ఆ స్టూడియో వాతావరణం, హెడ్ఫోన్స్ పెట్టుకోవడం, కొత్తగా అనిపించడం వల్ల లేదా సరిగా పాడలేకపోవడం వంటి సమస్య లేకపోలేదండి. రికార్డింగ్లో తర్వాత బ్రీతింగ్ నాయిస్ అనేది రావటం, అంటే వినటానికి బాగోదు కదా. అసలు సుశీలమ్మ గారి పాట వింటున్నప్పుడు అనే ఆ శ్వాస మనకి ఎప్పుడు ఎక్కడ కూడా వినిపించదు. ఇప్పుడు వింటున్నటువంటి పాటలేమో నేనైతే చెప్పలేను కానీ ఆ సమస్య వినడానికి కూడా బాగోదు, బట్ అది రాకుండా అద్భుతంగా పాడారు అలనాటి గాయని గాయకులు. సింగర్స్ పాడేటటువంటి ఆ మైక్ దూరాన్ని కనీసం 6 నుంచి 8 అంగుళాల దూరం ఉంచాలి అని, గట్టిగా పాడేటప్పుడు కొంచెం వెనుకకు, స్లోగా పాడేటప్పుడు కొంచెం ముందుకు జరిగి పాడాలని, సాధారణంగా వచ్చే చిన్న చిన్న పొరపాట్లను సాఫ్ట్వేర్ ద్వారా సరిచేసి అద్భుతంగా రికార్డైన పాటను శ్రోతల ముందుకు తీసుకొస్తారు మన మ్యూజిక్ డైరెక్టర్స్. అతడు చిత్రానికి రంజిత్ మహాలక్ష్మి ఆల్పించినటువంటి పాట విందాం.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు. విత్తురాజు చిన్నబాబు సినిమా కబుర్లు కార్యక్రమంలో పాట ఒక సాంగ్ రికార్డింగ్ వెనుకున్నటువంటి కృషి ఏమిటో మనం తెలుసుకుంటున్నాం. 19 వయస్సులు అంటే 19 రకాలుగా పాడగలటువంటి స్తోమత సత్తా మన సుబ్రహ్మణ్యం గారికే ఉంది. మరి జానకమ్మ గారు ఏమాత్రం తీసుకోలేదు, వారు కూడా అద్భుతమైనటువంటి సంగతులు పాడారు. వారు ఒక సినిమాలో పాట పాడారండి మౌన గీతంలో. అసలు ఈ పాట పాడింది మేల్ సింగర్ అనుకుంటే అన్న విధంగా పాడారు, చాలా అద్భుతంగా కూడా పాడారండి. అప్పుడే నూనుగు మీసాలు వస్తున్నటువంటి ఆ నిత్య యవనుడు అంటే అప్పుడే వస్తున్నట్టు కౌమార దశలోకి వస్తున్నటువంటి ఒక కుర్రాడికి పాడినటువంటి పాట చాలా అద్భుతంగా పాడారండి. మనం కూడా విందాం ఆ పాట.

నా సంగీతం గొప్ప చూప మందాయి తంబురాకృతిలో మృదంగ గతిలో, ఆహా తంబురాకృతిలో మృదంగ గతిలో మందేసి పాడారా నాన్న పాప పేరు మా.

0: నాటు సారాతో శివం ఎత్తిపోతూ వాళ్ళు చూపు చూసే కుర్రమని చూస్తూ నాటు సారాతో శివం ఎత్తిపోతూ వాళ్ళు చూపు చూసే కుర్రదాన్ని చూస్తూ సంగీతం పాడి పాడి అలిసా నీ సరస్వతి పుత్రుడని అరిసా మళ్ళీ తినచ్చునని తలిసా కొంత పోతే పోనీయమని అరిసా ఇంకోటి పాట ఇన్నోళ్ళు అంతా తోసొచ్చిపోయారు పిల్ల వచ్చి నన్ను చిట్టు భేషని అంటే ప్రేమ వేస్తా పాప పేరు మళ్ళీ నా ఊరు కొత్త ఢిల్లీ
1: ఏంట్రా తమ్ముళ్ళరా జాతకం ఫలించబోతుందని ఆచుకొచ్చి పిల్ల కోసం దేవదాసులా గాలిస్తుంటే నాకు సత్యత్వంతో మీరు కాజేసి క్యాపరే
0: ఆడతారా
1: ఏంటది ప్రోవయ్యా అంత తిమ్మిరెక్కిపోయిందా ఏ దిక్కరేగిందంటే అబ్బాయిని కూడా మర్చిపోయి నీకే తాలిక తప్పారా ఎగతాళ ఏడిపించకరా వచ్చి నీ పని పడతా

0: మళ్ళీ అద్భుతంగా జానకమ్మ గారు ఒక మెయిల్ వాయిస్ కూడా పాడగలిగినట్టు సత్తా వారికుంది. సుశీలమ్మ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారట, అయ్యో అసలు మగాడి గొంతుతో పాడతారు, చిన్ని పిల్లలాగా సప్త పదులు ఎంత అద్భుతంగా పాడారు కదా, చిన్నపిల్ల వాయిస్లో పాడతారు, మగాడి వాయిస్లో ముసలి వాళ్ళ గొంతులు కూడా చాలా అద్భుతంగా పాడగల సత్తా, మరి జానకమ్మ గారే వారే పాడగలరు, ఎవరు పాడగలరండి అని చెప్పుకొచ్చిన సందర్భాలు కూడా లేకపోలేదు.
1: నన్ను మీకొక జోడే కాలమేసైన పడతాం రాజా, అట్టా గెల్లాకొని వస్తాం వచ్చి ఇట్టా గెల్లగాన్ని పెడతాం, కళ్యాణం అవుతాది నేడే అది కళ్ళార చూస్తాము మేమే.
2: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి, ఇది మనందరి మనోవాణి.
3: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
4: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో రేపు పర్యటిస్తారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసి అనంతరం సభలో ప్రసంగిస్తారు. విశాఖపట్టణాన్ని రష్యా మార్కెట్లకు ఎక్స్పోర్ట్ హబ్గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా ఆర్ఎంఎం ఫార్మా డైరెక్టర్ ముఖేష్ కుమార్తో మాస్కోలో ఆయన సమావేశమయ్యారు. స్వర్ణాంధ్ర, ఆరోగ్యాంధ్ర లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తోందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన థీమ్ యోగా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు యోగా దివ్య ఔషధమని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు అన్నారు. ఈ రోజు నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించిన యోగాంధ్ర 2020

అయ్యారు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. యోగాను దైనందిన జీవితంలో ఒక ప్రక్రియగా కొనసాగించాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఎస్వీ జూ పార్కులో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రేపు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సి నాగరాణి తెలిపారు. పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో రేపు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి లభించిందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. తిరుమలలో తలపెట్టిన పలు అభివృద్ది పనులు వేగంగా పూర్తి చేయడంపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. తిరుమల అవసరాలకు గోగర్భం జలాశయం నుంచి అదనంగా నీటిని తీసుకోనుంది. రానున్న 2 రోజుల్లో రాష్టంలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: ప్రేమలేఖ చిత్రానికి ఆర్ కృష్ణ భువనచంద్ర ఆలపించిన పాట విన్నారు. భువనచంద్ర గీతానికి దేవ సంగీతం. స్టూడియోలో సమయం చూస్తే 12:07 దాటి 30 సెకండ్లు. మీరంతా చూం చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 2.3 మెగాహెర్ట్స్ పై మీకు తెలుసా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీకు తెలుసా కార్యక్రమంలో మనం తెలియని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు చిన్న బ్రేక్.
1: సుప్రభాత వేళ, శుభోదయం పలుకుతూ,
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
2: సూక్తులతో సుధలు పంచుతూ,
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
2: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
0: మీకు తెలుసా కార్యక్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. తెలియని విషయాల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోనే నీటిలో తేలేటటువంటి ఏకైక రాయి ఒకటి ఉంది, తెలుసా? ఆ రాయి పేరే ప్యూమిస్. ఈ రాయి అగ్నిపర్వతాలు బ్రద్దనైనప్పుడు వచ్చేటటువంటి లావా చల్లబడటం వలన ఏర్పడుతుందట. దీనిలో గ్యాస్ బబుల్స్ ఉండటం వల్ల ఇది తేలుతూ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదండోయ్, మనం రకరకాల ఆహార పదార్థాలు తింటాం, అవన్నీ కూడా జీర్ణశయంలో చేరతాయి. జీర్ణమయ్యేటటువంటి ఆ ప్రక్రియలో మన మధురాములు HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది కదా, దీనికి ఆడత ఎంత ఉంటుందో తెలుసా అండి? అబ్బబ్బా, బ్లేడ్ని సైతం కరిగించేస్తుందట. అబ్బా, అంత ఘాటుగా ఉన్నటువంటి ఆమ్లం మన పొట్టలో కడుపులో ఉంటే ఎలా చిన్నబాబు అంటారా? లేదండి, మన జీర్ణశయంలో ఎప్పటికప్పుడే లైనింగ్ కణాలు ప్రతిరోజు కొత్త పొరను ఏర్పరుస్తూ ఉంటాయట. అందువల్ల మనకి ఎలాంటి హాని జరగదు. చూసావా HCl ఎంత ఘాటత కలిగి ఉంటుందో. మరికొన్ని చిట్లు మాట్లాడుకుందాం. ఎందుకంటే ముందు మాస్టర్ చిత్రం నుంచి హరిహరి నారిని ఆల్పించినటువంటి పాట.

0: ఉషా ప్రణయం చిత్రానికి లిప్సిక్ ధ్రువన్న అల్పించినటువంటి పాట విన్నారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
4: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: స్టూడియోలో సమయం చూస్తే 12:20 దాటి 19 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మీకు తెలుసా ప్రోగ్రామ్ ఇచ్చినారు విద్యురాజి చిరుబాబు. సముద్రంలో, మహాసముద్రాలలో రకరకాల జీవులు జీవిస్తూ ఉంటాయి కదా. ఆక్టోపస్, ఇది కూడా సముద్రంలో జీవించే జీవి. దీనికి 3 హృదయాలు, 9 మెదడులు ఉంటాయట. వామ్మో, మనకు ఒక హృదయం, ఒక గుండె ఉంటేనే నానా తంటాలు, నానా హైరాణ పడిపోతున్నాం. దీనికి 3 గుండెలు ఉన్నాయట, 9 మెదడులు ఉన్నాయట. వీటి రక్తం నీలం రంగులో ఉంటుందటండి. భలే వింతగా ఉంది కదా. ఇప్పుడైతే భారతీయుడి చిత్రానికి హరిహరన్ ఆరణి అల్పించినటువంటి పాట స్టేట్ ఇంటర్వ్యూ భారతీయ ఫిల్మ్ 101.3 మెగాహెర్ట్స్ పై. మీకు తెలుసా ప్రోగ్రామ్?

0: ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాలను సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: స్టూడియోలో సమయం చూస్తే 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలోని కర్ణాటక కేరళ మాహిలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. అమెరికా, ఆస్టేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధర తక్కువని పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లపై 300 రూపాయల సబ్సిడీ లభిస్తుంది.

0: అని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వశాఖ తెలిపింది. హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి జూన్ మధ్య ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయల పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అయితే ప్రపంచ ఇంధన మార్కెట్ల ప్రభావం నుండి వినియోగదారులకు ఊరట కలిగించేందుకు పెరిగిన ధరలలో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వమే భరించిందని మంత్రిత్వశాఖ తెలియజేసింది. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి పొరుగు దేశాల వంట గ్యాస్ ధరలతో పోలిస్తే ఉజ్వల లబ్దిదారులు చెల్లిస్తున్న వాస్తవ ధర చాలా తక్కువని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు అన్నారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, ఆత్మనిర్భర్ భారత్ కు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. మెరుగైన ఆరోగ్యం, బలమైన దేశం కోసం వంట నూనె వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని అలవర్చుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ఇతర భాగస్వాములు కలిసి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆహార భద్రతను సంయుక్తంగా, హక్కుగా, బాధ్యతగా స్వీకరించేందుకు, సమిష్టిగా కృషి చేసేందుకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది. దేశంలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. ఆకాశవాణితో మంత్రి మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద భారత్లో 90 కోట్లకు పైగా విశిష్ట ఆభా గుర్తింపు కార్డులను తయారు చేశామని తెలిపారు. అలాగే 100 కోట్లకు పైగా డిజిటల్ వైద్య రికార్డులను కూడా ఈ ఆభా ఐడీలతో అనుసంధానించామని తెలియజేశారు. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం 4 ఏళ్ల తర్వాత జరుగుతోందని, ఈ సమయంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో గణనీయమైన పురోగతి లభించిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా ఇండోనేషియా జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగినో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 75 వసంతాలు పూర్తి చేసుకున్నాయని గుర్తు చేశారు. రక్షణ, భద్రత, సముద్ర తీర రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఫార్మాసిటికల్స్, ఆహార భద్రత, పర్యాటకం, విద్య, అలాగే సాంస్కృతిక సహకారంతో సహా ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలపై ఇండోనేషియాతో విస్తృతంగా చర్చించేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు జయశంకర్ పేర్కొన్నారు.
1: Our joint commission is happening after 4 years, and I think it's important to recognize that in those 4 years we made good progress in our bilateral relations. Today I look forward to extensive discussions with you, covering the full spectrum of our bilateral cooperation, from political to defense and security, maritime trade and investments, health and pharmaceuticals, food security, as well as tourism, education and cultural cooperation.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేడ్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్టమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటియర్ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను పరిశీలించాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా చెప్పారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన 77వ ఎడిషన్ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ సైక్లింగ్ చేయడం వల్ల పర్యావరణం పరిశుభ్రంగా ఉంటుందని, అలాగే ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుంది అన్నారు. సైక్లింగ్ వల్ల కలిగే పలు ఆరోగ్య ప్రయోజనాలను ప్రస్తావిస్తూ ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని, ఫిట్ ఇండియా దార్శనికతను ముందుకు తీసుకెళ్లాలని మాండవియా ప్రజలకు పిలుపునిచ్చారు.
2: साइकिलिंग करने से आपकी हेल्थ अच्छी रहती है। साइकिलिंग से फ्यूल का बचत होता है। वर्तमान में ट्रैफिक की बहुत बड़ी समस्या है, उसका भी समाधान है, तो क्यों न हम साइकिलिंग करें। देश के नागरिकों में अपने हेल्थ के प्रति अवेयरनेस बढ़ी है। मोदी जी ने आधा घंटा रोज फिटनेस देने के लिए कहा है, तो ये फिटनेस का डोज आधा घंटा के लिए हम हमेशा साइकिलिंग करेंगे तो मैं मानता हूँ कि हमारी कई समस्या का समाधान होगा।
0: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియా మెసేంజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. పరీక్షా ప్రక్రియ సమగ్రత పూర్తిగా సిద్దంగా ఉందని, అభ్యర్థులకు నిష్పక్షపాతంగా సురక్షితంగా పరీక్ష జరిగేలా చూసేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఛానళ్లు, ఖాతాలు, కంటెంట్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. కాగా ఎన్టీఏ ధృవీకరించిన వెబ్సైట్, మాధ్యమాల ద్వారా జారీ చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని ఎన్టీఏ అభ్యర్థులకు విజ్ఞప్తి చేసింది. వాతావరణం. దేశంలోని కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మాహేలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కొంకన్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్ ఉప హిమాలయ ప్రాంతాలు, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిలో ఈరోజు భారీ వర్షం కురుస్తుందని ఐఎండి తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గోవాలోని మడ్గావ్లో నిన్న జరిగిన సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ 2026 ఫైనల్ పోటీలో భారత్ బంగ్లాదేశ్ను 3-1 తేడాతో ఓడించి ఆరోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయం సాధించిన భారత బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. భారత ఫుట్బాల్కు ఈ విజయం గర్వించదగిన క్షణమని సామాజిక మాధ్యమ పోస్టులో మాండవీయ పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ 3 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో పారిశ్రామికవేత్త సానా సతీష్, విద్యావేత్త భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, టీడీపీ సోషల్ మీడియా వింగ్ అధినేత చింతకేల విజయ్ ఉన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలోని కర్ణాటక, కేరళ, మాహేలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 12:40 దాటి 7 సెకండ్లు. మీరంతా ఆర్చి న్యూస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. మీకు తెలుసా వింటున్నారు విత్యురాజి చిన్నబాబు. తెలియని అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నా, మన ఆర్జెస్ చెబుతూనే ఉంటారు. కానీ మానవ శరీరంలో అతిపెద్ద అవయవమైన చర్మం, మన చర్మం ఉంది కదండి, తన కణాలను ప్రతిరోజు అంటే ప్రతి 27 నుండి 28 రోజులకు అంటే సుమారుగా 1 నెల రోజులు ఒక్కసారి పూర్తిగా మార్చుకుంటుందట. అంటే కణాలు పైపై చనిపోతూ ఉంటాయి, మృత కణాలు గమనం రాలిపోతూ ఉంటాయి, కొత్తవి అనేవి వస్తూ ఉంటాయి అనమాట. అంటే మన శరీరం ప్రతి 27 నుంచి 28 రోజులకు ఒకసారి పూర్తిగా మార్చేసుకుంటుంది. భలే ఉంది కదా.

సూర్యుడు భగభగమండేటటువంటి భానుడు ప్రతాపం చుర్రుమని అగ్గి ఎండ వేడి తాపం అయ్యి బాబోయి తట్టుకోలేకపోతున్నాం.

అయితే సూర్యుడి నుండి వచ్చేటటువంటి కాంతి భూమికి చేరడానికి దాదాపు 8 నిమిషాలు 20 సెకండ్లు పడుతుందట. 8 నిమిషాలు 20 సెకండ్లు ఆ సన్ రే అంటే సూర్య యొక్క కిరణం మన భూమికి తాగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఘాటుగానే తాగుతుంది కదా, అగ్గి ఎండ వేడి మీద తట్టుకోలేకపోతున్నాం. మన భూమిపై ఉన్నటువంటి నీటిలో కేవలం 1% మాత్రమే మనం వినియోగించుకోవడానికి అందుబాటులో ఉంది. మిగిలిన నీరంతా కూడా సముద్రాల్లో ఉప్పు నీరుగా ఉంటుంది లేదా మంచు రూపంలో ఉంటుందట. భలే వింతగా ఉంది కదా. అమ్మా నాన్న ఓ తమిళ నుంచి మరి లంచ్కి వస్తావరే పాట అయితే విందాం చిక్రీ కౌశల్ అనిపించిన పాడా.

భీమ్సిశిషులియో మధుప్రియాలు పెంచిన పాట మానా శివ శంకర్ వర్ ప్రసాద్ చిత్రం నుంచి వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 12:50 దాటి 56 సెకండ్లు. మీరంతా అర్జున్ చూసి వింటున్నారు వివిధ భారత FM 1.3 MHz పై. మీకు తెలిసి వింటున్నారు విత్ యువర్ ఆర్జి చిన్నబాబు. ఆసక్తికరమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో.

మనం జన్మించినప్పుడు పుట్టినప్పుడు 300 ఎముకలు మనలో ఉంటాయట. 300 ఎముకలతో మనం జన్మించినప్పుడు మనం పెరిగే కొద్దీ ఎముకలు ఒకదానికొకటి కలిసిపోయి పెద్ద అయ్యేసరికట 206 ఎముకలు మాత్రమే మిగులుతాయట. అంతేకాదండి, ఒక విచిత్రం ఏంటో చెప్పను. మనం తినేటటువంటి తేనె ఆహార పదార్థాలలో మనం తింటూ ఉంటాం. తేనె ఉదయం పూట వేడి నీళ్ళలో కాస్త 2 చుక్కలు వేసుకొని త్రాగితే చాలా మంచిది కూడా అంటారు. ఈ తేమలో తేమ శాతం, అంటే తేనెలో తేమ శాతం అధికంగా ఉండటమే కాకుండా ఆమ్ల గుణాలు కూడా, అంటే తేమ శాతం తక్కువగా ఉంటుందండి, అధిక ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉంటాయి. తేమ అంటే తడి ఎక్కువగా ఉంటే ఆహార పదార్థాలు త్వరగా పాడైపోతాయట. మరి ఈ విషయం మన శ్రోతలందరికీ తెలిసిన విషయమే కదా. ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని వేల సంవత్సరాలైన పాడవదట. భలే వింతగా ఉంది కదా. విచిత్రం ఏమిటంటే, భూమిపై ఉన్నటువంటి అన్ని సముద్రాల ఇసుకరేణుల కన్నా విశ్వంలో నక్షత్రాల సంఖ్య చాలా ఎక్కువట. అన్ని నక్షత్రాలు ఉన్నాయి మరి. ఇప్పుడైతే గోవిందుడు అందరి వాడే లేచేటటువంటి శారీ హరి నాలు పాట విందాం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
3: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
3: ఆ 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
3: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 401.3.
5: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. ఆకాశవాణి 90 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో ఈ ప్రయాణాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించాలని పేర్కొన్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో రేపు పర్యటిస్తారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసి అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జరిగిన స్వర్ణాంధ్ర యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. యోగాను ఒకరోజు కార్యక్రమంగా కాకుండా దైనందిన ప్రక్రియగా నిర్వహించాలని వారు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో జలధార జలహారతి కార్యక్రమం కింద చేపట్టిన పనులు పురోగతితో కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. స్వర్ణాంధ్ర

ఆరోగ్యాంధ్ర లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుందని రాష్ట హోంమంత్రి బంగళపూడి అనిత అన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన థీమ్ యోగా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రేపు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సి నాగరాణి తెలిపారు. పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో రేపు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించిందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొంతాలి డంపింగ్ యార్డు నిర్మాణంలో ఉన్న వ్యర్థాల నిర్వహణ ప్లాంటు పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. రానున్న 2 రోజుల్లో రాష్టంలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ సిలిండర్ ధర 29 రూపాయలు పెరిగింది. పెరిగిన ధర ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది.

లక్కీ భాస్కర్ చిత్రానికి శ్వేత మోహన్ విశాల్ మిశ్రాల్ మిశ్రపాటి విన్నారు. స్టూడియోలో సమయం చేస్తే 1:07 దాటి 17 సెకండ్లు. మీరంతా చేంజ్ చేసి వింటున్నారు వేదు భారత ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై ధీరా శ్రీల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధీరా కార్యక్రమంలో మనం వేసవిలో వెండ ఏడిమి ఇంకా పోలేదండి కదా, అంటే వేసవికాలం వర్షాకాలం రావాలి కదా, అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ వేసవి కాలంలో ఆహార పదార్థాలు, మనం తయారు చేసుకునే ఆహార పదార్థాల గురించి ముచ్చటించుకుందాం. వేసవిలో శరీరాన్ని డిహైడ్రేషన్ నుండి కాపాడుకోవడానికి, చల్లగా ఉంచడానికి నీరు, పండ్లు, పెరుగు ఎక్కువ తీసుకోవటం చాలా ముఖ్యం. మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు కిరాయి కూటిగడి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసీసీలు ఆలపించిన వేటూరి గీతం విందాం. చక్రవర్తి సంగీతం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3.

0: ధీర ప్రోగ్రామ్ వింటున్నారు. ధీరాలో మనం వేసవిలో చేసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ వేసవి కాలంలో మనం చేసుకునేటటువంటి వంటల్లో పుదీనా రైస్, పెరుగన్నం ఇవి రెండు వేడిని తగ్గించడంలో చాలా సహాయపడతాయండి. పెరుగన్నాన్ని చద్దన్నంతో లేదా వేడన్నంతో తయారు చేసుకోవచ్చు. అంటే వేడన్నంలో పెరుగు వేసుకొని తయారు చేసుకున్న తర్వాత దాన్ని కాస్త తాలింపు పెట్టుకుంటే కడుపులో ఎంతో చల్లగా ఉంటుందండి. ఇక పుదీనా రైసు శరీరాన్ని చల్లబరుస్తుంది. వేసవిలు దొరికే మామిడి పళ్ళతో లస్సీ లేదా మిల్క్ షేక్ తయారు చేసుకుంటే ఇంకా మంచిదండి. అలా వైకుంఠపురంలో ఈ చిత్రానికి అనురాగ్ కులకర్ణి మంగ్లి ఆల్పించిన పాట.
1: ఏ బ్రదర్ రాపమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
5: ఏదో బాగానే ఉన్నానులే.
4: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
5: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
4: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
5: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
4: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
5: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
4: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
5: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
4: ఆఫ్ కోర్స్.
6: స్టూడియోలో సమయం చూస్తే 1 గంట 20 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందేలా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోదీకే దక్కుతుందని హోంమంత్రి అనితా పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విశాఖను అభివృద్ది చేయటమే ప్రభుత్వ లక్ష్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం అభివృద్దికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. భారతీయ సంస్కృతిలో వేల ఏళ్లుగా భాగమైన యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించేలా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోదీకే దక్కుతుందని హోంశాఖ మంత్రి అనితా అన్నారు. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన థీమ్ యోగా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ప్రతి ఇంటికి యోగాను చేరవేయడం, ప్రజల్లో నిత్య యోగా సాధన అలవాటును పెంపొందించే లక్ష్యంతో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ రోజు నుంచి 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని హోంమంత్రి అనిత వివరిస్తూ,
1: యోగా అన్నది మన సంస్కృతిలో ఒక భాగం. యోగాని ప్రతిరోజు సాధన చేయడం వల్ల మనిషికి మన మీద మనకి కంట్రోలింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ రోజు యోగా సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుని

0: ఆర్గనైజేషన్ ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లాలి. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని మన అందరం కూడా అడాప్ట్ చేసుకోవాలి. జూన్ 21వ తారీఖున యోగా డే సందర్భంగా చేయబోయే 14 రోజుల కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా దీన్ని అడాప్ట్ చేసుకుని ఎక్కడిదక్కడ యోగా ప్రాక్టీసెస్ చేసి మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని, మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
1: మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యమూ ముఖ్యమని, నేర నియంత్రణకు నేరరహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దేందుకు యోగా కూడా ఓ మంచి మార్గమని యోగా కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జరిగిన స్వర్ణాంధ్ర యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, యోగాను ప్రతి మనిషి ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా దైనందిన ప్రక్రియగా నిర్వహించాలని అన్నారు. అడవులు ఆదివాసీ సమాజాల సంక్షేమమే యోగాంధ్ర లక్ష్యమని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ అన్నారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో ఈరోజు జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పోలవరం జిల్లాకు రాష్ట ప్రభుత్వం అడవులు ఆదివాసీ సమాజాలు మరియు సంక్షేమం కోసం యోగా అనే ప్రత్యేక థీమును కేటాయించిన నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో యోగా సాధనపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. తిరుపతి ఎస్వీ జూ పార్కులో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఆకాశవాణి 90 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజా ప్రసార ప్రయాణంలో ఆకాశవాణి 90 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం చారిత్రాత్మకమన్నారు. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో ఈ ప్రయాణాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించాలని గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందనలు తెలుపుతూ,
2: Today marks a momentous milestone in the history of Indian broadcasting. I extend my best wishes as we celebrate 90 glorious years of Akashavani with one motto, Bahujana Hitaya, Bahujana Sukhaya.
1: పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా టీఎస్సీ నూతన ఉపాధ్యాయుల శిక్షణా తరగతులను మంత్రి ఈరోజు పరిశీలించారు. శిక్షణలో ఉన్న ఉపాధ్యాయులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని, దాన్ని సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న 6 MM ఫార్మా యూనిట్ను త్వరితగతిన పూర్తి చేయాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆ సంస్థ డైరెక్టర్ ముఖేష్ కుమార్ను కోరారు. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలో సంస్థ డైరెక్టర్తో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రష్యా తదితర దేశాల మార్కెట్లకు ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విశాఖపట్టణాన్ని అభివృద్ది చేయడమే లక్ష్యమని తెలిపారు. 200 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న విశాఖ యూనిట్తో 300 మందికి ఉపాధి లభించనుందని సంస్థ డైరెక్టర్ మంత్రికి వివరించారు. ఈ యూనిట్లో ఇన్సెక్టబుల్స్, టాబ్లెట్లు, క్యాప్సిల్స్ తయారీ చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే మార్చి నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలిపారు. రాష్టంలో టెక్స్టైల్ రంగం అభివృద్దికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఆయన నిన్న గుంటూరులో జరిగిన ఏపీ టెక్స్టైల్స్ మిల్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చీరాల, గుంటూరు ప్రాంత టెక్స్టైల్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇప్పటికే కేంద్ర టెక్స్టైల్ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రాష్టంలో వస్త్ర పరిశ్రమ అభివృద్దికి తనవంతు సహాయం అందిస్తానని డాక్టర్ చంద్రశేఖర్ వివరిస్తూ,
3: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి రావాల్సినటువంటి దాదాపు ఒక 500 కోట్ల రూపాయల సబ్సిడీస్ ఇచ్చారు. ఇంకా కొన్ని ఉన్నాయి రిక్వైర్మెంట్స్. ఇవి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో కొన్ని కావాల్సినటువంటి ఉన్నాయి, టెక్నాలజీ అప్గ్రేడేషన్.

0: ఇన్స్టిట్యూషన్ ఫండింగ్ కొంత డిలే ఉంది. కొన్ని ప్రాసెసింగ్ సెంటర్స్ అడుగుతున్నారు వాల్యూ యాడెడ్ ఎండ్ ప్రొడక్ట్ చేయడానికి. ఒక కేంద్ర సహాయ మంత్రిగా మిగిలిన డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకుని చుట్టుపక్కల ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కాటన్ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందే విధంగా రైతులకి అదేవిధంగా వ్యాపారులకి అందరికీ మంచిగా ఉండే విధంగా కార్యక్రమాలు చేయగలము, అవన్నీ కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
1: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు సిద్ధాంతంలో జరిగే గ్రామ సభలో రైతులకు పట్టాదారు పాస పుస్తకాలు పంపిణీ చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతారు. మధ్యాహ్నం 3 గంటలకు రైతులతో సమావేశమవుతారు. ఆ కార్యక్రమం అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. కాగా జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రేపు కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సంబంధిత కార్యాలయాలకు అర్జీల సమర్పణ కోసం రావద్దని, తదుపరి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో జలధార జలహారతి కార్యక్రమం కింద చేపట్టిన పనులు పురోగతితో కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. రాష్ట గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో చేపట్టిన పనుల పురోగతిని వివరించారు. కాలువల పూడిక తీత, అనుసంధాన కాలువల అభివృద్ది పనులకు ప్రాధాన్యత ఇస్తూ చెరువుల శ్రేణుల ఆధారంగా పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జలధార జలహారతి కార్యక్రమం కింద చేపడుతున్న అన్ని పనుల పురోగతిని యాప్ ద్వారా నమోదు చేసి పారదర్శకంగా పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. వచ్చే నెల 9-10 తేదీల్లో విశాఖపట్నంలో వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ఏలూరు జిల్లా ఉద్యాన అధికారి కె సాజానాయక్ తెలిపారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సౌజన్యంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో దీన్ని నిర్వహిస్తున్నట్లు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందేలా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విశాఖను అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం అభివృద్దికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి బృందం ఆలపించిన వేటూరి గీతం వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 1:36 దాటి 38 సెకండ్లు. మీరంతా చేంజెస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై. ధీర వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. ధీర కార్యక్రమంలో వ్యాసవిలో చేసుకోవాల్సిన ఆహార పదార్థాలు

0: గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎండ వేడిమి నుంచి కాపాడుకోవడానికి తట్టుకోవడానికి తగిన ఆహార పదార్థాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పెరుగులో కొద్దిగా చక్కెర కానీ తేనెను కానీ వేసి కొంచెం ఐస్ ముక్కలు కూడా వేసి లస్సీలా తయారు చేసుకొని తాగితే వేడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ వేసవిలో దోసకాయ సలాడ్ చేసుకొని తినడం వల్ల చాలా మంచిదండి. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు బొబ్బిలి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసి ఆలపించిన పాట వింటున్నవ్వండి. వివిధ భారతి ఎఫ్ఎం 91.3.
1: బొంగరాల బీడుకాడ గింగిరాల గీతదూడ, బొంగరాల బీడుకాడ గింగిరాల గీతదూడ, చెంగు చెంగు చెంగు మన్నది గంగరాయి చెట్టుకాడ, ఉంగరాల తిట్టి పాప గంగరాయి చెట్టుకాడ, ఉంగరాల తిట్టి పాప రంగు తంగు చూడమన్నది గీతదూడ ఏమన్నది. అయ్యో గింజమే

0: జాముడా తీరేళ్ల గాది పూల దాతరా జాముడా తీరేళ్ల గాది పూల దాతరా
1: ఎంత మోదరా ఇది వింత మోదరా
0: సిగ్గు మొగ్గలయ్య కంట సిగురు మీద పెట్టమంట శిల్పి కూతల్లా పమ్మంట గింత మీద పెట్టమన్నది
1: బొంగరాల బీడుకాడ గింగిరాల గెట్టదూడ చంగు చంగు చంగు మన్నది
0: గంగరాయి చెట్టు కాడ ఉంగరాల చిట్

0: ఎంత దూడయ్యమన్నది,
1: గింజుకుంటది
0: పొలంబి ఎంత దూడయ్యమన్నది,
1: గింజుకుంటది
0: బొంగరాల బీడుకాడ గింజ.

సాహో చిత్రానికి గురు తులసి కుమార్ హరిచరణ్ శేషాద్రి ఆల్పిస్తున్న పాట విన్నారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై ధీర వింటున్నారు విత్ విరాజ్ చిన్నబాబు. ధీర కార్యక్రమంలో వేసవిలో మనం తయారు చేసుకునే ఆహార పదార్థాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శరీరానికి తక్షణ శక్తినిస్తూ విటమిన్ సి పుష్కలంగా లభించే నిమ్మరసం ఈ వేసవిలో త్రాగటం చాలా మంచిది. ఈ వేసవిలో నుండి మజ్జిగ అమృతంలా పనిచేస్తుంది. మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి, అల్లం, ఉప్పు కలుపుకుని త్రాగితే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు అతని కంటే గారుడు వచ్చేటానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆల్పించిన జాలాది గీతం విందాం. చక్రవర్తి సంగీతం.

డీజే టిల్లు ఈ సినిమాకు రామిరియలాల్ పిసరపాటి విన్నారు. ధీరా ప్రోగ్రామ్ వింటున్నారు. విత్యురాజి చిన్నబాబు. ధీరాలో మనం వేసవిలో తయారు చేసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ వేసవిలో నుండి మనం తయారు చేసుకునే కూరల్లో ఎక్కువగా మజ్జిగ చారు, రసం, టమాటా రసం

పచ్చి పులుసు మొదలైన ఉండేటట్లు చూసుకోవడం చాలా మంచిది. మసాలా కర్రీస్కు దూరంగా ఉండండి. పులుసు చారు వంటి కూరలు తయారు చేసుకుంటుంటే కాస్త అన్నం తినగలుగుతాం, తినబుద్ధి అయింది. ఈ నీళ్ళ త్రాగుడు మీద ఎంత తినొచ్చారు బాబు అంటూ ఉంటాం కదా, అలాగే చారు పప్పు పులుసులు వీటిలో తింటుంటే కొంచెం అన్నం తింటున్నట్టు ఉంటుంది, ఒంటికి చల్లదనం వస్తుంది, హాయిగా కూడా ఉంటుంది. కార్యక్రమంలో చివరిగా సీతారత్నం గారి అబ్బాయి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన పాట

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

ఏజేఎస్ దాస్ చిత్రాలు బిజ్రపడ్డ బ్రహ్మా చిత్రం నుంచి వినేశారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మేజర్ చంద్రకాంత్ ఈ చిత్రానికి మనో చిత్రాలు పెంచిన గురుచరణ్ గీతం వింటున్నారు. సంగీతం ఎంఎం కీరవాణి.

రౌడీవనుడు చిత్రడికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిలిచిన శ్రీవేణుల గీతం వినేశారు. సంగీతం బప్పిలహరి. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 103.3 మెగాహెర్ట్స్ పై. మరి స్టూడియోలో సమయం చూస్తే 2:29 దాటి 54, 55, 56, 57, 58, 59 2:30 సౌందర్య సౌందర్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మన కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు మన ఫ్రెండ్స్ కొంతమంది మరి సందేశాలు పంపించారు. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, హాయ్ చిన్నబాబు వచ్చేసావా, ఎలా ఉన్నావు, ఇక ఈ పూట భోజనం కట్. అబ్బో భోజనం కట్ అయితే ఎలాగండి, మన రైతులు పండించేటటువంటి ధాన్యానికి ధరలు తగ్గుతాయేమో. నువ్వు పాటలు ప్లే చేస్తే నేను డాన్స్ చేయటం నాకు చాలా ఇష్టం కదా. సాయంత్రం వరకు సినిమా కబుర్లతో పాటలు ఎలా రికార్డ్ చేస్తారని దాని గురించి కూడా చాలా వివరంగా చెప్తున్నారు. సినిమా కబుర్లు సూపర్ చిన్నబాబు అంటున్నారు. ఏమండి, మీరు డాన్స్ చేయాలన్నా, రైతులకు ఆదాయం కలగాలన్నా మీరు భోజనం చేయాలి, తప్పకుండా చేయండి. నల్గొండ జిల్లా చంద్రంపేట మండల చిత్రల గ్రామం నుండి దంబోజి వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ, మధుర్ రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్వి కుటుంబ సభ్యులు శుభ మధ్యాహ్నం అందరికీ అంటున్నారు. కామర్తి శంకర్ రాజుల నుంచి హాయ్ చెప్తున్నారు. హాయ్ అండి, హాయ్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ నుంచి విజయవాడ నుంచి. ఓకే, ఎవరండి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల హాయ్ చెప్తున్నారు. హాయ్ అండి. నెక్స్ట్ నిజామాబాద్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జయదర్ స్నేహబాను జయదర్ గుడ్ చెప్తున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. నెక్స్ట్ జరపతులు పుచ్చయ్య గారు తరాలపల్లి నుంచి హాయ్ చిన్నబాబు నమస్తే. నమస్తే అండి. జాన్సన్ విజయవాడ నుంచి చిన్నబాబు గారు, ఓ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్ జాన్సన్. ఇవైతే నాకు అందినటువంటి వాట్సాప్ మెసేజ్లన్నీ కూడా చదివేశాను. తర్వాత తర్వాత ఇంకా 2-3 ఉండవు. శుభ కేంద్ర విరేష్ రాజుల మండలం నుంచి పంపించారు. శుభ మధ్యాహ్నం రామనగర్ బుడుబాల సుబ్రహ్మణ్యం గారు, చిన్నబాబు శుభ మధ్యాహ్నం, సందరి సందరికి స్వాగతం అంటున్నారు. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటున్నారు. ఇంకంతేనండి. సరే, నేను ఒక ప్రశ్న అడగాలి కదా, గెట్ రెడీ. సాంద్రీ సాంద్రీలో చిన్నబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు పంపించాలంటే వాట్సాప్ చేయాలి. 0666241414 నంబర్కు వాట్సాప్ చేయండి. ఎస్, షీడ్ అంటే విత్తనాలు ఉంటాయి కదా, దాన్ని గింజ అంటారు. ఈత గింజను ఇచ్చి ఏ గింజను లాగేసుకున్నాడు, ఇది ఒక సామెత. ఈ సామెతను పూరించాలి అంటే కంప్లీట్గా చెప్పాలి అన్నమాట. ఈత గింజను ఇచ్చి ఏదో గింజను లాగేసుకున్నాడట, మరి అదే షీడు. ఆన్సర్ తెలిస్తే 0666241414 నంబర్కు వాట్సాప్ చేయండి. ఇప్పుడైతే ముత్తు చిత్రం నుంచి మనం ఆలపించిన పాట

స్టూడియోలో సమయం చేస్తే 2:39 దాటి 4 సెకన్లు. సందరిలో చిన్నబాబు ఒక ప్రశ్న అడిగాడు, మరి ఈత గింజలు ఇచ్చి ఏ గింజలు నాగేస్తున్నాడు అంటే ప్రశ్నలకు సమాధానాలు పంపించారు. ఖ్యాతిని విదేశీ రాజధాని నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం చంద్రరథ గారు, రైట్ ఆన్సర్ ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడిగి ఉంటారు. ఇది మధు కుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్, సందరి సందరికి స్వాగతం అంటున్నారు. చిరబాబు సార్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ఆశ శ్రీనివాస్ బెంగళూరు. రైట్ ఆన్సర్ సభ మధ్యాహ్నం రామకృష్ణ దేవంగ సౌత్ మోపూర్ నెల్లూరు జిల్లా నుంచి. ఎస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అక్రపాక నుంచి ఎస్ రమ పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, శ్రీనివాసరావు కోలాడ కాళా శ్రీనివాసరావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నల్గొండ జిల్లా చందంపేట మండల చిత్రే గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచారి కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాలంపాలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మిర్యాల తిరుమలయ్య ఆండాలు పుట్టపాక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఎస్ పులిపాటి వెంకటేష్. ఎస్ సత్యవతి గారు వీరు కూడా పంపించారు. లక్ష్మీకాంతం మహబూబ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, సూపర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ శాంతి నగర్ నుంచి ఒకే ఒక్కడు, మీరు కూడా రైట్ ఆన్సరే పంపించారండి. ఇంకెవరు నమస్కారం అంటూ పంపించారు, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాను జైనుద్దీన్ వెంబడి నుంచి, రైట్ ఆన్సర్. ఆర్జే చిన్నబాబు గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం, రైట్ ఆన్సర్. అప్పల్ రాజు గారు పెడన జోగనందరావు గారి నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ సందరే సందరికి హాయ్, రేపల్లి నుంచి రామయ్య రాజలక్ష్మి గీత గీతాశ్రీ వీరంతా నూతనంగా వస్తున్న శ్రోతలండి. ఎస్ స్వాగతం సుస్వాగతం అండి. ఇలాగే మీరు సమాధానాలు పంపిస్తూ ఉండండి, అన్నిట్లో పాల్గొనండి. కానూరు నుంచి దాతారావు గారు, చిన్నబాబు గారు అంటున్నారు, ఆన్సర్ ఇదండి. నెక్స్ట్ నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, రైట్ ఆన్సర్. హాయ్ నమస్తే చిన్నబాబు గారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేశ్వర శ్యామల, భోజనం అయిందా సార్, నమస్తే, థ్యాంక్ యూ, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా స్టార్టింగ్లో. ఎస్ నెక్స్ట్ పాలం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఈత గింజని ఇచ్చి తాటి గింజను లాగేసుకున్నట్లు అన్నట్లు ఈ సామెత అన్నమాట. క్రికెట్ అంటే అందరికీ చాలా ఇష్టం. క్రికెట్ అంటే రేడియోలో వినవారు, టీవీలో చూడని వారు ఎవరు ఉండరేమో బహుశా. ఇప్పుడు వేసవికాలంలో ఎండ వేడి మీ ముద్ర బాబు బయటికి వెళ్ళకండి అన్నా సరే మన పిల్లలు వెళ్ళి ఆటలు ఆడుతూ ఉంటారు కదా, క్రికెట్ బ్యాట్ తీసుకుని బంతి తీసుకుని. అయితే దీనికి సంబంధించిన ప్రశ్న, గెట్ రెడీ. రీసెంట్గా మొన్న మొన్ననే జరిగిన రీసెంట్గా జరిగింది కదా ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ మొత్తం మీద చిరంజీవి చిచ్చరపిడికి వైభవ్ సూర్యవంశీ ఆ టోర్నమెంట్ మొత్తంలో ఎన్ని సిక్సర్లు మన కొట్టాడు, అంటే సిక్సర్ అనుకున్న ఎంత ఉత్సాహంగా గంతులు వేస్తాం. జాగ్రత్తగా వినండి ప్రశ్న. రీసెంట్గా జరిగిన ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో ఈ క్రికెట్ టోర్నమెంట్ మొత్తంలో చిరంజీవి చిచ్చరపిడిగిన వైభవ్ సూర్యవంశీ ఎన్ని సిక్సర్లు కొట్టాడు? ఆన్సర్ తెలిసిపోయిందా? 0662421 నెంబర్కు వాట్సప్ చేయండి. వింటున్నవండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందరి సందరి వింటున్నారు. చిన్నబాబు

మాట హడావుడిగా ఉంది కదా. సరే సమాధానాలు ఎవరు పంపించారో చూద్దాం. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వారం నుంచి సూపర్ అండి, ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఎతిగించి నుంచి తాడిగించి లాగేసుకున్నారు అంటూ, ఎస్ ఈయన వైభవ సూర్యవంశ ఎన్ని సిక్సర్లు కొట్టాడు దానికి కూడా రైట్ ఆన్సరే పంపించారండి. నెక్స్ట్ ఎవరు, పాలెం పోలయ్య ఆళ్ళగడ నందలిదల నుంచి పంపించలేదంటండి, హాయ్ అంటూ పంపించారండి. కిలారి వాసు, జీ కొండ ప్రసాద్, నాగూరు బాయ్ వీరంతా విజయవాడ నుంచి పంపించి హాయ్ అంటున్నారు, హాయ్ అండి. నెక్స్ట్ కేదర్ వీరేశ్ రాజుల మండలి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, ఎన్ని సిక్సర్లు అనేది కూడా క్లియర్గా. నెక్స్ట్ హర్షిత్, ఎస్ రైట్ ఆన్సర్ పంపించారండి, జమలాపురం నుంచి పంపించారు. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు 50 అంటున్నారు, కాదండి, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి అబ్బో 76 అంటున్నారు, ఆన్సర్ కాదు. ఆశ శ్రీనివాస్ బెంగళూరు, రైట్ ఆన్సర్ సూపర్. నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ అంటూ 26 రేపల్లండి, రామయ్య రాజలక్ష్మి గీతాశ్రీ కాదు, నేను చెప్తారండి రైట్ ఆన్సర్ చెప్తాను. అక్రపాక నుంచి రమ సో 60 పంపించారు, కాదు నేను చెప్తాను 63 అని చెప్తున్నారు. కరణం మల్లేశ్వరి గారా, కాదు మీ పేరండి, గోవర్ధన్ గారా, గొల్లెపల్లి.

నుంచి రాంగ్ ఆన్సర్ నేను చెప్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ చంద్రబాబు గారు అంటూ పంపించారండి. కుస్మ అంబటి నగర్ నుంచి 65 అట కాదు. నెక్స్ట్ కాళ శ్రీనివాసరావు గారు, రైట్ ఆన్సర్, సూపర్. క్రికెట్ అంటే మాకు ఇష్టం ఉండదు. ఓహో అబ్బో, దమ్మోజీ వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు ఇష్టం ఉండదు అంటున్నారు. నెక్స్ట్ బట్ట రామకృష్ణ దేవంగ సౌత్ మోపూర్ నుంచి 44 అంటున్నారు. కాదు. హాయ్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ చంద్రబాబు గారు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. బిజిలి వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి రైట్ ఆన్సర్ పొలపాటి వెంకటేష్ గారు, ఎస్ సత్యావతి గారు, వీరంతా పంపించారు వారి కుటుంబ సభ్యులు. మహబూబ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రదృష్ట కృష్ణ సంతోష, వీరు కూడా పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి సూపర్ జవాబు 43 అంటున్నారు. కాదు. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్, సూపర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు, రైట్ ఆన్సర్. అసలు తాటికి గింజ ఉంటుందా అంటుంది. తాటి గింజ మరి ముంజికాయ నుంచి తాటికాయ పడ్డప్పుడు పండు పండినప్పుడు మనం తింటుంటాం కదండి. గింజ ఉంటుంది కదా తాటి గింజ. ఈత గింజ అంటే చిన్నగానే ఉంటుంది. అంటే స్వార్థపరులు మన దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు ఏదో కొంచెం సహాయం చేసి ఎక్కువగా రాబడుతూ ఉంటారు. దానికోసం ఏర్పడిన సామెత అనమాట అది. మామ జరిదిన శ్రీవారి చంద్రబాబు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ హాయ్ అంటూ పంపించారండి మురళీకృష్ణ ఫ్రమ్ ఎస్ మైసూర్. వీరు కొత్తగా వస్తున్న శ్రోత అండి. మురళీకృష్ణ గారు స్వాగతం అండి వివిధ భారతికి. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, మీ ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు ఎర్రబెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. ఓ సూపర్. నెక్స్ట్ పెడన జోగనందనం కలిసి అప్పలరాజు గారు ఏంటి టైప్ చేస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపారు కింద. దస్తీర్ సంధి ఆ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. అనుముల మోహన్ ముండ్రై గ్రామం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాలెం పోలే ఆలగడ్డ నందేల నుంచి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అందరికీ తెలిసిపోయింది. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచరణ్ హేమ 65 అట కాదు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, గడ్డే దుహిత, రైట్ ఆన్సర్ గమలాపురం నుంచి. నెక్స్ట్ కానీ జవాబు మాత్రం చెప్తాను, నల్గొండ జిల్లా జవాబు ఎక్కడ తెలుసుకొని చెప్తున్నారు. రైట్ ఆన్సర్ పంపించారండి దంబోజీ వెంకటాచారి గారు చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. క్రికెట్ ఇష్టం లేకపోయినా ఆన్సర్ తెలుసుకొని చెప్తున్నారు వీరు. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు ఎస్ బ్రాండ్ సాంగ్స్ కోసం ఎదురు చూస్తున్నారట. ఓ వస్తాయి వస్తాయి, మీరు తప్పకుండా డాన్స్ ఎదురు కానీ. ఇవి నాకు అందినటువంటి ఆన్సర్స్. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ మొత్తంలో చిరంజీవి చిచ్చరపిడికి వైభవ్ సూర్యవంశీ 72 సిక్సర్లు పొక్కొట్టేశాడు. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. స్టూడియోలో సమయం చూస్తే 2:51 దాటి 4 సెకండ్లు. సాందరే సందరి వింటున్నారు విద్యురాజ్ చిన్నబాబు. చిన్నబాబు ఒక పాట వినిపిస్తాడు, ఆ పాట పాడిన సింగర్స్ ఎవరో చెబితే సరిపోతుంది. చాలా సింపుల్ సింపుల్ సింపుల్ అంటాడు, కానీ చిన్నబాబు వినిపించే పాటలు ఎవరికి తెలియదు కదా. పాట అయితే జాగ్రత్తగా వినండి, ఆ పాట ఏంటో చెప్తాను. పాట వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి.

0: పట్టు మణిగింది,
1: అబ్బాయి లేచినట్టున్నాడు,
0: గుండెపోటు పెరిగింది.
1: అయ్యో పాపం, ఎందుకంట?
0: బయట చినుకు పడుతుంటే లోన కునుకు చెడుతుంది.
1: హాయిగా దుప్పటి కప్పుకొని పడుకోండి.
0: నిజంత కావాలి, ఏమంట రారాలి, జాబిల్లి బొమ్మల్లి రావే.
1: చూసానండి సంబడం.
0: ఆ కంటే

0: అరే వర్షం అండి, పాట పాడిన సింగర్స్ ఎవరు?
1: సాయం పట్టు
2: అండి.

ఆ పాట పాడితే సింగర్స్ ఎవరు? అప్పల్ రాజు గారు ప్రేరణ సౌకర్య రేఖల నుంచి పేరైతే టైప్ చేశారు, ఆన్సర్ లేదు. కామర్తి శంకర్ రాజుల నుంచి 72 అంటున్నారు, ప్రీవియస్ క్వశ్చన్ కి ఆన్సర్. నెక్స్ట్ బ్రహ్మయ్య కర్ణు నుంచి 72 అంటున్నారు, నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్. కేదర్ వీరేష్ 72 సిక్సర్స్ అంటున్నారు. ఆర్ వెంకట సభ్య కందికాయపల్లి గ్రామం నుంచి 72 సిక్సర్స్ అడ అయ్యయ్యో ఆ సిక్సర్స్ స్టిక్కర్స్ వేసాయి ఇక్కడ. కర్ణు నుంచి తాతారావు గారు, ఓ సూపర్ రైట్ ఆన్సర్, మీకు ఎలా తెలిసిందండి తాతారావు గారు? కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి పంపించారండి, సారీ ఈ పాట ఎప్పుడు వినలేదు, మీ మీద ఒట్టిచ్చారు బాబు గారు అంటున్నారు. నేను వినిపించాక ఇప్పుడు విన్నారు కదా. నెక్స్ట్ పాలెం పోలయ్య రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారండి, పాలెం పోలయ్య గారు కాదు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ శ్రీనివాసరావు కోదండ నుంచి రామకృష్ణ అంటున్నారు, కాదు. అప్పలరాజు గారు టైప్ చేస్తున్నారు, అబ్బో రైట్ ఆన్సర్ పంపించారు, ఉప్పు అందింది అనుకుంటాను వీరికి. నెక్స్ట్ క్యాథరి వీరేష్ రాజుల మండచ్చు రైట్ ఆన్సర్. నెక్స్ట్ 76 అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. తేజస్వి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ చాణిక్య శంకర్ కుమార్ అజయ్ గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ వివేక్ వీళ్ళంతా పంపించారు. కొడుమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుంచి పంపించారు, కర్నూలు జిల్లా నుంచి. 76 అంటున్నారు, ఆన్సర్ అయిపోయింది. ఇంకొక ఆన్సర్, ఇంకో ప్రశ్న అడిగానండి, ఇంకో పాట వినిపించాను. నెక్స్ట్ పాలెం పోలే ఆళ్ళగడ నందనదండి రైట్ ఆన్సర్ పంపించారండి మీరు కూడా. ఎస్ ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవర్ నుంచి సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ అసలు ఏమిటి, ఆ పాట ఏ చిత్రంలోనిది అనేది అన్ని వివరాలు చెప్తాను, జాగ్రత్త వినండి. ఎస్ ఊరు మాటు మణిగింది అనే పాట ముందు వచ్చిన చిత్రంలోనిది, జి ఆనంద్ పిసిసిలో ఆలపించిన జాలది గీతం. రైట్ ఆన్సర్ పంపని మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకా 4 మెసేజెస్ ఉన్నాయి చూద్దాం. ఎవరెవరు, కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకా టైప్ చేస్తున్నారు. ఏమో అండి తెలియడం లేదు, ఆన్సర్ అండి ఫ్రమ్ దస్తగిరి సంధ్యా పొద్దుటూరు కడుపు చెప్పేస్తానండి. నెక్స్ట్ నిజమవుతుంది ఉమ్మడి మురహరి.

0: లక్ష్మి అమలప్పటి నుంచి ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అట. కాదు చెప్పేశాను కదా, ఇక ఎవరు పంపకండి, టైప్ చేస్తూనే ఉన్నారండి. ఎస్. తర్వాత ప్రశ్న నేనైతే అడగాలి అనుకుంటున్నాను. ఎస్, అడవిలో చెట్లన్నీ ఉన్నాయి బట్ ఆకులు లేవు. ఆకులు లేనటువంటి అడవిలో జీవం లేని జంతువు జీవాలను వేటాడుతుంది. మీకు ఆల్రెడీ ఈ ప్రశ్నకు సమాధానాలు తెలుసు, ఆర్జెస్ అంతకుముందు అడిగారు. ఆకులు లేని అడవిలో జీవం లేని జంతువు జీవాలను వేటాడుతుంది. దీనికి ఆన్సర్ తెలిస్తే 0662488114 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందరి సందరి వింటున్నారు విత్ యువర్ ఆర్జి చిన్నబాబు.
1: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
2: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
1: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు,
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. వేసవి సెలవులు ముగుస్తుండటంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను భక్తులు మధ్యాహ్నం 12 గంటల వరకు దాదాపు 50,000 మంది అమ్మవారిని దర్శించుకోగా సాయంత్రానికి ఈ సంఖ్య 100,000 దాటవచ్చని ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టల్ శాఖ ద్వారా డ్వాక్రా మహిళలకు రుణాల సదుపాయం కల్పించే దిశగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో మాట్లాడనున్నట్లు, విధానపరంగా పోస్టల్ శాఖ అధికారులు కూడా దీనికి కృషి చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. కాళ్ల మండలం పెదామిరం గ్రామంలో 85 ఇంటర్నేషనల్ స్కూల్ను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు ఈరోజు ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలతో ఏసీ తరగతులు, విదేశీ ఉపాధ్యాయులతో ఈ పాఠశాల విద్యాబోధన చేయనుందని ఆయన తెలిపారు. ఈ నెల 21న జరగనున్న నీట్ యూజీ పరీక్ష ప్రక్రియ సమగ్రతను, భద్రతను కాపాడడానికి ప్రశ్నపత్రాల రవాణా కోసం తొలిసారిగా భారత వైమానిక దళాన్ని ఉపయోగిస్తున్నామని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తెలిపారు. నిడదవోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సికు 1 కోటి రూపాయలు, కొవ్వూరు ఏరియా ఆసుపత్రికి 85 లక్షల నిధులు మంజూరయ్యాయని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈ రోజు నుండి 21వ తేదీ వరకు యోగాంధ్ర 2026లో భాగంగా వివిధ విభాగాలలో పోటీలు నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్రా ఒక ప్రకటనలో తెలిపారు. ఖతర్ దేశంలో ఉద్యోగం చేయడానికి రేపటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం ఉందని, అదనపు సమాచారం కోసం 9190912960 9988835 నంబర్లను సంప్రదించాలని తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి లోకనాథం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు జిల్లాలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో స్పాట్ అడ్మిషన్లు ఇస్తున్నట్లు ఏపీఎస్డబ్ల్యూఆర్ జిల్లా కోఆర్డినేటర్ పద్మజ తెలిపారు. రామకుప్పం బాలుర గురుకులలో 46, విజలాపురంలో 29, చిత్తూరు బాలికల పాఠశాలలో 15, జీడీ నెల్లూరు బాలికల పాఠశాలలో 10, పలమనేరు బాలికల పాఠశాలలో 12, కుప్పం పరమణముద్రం బాలికల పాఠశాలలో 35 సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. రేపు చిత్తూరులో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భారత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి సూర్యకుమార్ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ తొలగిస్తూ ప్రకటన విడుదల చేసింది. అతడి స్థానంలో శ్రేయాస్ అయ్యర్ను కొత్త కెప్టెన్గా నియమించింది. ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్టులో టీమిండియా 127 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 564 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

సందడే సందడే కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అడవిలో చెట్లున్నాయి, ఆకులు లేవు, కానీ ఆకులు లేనటువంటి అడవిలో జీవము లేని జంతువు జీవాల కోసం వేటాడుతుంది. నూతనంగా వస్తున్నటువంటి శ్రోత పేరైతే చెప్పలేదు, అంటే టైప్ చేయలేదు, హాయ్ సార్ అంటూ వాట్సాప్ చేశారు. ఏమండి, వివిధ భారతికి స్వాగతం, మీ పేరు పెట్టండి, ఆన్సర్ కూడా టైప్ చేసి పంపించండి. సార్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవనగర్ నుంచి బిజిలి వెంకటేశ్వర శ్యామల గారు పంపించారు. రైట్ ఆన్సర్, ఎస్, అప్పలరాజు గారు పెడద జోగరంధరావు కాలనీ నుంచి. రైట్ ఆన్సర్, కామర్తి శంకర్ రాజుల నుంచి 72 అంటూ ఇప్పుడు పంపారండి. మంగళగిరి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు, కేదరి వీరేష్ రాజుల మండలి నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పులి జోదం అంట, ఇదేమిటి కొత్తగా. మహమ్మద్ జరిద్ర శ్రీవారి జరిద్ర పంపించారు. రైట్ ఆన్సర్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి పంపించారు. అబ్బో ఓకే, ఆ జంతువు పేరు పంపించారండి, కానీ జవాబు అసలు జవాబు రాలా. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచరణ్ హేమ జవాబు ఓకే, రైట్ ఆన్సరే. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అక్రపాక నుండి రమా గారు రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. కాదండి, వల కాదు, రాంగ్ ఆన్సర్. అంటే అది కూడా కన్సిడర్ చేయొచ్చా, అడవి కాదు కదా, వల చెరువులో తర్వాత సముద్రంలో వేస్తాం కదా. ఓకే, మిరియాల ఆండాలు తిరుమలయ్య రైట్ ఆన్సర్. బట్ట రామకృష్ణ దేవాంగ సౌత్ మోపూర్ నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ చంద్రబాబు గారు అంటూ దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. పాలంపోలయ్య ఆలగడ్డ నందెల జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, గణేష్ రాజు శ్రీనివాస్ వీళ్ళంతా పంపించారు కోనాపూర్ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే, వివరంగా పంపించారండి తేజస్వి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ చాణిక్య శంకర్ కుమార్ రాజయ్ గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ వివేక్ వీరంతా పంపించారు కర్నూలు జిల్లా కొడుమూరు మండలం మల్లగుర్తి విలేజ్ నుంచి, రైట్ ఆన్సర్. గాలిపటం అట, దారం ఉండదట, మురారి యశోద జానకీరాజు. ఆన్సర్ చెప్తా రాగండి, ఇది వేరే ప్రశ్న, ఎక్కడైనా అడిగారా. ఎస్. నెక్స్ట్ నల్గొండ జిల్లా చందంపేట మండలం దంబోజి వెంకటాచార్య గారు చిత్రాల గ్రామం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. వారి ఫ్యామిలీ మెంబర్స్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు, రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు గ్రామం నుంచి కృష్ణ సంతోష, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ, రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత జాన్సన్ విజయవాడ, రైట్ ఆన్సర్. ఆర్జే చిన్నబాబు గారికి మీ ప్రశ్నకు సమాధానం ఎర్రమెల్లి సీతామలక్ష్మి అమలాపురం, రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, హైదరాబాద్ నుంచి పంపించారండి పండు, ఎస్. వీరంతా పంపించారు హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం, రైట్ ఆన్సర్. సూపర్ కుసుమాంబట్టి నగర్ నుంచి రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం రాంపురం కట్ల సతీ సుమలత, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మీ ఉడియంపేట నుంచి, రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడ, రైట్ ఆన్సర్. మంగళగిరి దామల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నందిగామ నుంచి ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి పంపించారండి, ఎస్ జానకి రామ్ గారు పంపించారు, రైట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి పంపించారు సంతోష్ సుప్రియ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ముండ్రాయి గ్రామం నుంచి అనుమల మోహన్ సుభద్ర, రైట్ ఆన్సర్. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల, ఎస్. 7B స్వీట్ రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారండి, ఎస్. కోరేరు విష్ణు గారు రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. అసలు ఆన్సర్ ఏంటి చిన్నబాబు అంటారా, ఆకులు లేనటువంటి అడవి, ఎస్. మన వెంట్రుకలు చెట్లు అన్నమాట, వాటికి ఆకులు ఉండవు. జీవం లేని జంతువు అంటే దువ్వెనకు జీవమే ఉండదు, జీవాలంటే ఏంటంటే పేలు, వాటిని వేటాడుతుంది వినడానికి. దువ్వెన మన ఫ్రెండ్స్ అడిగి ఉంటారు, లేకపోతే మీరేది పంపిస్తారు అమ్మా, అవి ఒకటి ఉందండి, ఆగండి. ఎవరు, అప్పలరాజు గారు ఏంటండి, పేరు టైప్ చేసి రెడీగా ఉంచారండి ఆయన. వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకీరాజు, రైట్ ఆన్సర్ పంపించారు, చివరిగా వచ్చింది. ఇలా చదవకపోతే ఏమైందంటే, నేను పంపించాను మెసేజ్, మీరు చదవలేదు చిన్నబాబు అనే మెసేజ్లు వస్తాయి, అందుకని చెక్ చేసుకుంటాం అనమాట మేము. సందరే సందరి వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

సినిమా ఒక పాట వినిపిస్తాడు, మరి ఆ పాట పాడిన సింగర్స్ పేరు వీలుంటే సినిమా పేరు కూడా చెప్తే చాలా మంచిది. మెయిన్ సినిమా పేరు చెప్పండి, పాట ఏమో కానీ సింగర్స్ ఏమో కానీ సినిమా పేరు ఏంటో చెప్పండి, సింగర్స్ కూడా చెప్పండి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ముందుగా ఈ పాట వినాలి, పాట జాగ్రత్తగా వినండి. ఆ పాట పాడిన సింగర్స్ ఎవరు, సినిమా పేరు ఎవరు, ఆన్సర్ తెలిసిపోతే 0664481 ఫోన్ నెంబర్కు వాట్సాప్ చేయండి.

గల్ గల్ గల్ గల్ గజ్జమోకంగా. మరి ఈ పాట వింటున్నారు కదా, ఆ సింగర్స్ ఎవరు, సినిమా పేరు ఏమిటి, ఆన్సర్ తెలిసిపోతే 0 66 111 నెంబర్కు వాట్సాప్ చేయండి.

తొండి ఇదంతా అబద్ధం, చిరబాబు చాలాసార్లు విన్నాడని చెప్పాడు కానీ మేము ఎవరు వినలేదు అన్నట్టుగా పంపించలేదేంటండి ఎవరు. కానీ కనీసం ఒక్క వాట్సాప్ కూడా మెసేజ్ రాలేదండి. మురారి యశోద జానకిరాజు దివ్యరెంటి పంపించిన మెసేజ్ ఇక్కడ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం కట్ల సతీ సుమలత సంతోష్ వీరు పంపించారు దివ్యనా అంటూ. అప్పల్ రాజు గారు సోదరంద్రా కాలేజ్ తెలియదు నాకు తెలియదు, నేను చెప్తాను అప్పల్ రాజు గారు ద్వంద్వాడి. నెక్స్ట్ ఎవరు పంపించారు, మించినీళ్ళ నుంచి చంద్రమొగలి పద్మ అక్షర కృప వీరంత దువ్విన అంటూ పంపించారు. నెక్స్ట్ దేవసేన తిరుపతి నుంచి పంపించారు ఓ సింగర్ పేరు ఒకళ్ళ రైటేనండి, ఇంకొకళ్ళ ఫిమేల్ సింగర్ పంపించాలి, సింగర్ పేరు ఒక్కలే. ఓకే నెక్స్ట్ ఎవరు పంపించారు, సింగర్స్ ఇద్దరు పేర్లు పంపిస్తేనే కరెక్ట్ ఆన్సర్ అని కన్సిడర్ చేస్తాను, ఒక్కళ్ళే పంపిస్తే ఎలాగండి. సరే ఒకటేదో తెలిసింది కూసాయిగా, అందరికీ ఒకళ్ళు సరే మాత్రం గుర్తుంది అంటున్నారు. శ్రీనివాస్ తిరుపతి నుంచి పంపించారు, వీరు కూడా ఒకరు మాత్రం పంపించారు, ఇద్దరు మేల్ అండ్ ఫిమేల్ సింగర్స్ ఉన్నారు కదా. నెక్స్ట్ ఎస్ అమూల్య అంకిత గూడూరు నుంచి సుకుమార్ తేజస్విని పంపించారు. ఎస్ ఆన్సర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటున్నారు చౌటపల్లెం నుంచి. కాదండి నేను చెప్తాను, మీరు ఎప్పుడు వినని పాటలు వినిపిస్తా అడుగుతారు, నిజామాబాద్ వీక్లీ ప్రసరించి బురహరి యశోద జానకిరాజు. లేదండి ఈ పాట బాగుంది కదా, ఫస్ట్ టైం వినిపించారు కదా, రాహుల్ నంబియారట దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా. కాదు నేను చెప్తాను, కాళ శ్రీనివాసరావు గారు కోదాడ ఒక మేల్ సింగరే చెప్పారు, ఫిమేల్ సింగర్ చెప్పలేదు. రైట్ ఆన్సర్ ఒకటి, అంటే రెండు కూడా ఇద్దరు పేర్లు పంపించి సినిమా పేరు చెప్తే రైట్ పంపించారు శ్రోత అని చెప్పొచ్చు అనమాట. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. కమతం వెంకటలక్ష్మిరెడ్డి బీనపాడు నుంచి జవాబు. ఓ సూపర్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు అయితే రైట్ ఆన్సర్ పంపించారు, ఓచ్ కంగ్రాచులేషన్స్. మీకు తెలిసిపోయిందా ఎట్ల వెంకటరెడ్డి గారు లక్కవారి నుంచి సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు, చివరికి రైట్ ఆన్సర్తో ముగిసిపోయిందండి. అసలు నేను చెప్పేస్తాను, రివీల్ చేస్తాను, ఇంకెవరు పంపించకండి. ముద్ర కొడుకు చిత్రం అండి ఇది, టిప్పు సౌమి ఆలపించిన పాట అండి ఇది. ఎస్ విద్యాసాగర్ గారు సంగీత డైరెక్షన్లో వచ్చిన పాట, 2005లోనే రిలీజ్ అయిన సినిమా. అర్థమైందా, ముద్దుల కొడుకు ఈ చిత్రంలో పాట అయితే వినిపించాను. ఆన్సర్స్ అయితే ఒక్కరే పంపించే ఇద్దరే పంపించారు, ఈ కవరు పంపించకండి. ఇంకా వస్తున్నాయి, ఎవరు పాట బాగానే ఉన్నది కానీ నాకు తెలియడం లేదు. దంబోజి వెంకటేశ్వరి వరలక్ష్మి చిత్రేళ్ళ గ్రామం నుంచి, పాత సినిమా పాటలు సాంగులు వినిపించండి సార్ అట. ఓ ఇది 2005 కండి, 2026 కదా ఇది, బాపరే బాప్ 20 ఏళ్ల క్రితం పాట కదా. సరే ట్రై చేస్తానండి. సమయం చేస్తే 3:16 దాటి 12 సెకండ్లు అయిపోయింది. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందరే సందరి వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు. ప్రశ్న, గెట్ రెడీ. ఎక్కడ ఉంటుంది అక్కడ కూడా ఉంటుంది, పిలిస్తే పలుకుతుంది మనలాగే మాట్లాడుతుంది. ఎస్ ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది, పిలిస్తే పలుకుతుంది మనలాగే మాట్లాడుతుంది. ఏమిటది ఆన్సర్ తెలిసిపోయిందా, 0662-4888-14 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందరి సందరి వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.

రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రాన్ని కలిపి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పెంచిన పాట జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారి. ఈ పాటకు సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి గారు. పాట అయితే విన్నారు, ప్రశ్న కూడా విన్నారు. మరి నా ప్రశ్నకు సమాధానాలు ఎన్నొచ్చే చూద్దాం. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్కవరణ సూపర్ రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు. ఓకే చిన్నబాబు, ఎన్నాళ్ళకు మా అన్నయ్య, ఐ మీన్ చిన్నబాబు అన్నయ్య వాయిస్ వింటున్నాను. నీ తమ్ముడు శ్రీనివాస్ నక్కగూడెం నుండి ఆన్సర్ అంటూ ఓహోహో రైట్ ఆన్సర్, ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ పంపించాడు. అప్పల్ రాజు గారు పెడన జోగనాథరావు కాలనీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కేదరి వీరేష్ రాజుల బండి నుంచి ఓహోహో రైట్ ఆన్సర్. అందరికీ తెలిసిపోయిన ప్రశ్న అడిగానే ఏమిటి. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కోనేరు విష్ణు అయ్యప్పన్న గారు విజయవాడ కరెక్ట్ ఆన్సర్ పంపారు మీరైతే, ఎందుకంటే ఇదే కరెక్ట్ ఆన్సర్. ఎస్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పలుకుబండట. పలుకుబండి ఏంటి నాకు అర్థం కాలేదు. కొండారెడ్డి ఎం కొండారెడ్డి సిద్ధపేట మండలం కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎస్ హరికృష్ణ గారు నంద్యాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. సిరిగిరి అక్కడపక్క నుంచి రమాగారు పంపించారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు ఎస్ రైట్ ఆన్సర్. అదే మంగళగిరి నుంచి యశోద గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. ఇంకెవరు పంపించారండి చూద్దాం. డివివి సత్యనారాయణ గారు ఎస్ వీరు కూడా పంపించారు రైట్ ఆన్సర్. సూపర్ కృష్ణ ఎస్ కాకినాడ, కాకినాడ నుంచి పంపించారు వీరు డివివి సత్యనారాయణ గారు, కమలాదేవి గారు. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటున్నారు, పేరేంటి జయంతి హల్వాల్ మై ఆన్ సిరీస్ అంటూ అలెక్సా అబ్బో కృష్ణ గారు అట. ఓకే సుకుమార్, తేజస్విని, అమూల్య, అఖిల ఎస్ వీరంతా గూడూరు నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. ఆన్సర్ నేమా? ఓ ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది. మీ పేరు ఎక్కడ ఉంటుంది అక్కడెక్కడ ఉంటుందా? కాదు నేను చెప్తాను ఆగండి. రేడియో అంటున్నారు దేవసేన తిరుపతి నుంచి ఎస్. నెక్స్ట్ కడప నుంచి పంపించారండి శ్రీ లలితాదేవి గారు, మానస్ కుమార్ గారు. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ సూపర్. దశగిరి సంధ్యా ప్రద్యుడు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే మిర్రరట ప్రసన్న ఫ్రమ్ నరసారావుపేట నుంచి. ప్రసన్న గారు మిర్రర్ కాదు చెప్తాను. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. టేప్ రికార్డర్ అంట నల్గొండ జిల్లా చందంపేట మండలం దంబోజి వెంకటాచారి గారు వారి కుటుంబ సభ్యులు. కాదు అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. ఎస్ కనకారావుపేట రైట్ ఆన్సర్. కమత వెంకటలక్ష్మి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. ప్రతిధ్వని అట అబ్బో ప్రతిధ్వని అక్కడ ఉంటుందా? నేను ధ్వని చేస్తేనే ప్రతిధ్వని అక్కడి నుంచి వినిపిస్తుంది కదండి. వెంకటలక్ష్మిరెడ్డి గారు కాదు. సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి టౌన్ ఎస్ అన్నమయ్య జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. నేను ఫ్రమ్ సత్యవేదు తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. జాప భువనేశ్వర్ భూలక్ష్మి వేలూరు నుంచి రైట్ ఆన్సర్. రామానగరుడు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. మంగళగిరి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనదర్ శ్రీభాని జైదర్ ముంబై నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ భీమేశ్వరపేట నుంచి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడ రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాలెం పోలే ఆలగడ్డ నందేరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి రైట్ ఆన్సర్. శరవాణి నల్గొండ జిల్లా చందపేట మండలం. చరవాణి అండి, సేగాదు చరవాణి. ఎస్ ఇప్పుడు పంపించారండి రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. ఏంటంటే టెలిఫోన్, అది మన పూర్వపు రోజుల్లో ఉంటుంది కదా, అది సెల్ ఫోన్ వచ్చేసింది, అది లేవు కనుమరుగు అయిపోయింది. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. సమయం చూస్తే 3:20 దాటి 50 సెకన్లు. అందరూ సందరి వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. తల ఉన్నా కళ్ళు లేనిది ఏంటా ప్రశ్న, జాగ్రత్తగా చెప్పు చిన్నబాబు. తల ఉంది కానీ కళ్ళు లేవు.
ఏమిటో తెలిసిపోయిందా? 0662431414 నెంబర్కు వాట్సాప్ చేయండి. తల ఉన్నా కానీ కళ్ళు లేనిది ఏమిటో ఆన్సర్ తెలిస్తే 0662431414 నెంబర్కు వాట్సాప్ చేయండి. బావా బావమరిది చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆల్పించిన వేటూరి గీతం.

మీరంతా ఆర్జీ న్యూస్ వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందరి సందరి వింటున్నారు విత్ ఆర్జీ చిన్నబాబు. సాంద్రీ సంద్రిలో చిన్నబాబు ఒక ప్రశ్న అడిగాడు కదా, తల ఉన్న కళ్ళు లేనిది అని. చాలా మంది అయితే ప్రశ్నలకు సమాధానాలు పంపించారు. నాగార్జున లక్ష్మీపేట నుంచి పంపించారండి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరో చూద్దాం. ఎస్, వర్మ నక్కగొడ నుంచి పంపించారు ఆన్సర్. టెలిఫోను అంటున్నారు. నైస్ డేస్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ వర్మ. ఓకే, అప్పల్ రాజు గారు పంపించారు కాయిన్ అట. అబ్బో కాయిన్ ఎలా? నెక్స్ట్ కేదరి వీరేశ రాజులమండ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. కనకారావుపేట నుంచి పంపించారండి, కాదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు దగ్గరగా వచ్చారు, కానీ రాంగ్ ఆన్సర్ నేను అనుకున్నది కాదు. నెక్స్ట్ దస్తగిరి సంధ్య గారు కొబ్బరికాయ అట. హౌ, ఎట్లాగా? పాలం పోలే ఆలుగడ్డ నందేళ్ళ నుంచి పంపించారండి, కాదు, రాంగ్ ఆన్సర్. శ్రీనివాసరావు కోదాడ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి, రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి పంపించారు బురహారి యశోద జానకి రాజు, రాంగ్ ఆన్సర్.

వారం అవట. ఇది ఎక్కడ గొడవ రాయన, హరికృష్ణ గారి నంద్యాల జల నుంచి కాదండి, వానపాము కాదు, ఏ పాము కాదు. నెక్స్ట్, దానికి ప్రాణం లేదండి. నెక్స్ట్ ఎవరు పంపించారు? శ్రీనివాస్ గన్నవరం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సుకుమార్, తేజస్విని, అమూల్య, అఖిల, ఎస్ గూడూరు వీళ్ళు పంపించారు, చవటపాలెం నుంచి పంపించారండి. కాదండి, రాంగ్ ఆన్సర్. కానూ నుంచి తాతారావు గారు, బాటిల్ మోత, కాకపోతే పెన్ క్యాపట. అబ్బు ఇది ఎక్కడ కొడవండి బాబు. జయంత్ అల్వాల, ఆన్సర్ క్యాపట కాదు. పుట్టపాకిరెడ్డి బిర్యాల, తిరుమలయ్య ఆండాలు పంపించారండి, రాంగ్ ఆన్సర్. ఎస్. నెక్స్ట్ ఎవరు పంపించారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, ఓకే, సుమలత, సంతోష్ కుమార్, కట్ల సతీష్ గారు పంపించారు. కాదండి, కాదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సుబ్బారెడ్డి, శివాజీ నగర్, మదనపల్లి టౌన్, అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు. కాదు, రాంగ్ ఆన్సర్. హైదరాబాద్, బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, రాంగ్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు, భూమిపల్లి నుంచి, తిరుపతి నుంచి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి మీ కాదండి, రాంగ్ ఆన్సర్, స్కిప్ అయిపోయిందండి. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల శివని, రాంగ్ ఆన్సర్. తిరుపతి నుంచి పంపించారు, ఎస్, బంగారం. ఎవరండి? కాదండి, రాంగ్ ఆన్సర్. తిరుపతి నుంచి శోభా గారా? రాంగ్ ఆన్సర్ అండి. జాప భువనేశ్వర్ భూలక్ష్మి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ జగన్నాథపురం, కాకినాడ నుంచి పంపించారు, డివి సత్యనారాయణ గారు. ఓహోహో, దగ్గరకు వచ్చారండి మీరు, కానీ నేను అనుకున్నది కాదు, దగ్గరికి వచ్చారు. రైట్ ఆన్సర్ కన్సిడర్ చేయొచ్చు దాన్ని. నెక్స్ట్ ఎవరు పంపించారు? తిరుపతి నుంచి పంపించారు, నేతాజీ నేమ్ వారి పేరట, కాయిన్ అంటున్నారు. కాదు, అనంతపురం చర్రాద గారు, రాంగ్ ఆన్సర్. భద్రాద్రి, కొత్తగూడెం, రాపూర్తి, కట్ల సతీష్, సుమలత, రాంగ్ ఆన్సర్. ఎన్నిసార్లు? రెండోసారి పంపించారు. శ్యామ్ కల్లూరు నుంచి అండ్ వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి. అబ్బో హ్యాంగరా, దానికి తల ఉంటుంది, కళ్ళు ఉండవట. అబ్బో దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చాము. నేను అనుకున్నది అయితే రాలేదండి, హ్యాంగర్ కాదు. అంటే దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చాము. మించిన చంద్రబాబు గారి పద్మరాణి, అక్షర కృప కాదు, నమస్కారం అంటూ పంపించారు. మహమ్మద్ జరీదీన్, స్నేహభాను జరీదీన్ కాదండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, ఓ ప్రశ్నకు సమాధానం కాదండి, సూది అంటున్నారండి అందరూ. నరసింహారావు, సూదికి కన్ను ఉంటుంది కదా, అందుకని కాదండి. కొత్తగూడెం నుంచి పంపించారు, కాదండి, నేను చెప్తా. కుసుమ అంబటి నగర్ నుంచి పంపించారు, సూది అంటున్నారు. మహమ్మద్ జనిద్ర స్నేహపని జనిద్ర కూడా సూది అని అన్నారు కదా ఇందాక. అక్కరపాక నుంచి పంపించారా? నెక్స్ట్ అంకయ్య, గడ్డం అంకయ్య గారు, బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి. హెల్మెట్ అట తలక తగిలించుకునేదా? అక్కరపాక నుంచి రమా గారు. ఓకే, ఇప్పుడు వచ్చిందండి, రమా గారు పంపించారు, రైట్ ఆన్సర్. యశోద గారు పంపించారు, అగ్గిపుల్ల అంటున్నారు, మంగళగిరి నుంచి యశోద గారు. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయ బలు, గచ్చకాయ అట. అదేంటి గచ్చకాయకి తల ఉంటుంది, కళ్ళు లేవా? రకరకాలుగా ఊహించుకోవచ్చు అండి నేను అడిగిన దానికి. కానీ కొంతమంది సూది అంటున్నారు. కంగారపేట నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ దమ్మోజి వెంకటాచారి గారు కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఖమ్మం జిల్లా నుంచి పంపించారండి వీరు, రభవరం విలేజ్ నుంచి పంపించారు. మీరా, అంబిద బేగం, రహీం, రజియా, ఓకే, వీళ్ళంతా పంపించారు కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్. ఆర్ష శ్రీనివాస్, బెంగళూరు నుంచి, బాటిల్ అంటున్నారు, కుండ అంటున్నారు, దస్తగిరి సందీప్ పొద్దుటూరు కడప జిల్లా నుంచి. కాదు, పెన్ అంటున్నారు, వీక్లీ బజన్ మురహర్ యశోద, జానకి రాజు. అగ్గిపుల్ల అంటున్నారు, క్యాదిర్ విరీష్, రాజుల మండలం నుంచి. కాదు, నెక్స్ట్ ఓకే, క్యాదిర్ విరీష్, రాజుల మండలం, రైట్ ఆన్సరే. నాగార్జున, లక్ష్మీ, ఒడియంపేట నుంచి పంపించారు, ఆన్సర్ ఈజ్ షార్ట్ అట. కాదు, కాయిన్ అంటున్నారు, పాలెం పోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. కాదు, అప్పలి రాజు గారికి తలగడ దిండట. అబ్బా ఇది ఎలా తలగడ దిండి మీద మీ తలకాయ పెడితే తల ఉంటుంది కండి. అప్పలరాజు గారు హాయ్ అండి, మీరు చాలా మంచి సాంగ్స్ ప్లే చేస్తున్నారు, థ్యాంక్ యూ.
నెక్స్ట్ అనుష. ఎస్ అనుష ఫ్రమ్ విజయవాడ. అనుష గారు కొత్తగా వస్తున్న శ్రోత అండి, స్వాగతం సుస్వాగతం అండి వివిధ భారతికి. ఇలానే వాట్సాప్ చేయండి. చిన్నమ్మ గారు నమస్తే, ఆన్సర్ టేప్ రికార్డర్. అబ్బా, ఉపేందర్ మహబూబ్ నగర్ నుంచి. ఉపేందర్ గారు టేప్ రికార్డర్ కాదు, వీరు కూడా కొత్తగా వస్తున్నటువంటి శ్రోతే. స్వాగతం సుస్వాగతం అండి ఉపేందర్ గారు. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్కవర్ నుంచి, సూపర్ రైట్ ఆన్సర్ అండి. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు యూనిఫామ్ నుంచి రైట్ ఆన్సర్. ఇక రైట్ ఆన్సర్స్ అన్నీ వస్తాయండి. ఓచ్. నెక్స్ట్ జయంతి హల్వాలా. ఎస్ మష్రూమ్ అట, దగ్గరగా వచ్చారా. గోరట అబ్బు, హరికృష్ణ నంద్యాల జిల్లా నుంచి. నెక్స్ట్ రాకేష్ ఫ్రమ్ ముంబై. నెయిల్ అట గోర అంటున్నారు కాదు. మహమ్మద్ చేదిరి శ్రీహబాను చేదిరిద్దరు పంపించారు. నాణ్యం బాటిల్ అట కాదు. నెక్స్ట్ షర్ట్ అంటున్నారు సులోచన కాదు. నేను శ్రీనివాస్ వర్మ గూడెం నుండి సమాధానం గాలిపెట్టమట కాదు. మేకు పిన్ను భద్రాద్రి కొరత నుంచి రాంపురకట్ల సదస్సు కాదండి. పిన్ దగ్గరికి వచ్చారు సమాధానం. నెక్స్ట్ తిరుపతి నుంచి పంపించారండి వీరు. శిరీష గారా రైట్ ఆన్సర్ అండి పంపింది. శ్యామ్ కల్లూరు నుంచి ఇప్పుడు ఆన్సర్ వచ్చేసింది. ఉప్పు అందింది అనుకుంటా శ్యామ్ గారికి. వరల్ అనుకోకండి, నవ్వుకుంటుంటున్నా. అగ్గిపుల్ల తాటికాయ అంటున్నారు జమలయ్య దొడ్డదేవరపాటు నుంచి. నల్గొండ నుంచి ఇంజమూరి శివాజీ గారు హెల్మెట్ సందీప్ ఇరంతా హెల్మెట్ అంటున్నారు. నెక్స్ట్ మహమ్మద్ జరిదర్స్ ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల గారు పంపించారు రైట్ ఆన్సర్. ఇక్కడి నుంచి రైట్ ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల చేసేలా మంచి కేవలం పరిశ్రమలు పద్మ రైట్ ఆన్సర్. పాలంపల్లి ఆళ్లగడ్డ నందేద్ర రైట్ ఆన్సర్. నెక్స్ట్ అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. ఉప్పు అందిందని టైప్ చేస్తున్నారండి వీరు. మురారి యశోద జానకి రాజు గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ టీవీ సుబ్బారావు గారు కాజా నుంచి నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. ఏఎం సర్దార్ గారు, ఎఫ్ఎం సర్దార్ గారు పంపించారు. సండే స్పెషల్ డే అన్నట్టు చాలా రోజులు వచ్చారు సార్ మీరు. మీ వాయిస్ చాలా బాగుంది కాబట్టి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరు పంపించారు? షహీబాయ. వీరంతా పంపించారండి. మనసు పేరు ఊరి పేరు పంపించలేదండి. రైట్ ఆన్సర్ కొండారెడ్డి సిద్దపట మండలం నుంచి కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అనంతపురం చంద్రదయ గారు గొడుగు అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడ కట్ల సతీష్ రైట్ ఆన్సర్. ఇక అందరూ రిపీటెడ్గా మళ్ళా ఎవే పేర్లు వస్తాయని రైట్ ఆన్సర్తో. హరికృష్ణ గారు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. కృష్ణమూర్తి శకుంతల శివన్వి రైట్ ఆన్సర్. జాప భువనేశ్వర బులేషి వెల్లడి నుంచి రైట్ ఆన్సర్. మేకట మామన్ చరిత్ర స్నేహపాన చరిత్ర రైట్ ఆన్సర్. వీళ్ళంతా ఆన్సర్ తెలుసుకొని పంపిస్తున్నారండి, థ్యాంక్ యూ. అంబ్రిల్లా అంటున్నారు జయంతి హల్వా. నెక్స్ట్ కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. కొత్తగూడ నుంచి సంతోష్ కుమార్ నిత్య సంతోషిణి. సంతోషినియే రైట్ ఆన్సర్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. నెక్స్ట్ చందంపేట దంబోజ వెంకటాచార్య చిత్రాల గ్రామం నుంచి వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. ఎఫ్ఎం సర్దార్ గారు పంపించారు. ఓకే ఓకే రైట్ ఆన్సర్ అండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి పంపించారు సంతోష్ ప్రీత్ సుప్రియ రైట్ ఆన్సర్. పుట్టపాకు నుండి బిర్యానీ తిరుమల ఆండాళ్ళు మీకు అంటున్నారు. పాలెం పాలే ఆళ్ళగడ్డ నెలసి రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సభ్య కందికేపల్లి గ్రామం రైట్ ఆన్సర్. నెక్స్ట్ నేను శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. మహా కాదు బెలూన్ అంటున్నారు, నేను చెప్తాను ఆన్సర్ వచ్చేసి. అసలు ఏంటి ఆన్సర్ వచ్చేసి? గుండుసూది మించిన చంద్రమౌళి అక్షర కృప. గుండుసూది వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికి కూడా తెలుసుకోరైనా పంపించారు. కంగ్రాచులేషన్స్. స్టూడియోలో సమయం చూస్తే 3:42 దాటి 22 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై సౌందర్య సౌందర్య వింటున్నారు విత్ రాజ్య చిన్నబాబు. చిన్నబాబు ఒక పాట వినిపిస్తాడు, ఆ పాట పాడిన సింగర్స్ పేరు చెప్తే సరిపోతుంది. చాలా సింపుల్ సింపుల్ సింపుల్ అంటాడు. ఎప్పుడు వినని పాట వినిపిస్తాడు ఈ చిన్నబాబు. లేదండి,
ఎన్నో సంవత్సరాల నుంచి మీరు రేడియో వింటున్నారు. ఆ సింగర్స్ యొక్క గొంతులు టోన్ మీకు గుర్తుపట్టేసుకునే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు చినబాబు వచ్చి మాట్లాడితే చినబాబు అంటారు కదా, వేరే ఆర్జే వచ్చి మాట్లాడితే ఆర్జే పేరే చెప్పేస్తారు కదా. అలాగే సింగర్స్ పాడుతూ పాడుతూ ఉంటారు, మీ మదిలో మస్తిష్కంలో మెదడులో వారి యొక్క గొంతులు గుర్తుపెట్టేటటువంటి ఆ నిక్షేపాలు, ఐ మీన్ గుర్తులు ఉన్నాయి. ఎస్, ముందు పాట వినిపించు సోదాపి అంటారా? ఎస్, తప్పకుండా వినిపిస్తారు. సింగర్స్ పేరు గుర్తుపట్టండి.

ఆటైతే విన్నారు, సింగిల్స్ ఎవరు పంపించండి. మించిర్యాల చంద్రమౌళి అక్షర పద్మరాణి అక్షర కృప. మీరు రాంగ్ అన్నారు అంటున్నారు, కాదండి ముందు సూది అన్నారండి, తర్వాత గుండు సూది అన్నారు, అందుకే నేను సూది అన్నప్పుడు రాంగ్ అన్నారు, గుండు సూది అన్నప్పుడు రైట్ అన్నారు. అప్పలరాజు గారు పేరున జోగంధ్ర గలించి రైట్ ఆన్సర్ పంపించారు, సినిమా పేరు కూడా పంపితే ఇంకెంత బాగుండో. అనంతపురం చంద్రాధ గారు నేను రైట్ ఆన్సరే పంపాను గుండు సూది అని. అవును మీరు గుండు సూది అని పంపారు, గొడుగు పంపారు, గొడుగు అని పంపారు, చూడండి పైన ఆ గొడుగు ఒక్కడ కనబడింది, గుండు సూది ఇంకా పైన ఉంది. నెక్స్ట్ కేదిరి వీరేష్ రాజుల మనేజ్ రైట్ ఆన్సర్ పంపించారండి, సూపర్. నెక్స్ట్ ఎవరు, శ్యామ్ కల్లూరు నుంచి డాట్ పెట్టారండి, డాట్లో నేనే అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సమాధానం తప్పు అన్నారా, ఏంటది అన్నమయ్య జిల్లా నుంచి గుండుసూది రైట్ ఆన్సర్ అండి. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ నుంచి అన్నమయ్య జిల్లా నుంచి పోను గుండుసూది రెండు రైట్ ఆన్సర్ పంపించారు, ఇప్పుడు రైట్ అని చెప్పారండి. ఓకేనా, శ్రీనివాస్ వర్మ నక్కగూడ నుంచి పంపించారు, ఎస్పీ శైలజ అంటున్నారు, కాదు నేను చెప్తాను. కనకారపెండ కార్తీక్ అంటున్నారు, కాదు నేను చెప్తాను. నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దురు కడప జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, పుట్టపాకు నుండి బిర్యానీ తిరుమల ఆండాళ్ళు, రైట్ ఆన్సర్. రాజేష్ సౌమ్య అంటున్నారండి, కోదా కాకినాడ నుంచి కమలాదేవి గారు, కాదండి నేను చెప్తాను. రాజన్న సిరిసిల్ల చిర్లవంచి గ్రామం నుంచి వేముల పరిశ్రమలు పద్మ పంపించారండి, రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి చరణ్, కాదండి నేను చెప్తాను, వారి కుటుంబ సభ్యులు. నెక్స్ట్ బిజిలీ వెంకటేశ్వర శ్యామల ఏకలవ్య నగర్ రంగారెడ్డి జిల్లా వీరి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చిత్రం పేరు కూడా పంపించారండి, వీరెవరు ఎవరు, హైదరాబాద్ నుంచి సంతోష్ సుప్రియ. నెక్స్ట్ రైట్ ఆన్సరే, ఎవరు పంపించారు, రబవరం విలేజ్ నుంచి పంపించారండి అమీద బేగం గారు, రజియా గారు, వీరంతా కూడా పంపించారు. ఓకే ఆన్సర్ కవిత అంటున్నారు, కాదండి నేను చెప్తాను. నెక్స్ట్ ఎవరు, కాళ శ్రీనివాసరావు కోదాడ, రైట్ ఆన్సర్. కానీ చరణ్ కాదు, ఒకటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని భద్రాద్రి కొద్దిగూడ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆలగడ్డ నందేద్ర నుంచి పాలెం పోలే గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ అబ్బు సినిమా పేరు కూడా పంపించారండి, అప్పలరాజు గారు పేడ జోగంధ్రాకాల నుంచి, రైట్ ఆన్సర్. సినిమా పేరు అన్నాను కదా అని పంపించారా, ఓకే రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జరిదని శ్రేయా బాణిజ్యనిద్దరు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు ఎవరు, మించిరెడ్డి నుంచి చంద్రబాబు పద్మరాణి అక్షకృప, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు ఎవరు, సత్తిపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివాని, రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికేపల్లి గ్రామం నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. కమతం వెంకటలక్ష్మిడేవి భీమన్పాడు నుంచి, రైట్ ఆన్సర్. ఆర్ ఎవరు, మురహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు, భద్రాద్రి కొత్తగూడ రాంపురం కట్ల సతీష్, కాదు రాజేశ్వరరావు, సరోజిని మాయా, రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. నీకు ఎక్కడ దొరుకుతుంది అంటే, ఏంటది ఎక్కడిది ఈ పాట, నీకు ఎక్కడ దొరుకుతుంది అంటే వెతికాను, వెతికితే దొరికింది శ్యామ్. నెక్స్ట్ సర్దార్ పేరండి, హైదరాబాద్ యాక్టర్లు మన విజయవాడ ఎఫ్ఎంలో మన ఆర్జిల్ ఫేమస్ అని తెలిసిపోయింది. అబ్బో హైదరాబాద్లో యాక్టర్లు మన విజయవాడ యాంకర్లు ఫేమస్, ఎంఎఫ్ సర్దార్ గారు, రైట్ ఆన్సరే పంపించారు. నెక్స్ట్ జాప భువనేశ్వర భూలక్ష్మి మిల్లి నుంచి పంపించారు, మూవీ అని అడుగుతున్నారు, నేను చెప్తానండి మూవీ పేరు రైటే. నెక్స్ట్ నాగార్జున లక్ష్మి ఉడియంపేట నుంచి, ఆన్సర్ రైట్ ఆన్సర్. అనంతపురం చర్రద గారు, రైట్ ఆన్సర్. కనకరాపేట నుంచి, రైట్ ఆన్సర్. మూవీ కూడా చెప్పండి సార్ అంటున్నారు, నేను చెప్తానండి. సాంగు లావణ్య లక్ష్మి సుప్రియ హర్షవర్ధన్ నాగేష్ వీరంతా కూడా నరసాపురం గ్రామం నుంచి పంపించారండి. నేను రెండు కూడా చెప్తాను, సింగర్స్ పేరు అండ్ మూవీ పేరు. ఓకేనా, నాకు అందినటువంటి వాట్సాప్ మెసేజ్లని హరీష్ కాళ శ్రీనివాసరావు కోదాడ, రైట్ ఆన్సర్ పంపించారు. అసలు ఎక్కువ మంది రైట్ ఆన్సర్సే పంపించారండి, కొంతమందికి ఈ పాట తెలియదు అనుకుంటాను. మిస్టర్ మేధావి చిత్రంలో పాట అయితే నేను వినిపించాను, మిస్టర్ మేధావి చాలా చాలాసార్లు వినే ఉంటారు అనుకుంటున్నాను ఈ పాట. హరీష్ రాఘవేంద్ర సుమంగిలి ఆలపించిన పాట అండి, కందికొండ రచనలో వచ్చినటువంటి పాట, సూపర్ సాంగు, ఒకటి కాదు చాలాసార్లు వినుంటారు చెప్తారు కదా అనుకున్నాను, కానీ మీరు చెప్పలేకపోయారు, అదే నాకు కాస్త బాధగా ఉంది.
సమయం చూస్తే 3:52 దాటి 20 సెకన్లు. సాందరి సందరి వింటున్నారు విత్వరాజు చే చిన్నబాబు. మరి నీటి నుండే వస్తాను కానీ నీటిలోని పడితే కనిపించను, మాయమైపోతాను, ఎండ తగిలితే కన్నీరు కారుస్తాను, కరిగిపోతాను. ఈ ఎండాకాలం అందరికీ నేనే గుర్తొస్తాను. ఇదంతా ప్రశ్న అండి, నేను ఇదే యాక్టింగ్ చేయట్లేదు. ఇక్కడ నేను అడిగేటటువంటి ప్రశ్న అండి ఇది. నీటి నుండే వస్తాను కానీ నీటిలో పడితే కనిపించను, మాయమైపోతాను, ఎండ తగిలితే కన్నీరు కారుస్తాను. ఈ ఎండలో, ఈ ఎండాకాలంలో అందరికీ నేనే గుర్తొస్తాను, నేనెవర్ని? ఆన్సర్ తెలిసిపోయిందా? 0662 4411 వరకు వాట్సాప్ చేయండి. ఇది ఆల్రెడీ మన ఆర్జేస్ అడిగిన ప్రశ్నే. అర్థమైంది వెంటనే విని వెంటనే పంపించండి. కొద్దిగంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడైతే ముగ్గురు మనగాళ్ళు చిత్రించి పాట విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం ఆలపించిన భువనచంద్ర గీతం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లుండి తిరుపతిలో పర్యటించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రష్యాలోని అతిపెద్ద అణుశక్తి మ్యూజియంను రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు సందర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఈరోజు 2,60,00,000 రూపాయల వీజీ రామ్జీ ఉపాధి హామీ నిధులతో సీసీ రహదారులు, గోడలు, మురుగు కాలువల పనులను మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు ప్రారంభించారు. హనుమాన్ జయంతి సందర్భంగా పెనుగొండలో ఈరోజు మధ్యాహ్నం నిర్వహించిన శోభాయాత్రలో రాష్ట మంత్రి సవిత పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను 14 జూన్లోగా 100% పూర్తి చేయాలని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ బీఎల్ఓలను ఆదేశించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీ రూర్కీ జేఈఈ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఏఏటీ 2026 ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ jeeedv.ac.inలో తమ ఫలితాలను చూడవచ్చని రూర్కీ ప్రకటన విడుదల చేసింది. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను దాతల సహకారంతో 50,00,000 రూపాయలతో చేపడుతున్న అభివృద్ది పనులకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈరోజు శంకుస్థాపన చేశారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తూర్పుగోదావరి జిల్లా యోగాంధ్ర నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ పిలుపునిచ్చారు. డీఎస్సీ 2025 నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయాలని వైఎస్సార్సీపీ డీఎస్సీ పోరాట కమిటీ నిర్ణయించిందని పార్టీ వర్గాలు ఈరోజు ప్రకటనలో తెలిపాయి. సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బీ స్పోర్ట్స్ కోటా కింద 414 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్చరీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాక్సింగ్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, సైక్లింగ్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, షూటింగ్, వాలీబాల్, యోగాసనం వంటి క్రీడా విభాగాల్లో ఈ నియామకాలు జరగనున్నాయి. రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 3:05 గంటలకు వింటారు.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్ళుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్ళుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: స్టూడియోలో సమయం చూస్తే 4:03 దాటి 51 సెకండ్. సాంద్రీ సంద్రిలో ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది కదా, అది మరి నేను నీటి నుండి వస్తాను కానీ నీటిలో పడితే కలిసిపోతాను, మాయమైపోతాను, ఎండ తగిలితే కన్నీరు కారుస్తూ కరిగిపోతాను, ఈ ఎండాకాలంలో అందరికీ నేనే గుర్తొస్తాను, నన్నే ఎక్కువగా వాడతారు అని అడిగారు. ఎండాకాలంలో ఎక్కువగా వాడేటటువంటిది ఏమిటి? ఉప్పు అంటున్నారు పెడన జోగరంధనకాల నుంచి అప్పలరాజు గారు. ఉప్పు ఎక్కువగా నీటిలో వేసుకుని త్రాగుతాం అన్నమాట, అంతేనా? చిన్నబాబు అడిగితే పాత పాటల సింగర్స్ మాకు తెలియకపోతే మాకు అందుతుంది ఇది. ఓకే, చిన్నబాబు అడిగేటటువంటి పాత పాటల సింగర్స్ మాకు తెలియకపోతే మాకు అందుతుంది ఇది ఉప్పు, ఉప్పు అందుకుంటున్నారు అని. ఓకే, ఉప్పు కాదండి, దగ్గరగా వచ్చారు బట్ వేసవిలు ఎక్కువగా కోరుకునేది ఉప్పుని కాదు కదా. కనకరాపేట నుంచి రైట్ ఆన్సర్. కేదరి ఉరేష్ రాజుల మండలి నుంచి ఉప్పు ఉప్పు ఉప్పు అంటున్నారు, దగ్గరగానే ఉంది కానీ ఎండాకాలంలో ఎక్కువగా వాడతారు అన్నానండి. ఎస్, శ్రీరాములు కర్ణతుల అగ్రహారం లక్కిలెడ్డిపల్లి మండలం అన్నమయ్యజర నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుంచి, ఓకే రైట్ ఆన్సరే, బుడగా ఉప్పు మళ్ళీ రైట్ ఆన్సర్ పంపించారు. ఖమ్మం జిల్లా నుంచి బ్రహ్మం పంపించారు, రైట్ ఆన్సర్. ఎట్లా వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి, రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపురం కట్ల సతీష్, రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, రైట్ ఆన్సర్. కాదండి, ఉప్పు పంపారు అంటే దగ్గరగానే ఉంది, ఎక్కువగా వాడేది మాత్రం ఉప్పు కాదు. కర్మతుల సుని లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమేజర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. కాళా శ్రీనివాసరావు కోదాడ నుంచి, రైట్ ఆన్సర్. ఎస్, భీమేశ్వరరావు పేట నుంచి, రైట్ ఆన్సర్. ఎస్, ఎంఎఫ్ ఓ ఎస్ఎంఎస్ సర్దార్ ఆన్సర్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అజ్ఞాత శ్రోత అండి, రైట్ ఆన్సర్ ఒక్కటే పంపించారు. నాగార్జున లక్ష్మీ ఓడింపేట నుంచి, రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి పంపించారండి సుమంగళి రజని రంజిత, రైట్ ఆన్సర్. రాకేశ్వరం ముంబై, రైట్ ఆన్సర్. ఓ సూపర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి పంపించారండి సంతోష సుప్రియ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, నేతాజీ గోపీనాథ్ మంజుల ఫ్రమ్ వీరంత పంపించారు తిరుపతి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. కమలాదేవి గారు కాకినాడ నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల చంద్రబోగలి అక్షర కృప, రైట్ ఆన్సర్. నిజమవుదు వీకులు భరించవు మురారి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాపారావుటి నరసాపురం నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మైసూర్ నుంచి పంపించారు మురళీకృష్ణ గారు, రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, రైట్ ఆన్సర్. జయంతి అల్వా ఐస్ అంటున్నారు, రైట్ ఆన్సర్. ప్రకాష్ ఆన్సర్ వచ్చేసి ఐస్ అండి, ఐస్ గడ్డలు. ఓకేనా, నీటిలోనే పుడుతుంది, నీటి నుంచి వస్తుంది ఐస్, నీటిలో పడితే కరిగిపోతుంది, మాయమైపోతుంది, ఎండ తగిలితే కరిగిపోతుంది అంటే కన్నీరు కారుస్తుంది, అందరికీ నేను గుర్తొస్తాను ఎండాకాలం కదా. ఐస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఉప్పు కూడా దగ్గరగా వచ్చింది కాకపోతే ఉప్పు ఎక్కువగా వాడరు. అక్రభాగం నుంచి రమాగా రైస్, ఇక టైప్ ఎవరు చేయకండి. బట్ట రామకృష్ణ దేవంగా సౌత్ మోపూర్ నెల్లూరు రైడ్ ఉప్పు అంటున్నారు, ఐస్ అని టైప్ చేస్తున్నారు ఇప్పుడు. నెక్స్ట్ రబ్బవరం నుంచి విలేజ్ నుంచి పంపించారండి అమీద బేగం గారు, రజియా వాళ్ళ కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, ఓకే రైట్ ఆన్సర్. అదే జిల్లా నుంచి రాజేశ్వరం సరోజిని మాయా గారు పంపించారు, రైట్ ఆన్సర్. అనంతపురం చర్రాధ గారు, రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివన్ వి స్వీటి, రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల చిలవంచి గ్రామం నుంచి వేముల పరిశ్రమలు పద్మ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ దస్తగిరి సంధ్యా పొద్దుటూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. నవ్వులతో సాగినది చిన్నబాబు గారు, మీ వెరైటీ ప్రశ్నలు మాకు చాలా చాలా చాలా చాలా ఇష్టం, చిన్నబాబుకి చాలా లైక్ చేస్తాను. నల్లగొండ జిల్లా చంద్రపేట నుంచి చిత్రలు దమ్మోజి వెంకటాచారి, వారి కుటుంబ సభ్యులు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ హాయ్ చిన్నబాబు గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా. ఎస్, ఫైనల్ ఆన్సర్ ఇస్ ఐస్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఆర్ వెంకట సుబ్బయ్య, కందికాయపల్లి గ్రామం, రైట్ ఆన్సర్. ఐస్ గడ్డ, ఓహో. గుడ్ ఈవినింగ్ సార్, మీరు అడిగిన ప్రశ్న సమాధానం అంటున్నారు. రంగారెడ్డి లేకలేవ నగర నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, ఐస్ క్రీమ్, ఐస్ గడ్డ, ఐస్ వాటర్ అబ్బు. ఎస్, అంకియా గడ్డం. ఎస్ బందర్పల్లి నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గునిగల గ్రామం నుంచి పంపించారండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రైట్ ఆన్సర్. కుసుమంబడ్డాక నుంచి రైట్ ఆన్సర్ రాయచిన బాబు శ్రీనివాస్ వర్మ నక్కగూడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ ఐస్ క్రీమ్ అంటున్నారు. క్యాదిరి విదేశ రాజుల మండలి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, ఓకే హాయ్ హ్యాపీ సండే అంటున్నారు హరిప్రియ గారు. ఎస్ కర్నూలు నుంచి పంపించారు ఆనియన్ అట, వా హౌ ఆనియన్ ఐస్ అండి. నెక్స్ట్ అల్లపర్రు నుంచి పంపించారు వెంకటరమణ గారు, 72 ఇందాక కూడా పంపించారండి, ఇప్పుడు వాన అంటున్నారు. ఓకే మీరు కొత్తగా వస్తున్న శ్రోత, ఎస్ గత వారం నుంచి వస్తున్నారు వీరు. నెక్స్ట్ సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ, వీరు కూడా పంపించారు ఐస్. అప్పలరాజు గారు పంపించారు ఐస్ గడ్డ, ఇందాక ఉప్పు అన్నారు, ఉప్పు పప్పు ఉల్లిగడ్డ మంచి నుండి చింతపండు అవన్నీ గుర్తొచ్చి ఐస్ గడ్డ ఇప్పుడు గుర్తొచ్చిందా అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. ఐస్ క్రీమ్ అంటున్నారు దమ్మోజీ వెంకటాచార్య గారి కుటుంబ సభ్యులు, టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కాజా నుంచి రైట్ ఆన్సర్ ఐస్. రాకేష్ ఫ్రమ్ ముంబై, రైట్ ఆన్సర్. ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు, రైట్ ఆన్సర్. ఎస్ అనంతపురం జిల్లా నరసాపురం నుంచి నాగేష్, లావణ్య, లక్ష్మి, సుప్రియ, హర్షవర్ధన్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, తేజస్వి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్, చాణిక్య, శంకర్ కుమార్, అజయ్, గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వివిధలు ప్లే చేసే పాటలు డాన్స్ చేయటం కోసం రెడీగా ఉన్నాను సార్. ఓ మీరు కొరియోగ్రాఫ్ చేయండి అండి, గొప్ప డాన్సర్ అనుకుంటా మీరు. సరే ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి, రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికి కూడా. నేనైతే వివిధ ఒకే చిత్రం నుంచి పాటలు వినాలి కదా, పెళ్లి సందడి, ఎస్ ఈ పెళ్లి చందడి చిత్రం నుంచి పాటలు అయితే విందాం. వింటూనే ఉండండి వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై వివిధ వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు.
1: అభ్రపథమున బిభ్రమ విలసిత శుభ్ర కౌముదీ దీపిక, దుగ్ధాంభో నిధి.

వివిధ కార్యక్రమంలో ఒకే చిత్రంలోని పాటలు, పెళ్లి సందడి చిత్రం నుంచి పాటలు అయితే వింటున్నాము. ఇప్పుడు వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన పాట, చిత్రం పెళ్లి సందడి.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై వివిధ వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. వివిధ కార్యక్రమంలో ఒకే చిత్రంలోని పాటలు వినాలి కదా, ఈ రోజున పెళ్లి సందడి చిత్రం నుంచి పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి విజయవాడ. స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 to 2026. It's a sixer. ఆకాశవాణి 90 years. నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ. కృష్ణమ్మ సాక్షిగా. స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: వీణ వేణువైన సరిగమ విన్నావా?
0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
5: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
5: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
5: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
6: మీరింతవరకు వివిధ ఒకే చిత్రంలోని పాటలు, పెళ్లి సందడి చిత్రం నుంచి పాటలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 స్టూడియోలో సమయం చూస్తే 4:50 దాటి 13 సెకన్లు. ఈ సమయంలో మనం విందాం ప్రాయోజిత కార్యక్రమం వెన్నెల.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. రోజు ఉరుకుల పరుగుల జీవితం, నిత్యం ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, దీంతో ఒత్తిడికి లోనవుతూ ఉంటాం. కొంతమంది ప్రతి చిన్న విషయానికి మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇది పలు సందర్భాల్లో జరుగుతుంది. మరి శరీరంలోని హార్మోన్స్ సాధారణమైన వేగంతో కాకుండా ఎక్కువ వేగంతో పనిచేస్తాయి. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి నిరంతర ప్రక్రియలా మారితే అది శరీరానికి, మానసిక సామర్థ్యానికి కూడా హాని చేస్తుంది. అయితే ఒత్తిడి తగ్గించుకోవడం అనేది మన చేతిలోనే ఉంది. అందుకోసం కొన్ని టిప్స్ ఇప్పుడు చేతన్ మీతో షేర్ చేసుకుంటాడు. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. కనీసం 2 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీడే. అలాగని ఒకేసారి 2 లీటర్లు తాగడం మంచిది కాదు. చాలామంది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే 2 లీటర్లు తాగితే అంతా టాక్సిన్స్ ఫ్లష్ అవుతాయి అంటారు, కానీ అది ఒక్కోసారి ఓవర్ హైడ్రేట్ కూడా చేస్తుంది అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ. ఆ లోడ్ అంతా కిడ్నీస్ పైన పడుతుంది. దాహం అయినప్పుడు కొంచెం నీళ్లు, ఎనీ రెగ్యులర్ ఇంటర్వెల్స్ యూ హ్యావ్ టు టేక్ గుడ్ లిక్విడ్ డైట్ ఆర్ వాటర్. తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు కనీసం 6 నుండి 8 గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలి. లేదంటే ఒత్తిడిని కలిగించే హార్మోన్లు వివిధ రసాయనాలను ఎక్కువగా విడుదల చేస్తాయి. చిన్న చిన్న రిలాక్సేషన్ టెక్నిక్స్, యోగా, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు, పాజిటివ్ ఆలోచించడం ఒత్తిడిని జయించడానికి చాలా ఉపకరిస్తాయి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ తప్పనిసరిగా చేయాలి. కష్టతరమైన ఎక్సర్సైజెస్ చేయకున్నా కనీసం 1 అరగంట పాటు వాకింగ్ చేసినా చాలు. దీంతో బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఫాస్ట్ ఫుడ్, ప్యాకేజ్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఫుడ్, షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఇవి తినకపోవడం మంచిది. ఇవి మెదడులో ఒత్తిడిని కలగజేసే కెమికల్స్పై ఏమాత్రం ప్రభావం చూపవు. ఈ క్రమంలో సరైన విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ వంటి పోషకాలు కలిగిన ఆహారాన్ని నిత్యం తగిన మోతాదులో సరైన వేళకు తీసుకోవాలి.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. నంబర్ మరోసారి 9515227039. మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. రెగ్యులర్గా వర్క్ స్ట్రెస్తో బిజీగా ఉన్న ఏదో ఒక సమయంలో కొంచెం రిలాక్సేషన్, ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూసుకోవాలి. దీంతో స్ట్రెస్ కొంతమేరకు తగ్గుతుంది. అందరితో ఫన్నీగా మాట్లాడడం, సెన్స్ ఆఫ్ హ్యూమర్ డెవలప్ చేసుకోవడం ఇంకా మీకే మంచిది. జోక్స్ వినాలి, షేర్ చేసుకోవాలి, నవ్వాలి. స్ట్రెస్ ఎక్కువ

ఎక్కువగా ఉన్నట్లు ఒకవేళ మీకు అనిపిస్తే, మీ పని ఏదైనా సరే కొంచెంసేపు పక్కన పెట్టేసి కొన్ని నిమిషాల పాటు కామ్గా కూర్చోవడం, డీప్ బ్రీతింగ్ చేయడం వల్ల మీ స్ట్రెస్ తగ్గుతుంది. మన ప్రెజెంట్ సొసైటీలో చాలామంది స్ట్రెస్కి లోనవుతున్నారు. దీంట్లో 90% మంది ఒత్తిడి కారణంగా వచ్చే పలు జబ్బులతో బాధపడుతున్నారు, మెడికల్ ఎక్స్పర్ట్స్ వద్దకు వెళ్తున్నారు. ఒక సర్వే వెలువడింది, మన శరీరం లేదా మనసు ఏదైనా పనిలో లగ్నమై దానిని ఎదుర్కొనేందుకు సిద్ధమైనప్పుడు మనిషి శరీరంలో మెటాబాలిజం అత్యంత వేగంగా పెరుగుతుందని వైద్యులు తెలుపుతున్నారు. దీంతో రక్తపోటు, గుండె వేగంగా కొట్టుకోవడం పెరిగిపోతుంది. శరీరంలో ఇలా మార్పులు జరగడం వల్ల శరీరంలో రక్త ప్రవాహం చాలా వేగంగా ప్రవహిస్తుంది. అలాగే శరీరంలో అడ్రినల్ శాతం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితి తరచూ వస్తుంటే మానసికంగా, శారీరకంగా పలు సమస్యలు ఉత్పన్నమవుతాయంటారు వైద్యులు. టెన్షన్ తగ్గించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి, అవి ఫాలో అయితే కనుక టెన్షన్ తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒత్తిడిని తగ్గించే ఆహారం ఉంటుంది. మన బాడీకి తగినట్టు కొన్ని ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. దీంట్లో బాడీలో ఏర్పడే ఒత్తిడిని తగ్గిస్తాయి. వాటిలో ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్ మంచివి అంటారు. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మనిషిలోని మెదడుకు బలాన్ని చేకూరుస్తుంది. పొటాటోస్లో విటమిన్ బి గ్రూప్కి చెందిన విటమిన్లు ఉంటాయి, దీంతో ఒత్తిడిని దూరం చేస్తుంది అంటారు. బియ్యం, చేపలు, బీన్స్, ధాన్యాలతో విటమిన్ బి అధికంగా ఉంటుంది. దీంతో ఇవి ఆహారంగా తీసుకోవడం వల్ల మెదడుకు సంబంధించిన జబ్బులను నివారించేందుకు ఇవి తోడ్పడతాయి. అలాగే మానసిక పరమైన ఒత్తిడిని తగ్గించేందుకు కూడా ఉపయోగపడతాయి. ఆకుకూరలు, గోధుమలు, సోయాబీన్స్, వేరుశనగ గింజలు, మామిడి పండ్లు, అరటి పండ్లోని మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల శరీరంలోనున్న ఒత్తిడిని తగ్గిస్తుంది. వీటిని తీసుకోవడంలో మెలకువలు. ఒత్తిడిని దూరం చేసేందుకు కొద్ది కొద్దిగా ఆహారాన్ని చాలాసార్లు తీసుకోవాలంటారు ఎక్స్పర్ట్స్. కొద్ది కొద్దిగా ఆహారాన్ని తీసుకోవడంతో శరీరానికి తగినంత శక్తి రెగ్యులర్గా లభిస్తుంది. అంటే డే లాంగ్ మీకు గ్లూకోజ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. మనసులో ఏది ఉంచుకోకండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒత్తిడికి గురవ్వడం సహజం. దీంతో మీ సమస్య ఏంటో మీ జీవిత భాగస్వామికి తెలపండి, లేదా ఎవరైనా మీ స్నేహితు అత్యంత ఆపత్మిత్రులతో సంభాషించండి. వారితో మీ సమస్య గురించి చర్చించండి. దీంతో మీలోని ఒత్తిడి సగం వరకు మటుమాయమవుతుంది. ఫుడ్, ఎక్సర్సైజ్, మంచి డీప్ స్లీప్తో అది కూడా క్లియర్ అయిపోతుంది. ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించండి. ఎవరైతే ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఉంటారో వారు ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించాలి. కొందరు ఒంటరిగా షికారు కొట్టేందుకు ఇష్టపడుతూ ఉంటారు. సో గో ఫర్ అ వాక్. కొందరికి ఒంటరిగా కూర్చొని ఏదైనా బుక్ చదువుకోవడమో లేకపోతే మీకు ఇష్టమైన మ్యూజిక్ ఏదన్నా ఉంటే అది వినండి. దాంతో ఏంటంటే చాలా వరకు కామ్ అయిపోతారు. కానీ ఎక్కువసేపటి వరకు ఒంటరిగా ఉండటం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే ఆలోచనలు ఎక్కడెక్కడికో తీసుకొని పోతూ ఉంటాయి. దాంట్లో డిప్రెసివ్ స్టేట్లోకి వెళ్ళేసి సాలిటరీ లైఫ్కి ఏమన్నా అలవాటు పడతారేమో కూడా చూసుకోవాలి. స్ట్రెస్ఫుల్ థాట్స్ నుంచి దూరంగా ఉండాలి. పాజిటివ్ థాట్స్ విల్ గివ్ యూ పాజిటివ్ లైఫ్ అంటారు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధైర్యంగా ఉండండి. నెగటివ్ థాట్స్ లేదా నెగటివ్ సిచ్యువేషన్స్ గురించి ఆలోచించడం వల్ల మీ హార్ట్ బీట్ పెరగడం, మీ పల్స్ వేగంగా కొట్టుకోవడం మొదలైనవి జరుగుతాయి. సో అందుకే వాటి నుండి దూరంగా ఉండండి. మీరు రోజులో ఏ పనులు చేయాలని అనుకుంటారో ఒక షెడ్యూల్ వేసుకోండి. ముందుగా మీరు మీకు అవసరమైన అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ని ఫస్ట్ ఫినిష్ చేయండి. తద్వారా ఈ గజిబిజి లైఫ్ స్టైల్ నుండి మీకు ఏం చేయాలో ఒక క్లారిటీ వస్తుంది. మన మైండ్ ఎంత క్లారిటీతో ఉంటే మన స్ట్రెస్ లెవెల్స్ అంత తక్కువగా ఉంటాయి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులను ఆహ్లాదకరంగా చేసుకోండి. మీ ఇల్లు, మీరు పనిచేసే కార్యాలయం గజిబిజిగా లేకుండా మురిగ్గా ఉంటే ఏంటంటే మీకు కూడా ఒకలాంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. వాటిని డీక్లటర్ చేసేయండి, క్లీన్ చేసేసుకోండి. దాంతో మీరు కూడా కామ్ అవుతారు. ఇంకా అంతేకాకుండా మీ వర్క్ పైన కూడా ఫోకస్ వస్తుంది. ఇంటికి రాగానే ఒక శుభ్రమైన వాతావరణం చూస్తే మీరు కూడా రిలాక్స్డ్గా ఉంటారు. సో ఆల్వేస్ క్లీన్ యువర్ స్పేస్ వేర్ యు లివ్. స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ నుంచి కోలుకోవడానికి మన శరీరానికి సమయం కావాలి. కాబట్టి తగినంత విశ్రాంతి, నిద్ర చాలా అవసరం. మీ అభిరుచులు అండ్ ఆసక్తుల కోసం సమయం కేటాయించండి. క్రమం తప్పకుండా డైలీ ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, ఫ్రెండ్స్తో సోషలైజ్ కండి. ఆల్ దిస్ విల్ కీప్ స్ట్రెస్ అవే. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు కీప్ అవే స్ట్రెస్ ఫ్రమ్ యువర్ లైఫ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ గెట్ బ్యాక్ ఇన్ అ నెక్స్ట్ సెగ్మెంట్ విత్ వన్ మోర్ ఇన్ఫర్మేటివ్ మెసేజ్. ఐ విల్ గెట్ బ్యాక్ ఇన్ అ నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్ బాయ్.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తల కారణంగా దుబాయ్లోని ఆసుపత్రులు మూతపడడంతో కేరళకు చెందిన నర్సులు ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వారి సమస్యలను పరిష్కరించాలని కేరళ ముఖ్యమంత్రి వీడి సతీశన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునికీకరణ పనుల పురోగతిని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కార్పొరేట్ స్కూల్స్లో, ఇంజనీరింగ్ కళాశాలల్లో డ్రగ్స్ కార్యకలాపాలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్త వహిస్తూ యువతను కాపాడుకోవాలని సూచించారు. 5 ఏళ్లు తమ పాలనలో డీఎస్సీ ఉద్యోగ నియామకం చేపట్టకుండా ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు కూటమి ప్రభుత్వం 16,300 ఉపాధ్యాయ నియామకాలు చేస్తే విమర్శలు చేయడం తగదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. చిలుకలూరుపేట మండలం పసిమరులో 20 లక్షల రూపాయలతో నిర్మించిన పాఠశాల ప్రహరీలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఈరోజు ప్రారంభించారు. పోలవరం జిల్లా నేలకోట పుడిపల్లి ప్రాంతంలో సంచరిస్తున్న పులిని అదే ప్రాంతంలోని కొండల పరిధిలోనే పరిమితం చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్నపాత్రుల కుమారుడు చింతకాల విజయ్ను రాజ్యసభకు ఎంపిక చేస్తూ కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రకటన విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా పిలుపు మేరకు గుంటూరు జిల్లాలోని వివిఐటీ విశ్వవిద్యాలయం, రాష్ట్ర క్రీడాపాధికార సంస్థ ఈరోజు గుంటూరులో సండే ర్యాలీ పేరుతో సైకిల్ ర్యాలీ నిర్వహించాయి. ఏలూరు జిల్లాలో పొగాకు వేలంలో కిలోకు 200 రూపాయలు కూడా ధర పలకకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట అధ్యక్షులు బి బలరాం ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, ఎస్టీసీ మరియు పొగాకు బోర్డు తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. భారత టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న టెస్టులో టెస్టు క్రికెట్లో కెప్టెన్గా 1,000 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్లలో అత్యుత్తమ బ్యాటింగ్ సగటు కలిగిన 2 ఆటగాడిగా నిలిచి రికార్డు నెలకొల్పారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే 3 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాకినాడ జిల్లా జాతీయ రహదారి 216 ఈ మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. చేబ్రోలు నుంచి కత్తిపూడి వెళ్తున్న బైక్ను టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్లో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా.
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు,
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం.
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: మిడ్వింటర్ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 5:30 కావస్తుంది అండ్ మనం వింటున్నాం గీత్ గాత చెల్లో బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం అండ్ ఇప్పుడైతే మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్ ఆషిక్ మూవీ నుంచి

0: మారుతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ నెల 9న నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి యూనివర్సిటీ నిర్వహించే స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారని కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. వట్టిచెరుకూరు మండలంలోని అనంతవరపాడు గ్రామంలో తారు రోడ్డు నిర్మాణానికి కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బోర్ల రామంజనేయులు ఈరోజు శంకుస్థాపన చేశారు. రష్యాకు చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్స్ సంస్థ ప్రతినిధులతో రష్యా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ ఈరోజు మాస్కోలో సమావేశమయ్యారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నాటికి రాష్ట వ్యాప్తంగా కోటి మంది యోగా సాధకులను భాగస్వాములు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం యోగాంధ్ర 2026 కార్యక్రమం చేపట్టిందని భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి చెప్పారు. క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా 382 మంది ఉపాధ్యాయుల నియామకంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై అధికారులు కట్టుదిట్టంగా వ్యవహరించాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని కెల్లంపల్లి గ్రామంలో పొగాకు గోడాన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 16 పొగాకు చెక్కలతో పాటు గోదాం కాలిపోయింది. దాదాపు 20 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతు కోరారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మార్కాపురం జిల్లాలో ఖమ్మం మండలంలోని ఖమ్మం చెరువు కట్టపై నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. విశాఖ, కడప, మంగళగిరిలోని స్టేడియాల్లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు జరుగుతాయని విజయవాడ ఎంపీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యకులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. జూన్ 30వ తేదీన మంగళగిరి వేదికగా జరిగే ఏపీఎల్ ఫైనల్ మ్యాచ్కు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన తెలిపారు. ఐఐఎస్ఈఆర్ తిరుపతిలో కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్టు అసోసియేట్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పూర్తి వివరాలు www.iisctirupati.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 12. భారత్తో జరుగుతున్న ఏకైక టెస్టు తొలి ఇన్నింగ్స్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ 113 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటల దాటి 4 నిమిషాలు కావస్తుంది. అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాము కృష్ణాతీరంలోకి. సో కృష్ణాతీరంలో ఎంటర్ అయ్యేందుకు బ్యూటిఫుల్ ట్రాక్ వినేసేద్దాం కదా. అండ్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ అజయ్ మాధవితో.
2: 90 years of celebration, 90 years All India Radio. Kotladi mandi gunde chappudu Akashavani.
3: Oh Akashavani, timeless flame, each note you send still speaks our name. And in your song, we hear our own, a country's heart in airwaves sown.
2: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: అసలు ఏంజిల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుందన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు, అందులోను ఏంజిల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
3: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 6 గంటలు దాటి 9 నిమిషాలు అవుతుంది. అండ్ మరికొద్ది క్షణాల్లో అంటే 6 గంటల 10 నిమిషాలకి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం అవుతున్న ప్రాంతీయ వార్తలు వింటారు తెలుగులో. దాని తర్వాత మనము కృష్ణాతీరాన్ని కంటిన్యూ చేసేస్తాం. అండ్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ మీరు విన్నారు మీ ఆర్జే మాధవితో.
4: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణాతీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
4: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
4: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
5: సోలార్ ప్యానెల్ పెట్టించు.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి
2: సిరీస్.
3: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు. మొబైల్ వదిలేయ్.
4: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
3: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు.
4: మరైతే సరైన నెంబర్
3: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
4: మీరు నన్ను కాపాడారక్క.
3: పని నుండి కాదు,
4: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
5: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో ప్రజాప్రసార సంస్థగా ఆకాశవాణి బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్ర రష్యా పర్యటనలో భాగంగా ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్ సంస్థ గ్రిడ్మెట్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. దేశంలో ప్రజాప్రసార సంస్థగా ఆకాశవాణి బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆకాశవాణి 90 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజాప్రసార రంగ చరిత్రలో ఇది ఒక మైలురాయి వంటిదని ఆయన అభివర్ణించారు. గత 9 దశాబ్దాలుగా సమాజానికి ఆకాశవాణి అందించిన విలువైన సేవలను గవర్నర్ కొనియాడారు. కేవలం సమాచారం మాత్రమే కాకుండా విద్య వినోదాన్ని అందించడంలో ఆకాశవాణి పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని అన్నారు. దేశ ప్రజలను అనుసంధానించడంతో పాటు ప్రజా చైతన్యాన్ని పెంపొందించడంలో ఆకాశవాణి ముఖ్య పాత్ర పోషించిందని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి మార్గదర్శక నినాదమైన బహుజన హితాయ బహుజన సుఖాయను ప్రస్తావిస్తూ రాబోయే సంవత్సరాలలో మరింత ఉత్సాహంతో అంకితభావంతో దేశానికి ఆకాశవాణి సేవలు అందిస్తూనే ఉంటుందన్న విశ్వాసాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు. ఆకాశవాణి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో పోలీసుల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొంటూ,
7: యోగాని ప్రతిరోజు సాధన చేయడం వల్ల మనిషికి మన మీద మనకి కంట్రోలింగ్ ఉంటుంది. డిపార్ట్మెంట్ లోనే కాదు, చిన్న పిల్లల్లో కూడా 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి హార్ట్ స్ట్రోక్స్ రావటం, షుగర్ అటాక్ అయిపోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే డెఫినెట్ గా యోగా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. జూన్ 21వ తారీఖున యోగా డే సందర్భంగా చేయబోయే 14 రోజుల కార్యక్రమం ఎక్కడిదక్కడ యోగా ప్రాక్టీసెస్ చేసి మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని, మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
6: రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశానికి చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్ సంస్థ గ్రిడ్మెట్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి గ్రిడ్మెట్ సంస్థ సాంకేతిక భాగస్వామ్యంతో విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉన్న భారీ ఖనిజ వనరుల ఆధారంగా డీప్ ప్రాసెసింగ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ రిఫైనింగ్ హబ్ ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సంస్థ ప్రతినిధులను మంత్రి కోరారు. భారతదేశంలో విస్తరిస్తున్న విద్యుతాధారిత వాహనాలకు, పవన్ విద్యుత్ మార్కెట్లకు సరఫరా చేయడానికి గ్రిడ్మెట్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించాలని కూడా ఆయన ప్రతిపాదించారు. నెల్లూరులో ఫుల్ సైకిల్ రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల తయారీ కోసం నియోడైనమియం మ్యాగ్నెట్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను చూడాలని సంస్థ నిర్వాహకులను కోరారు. రాష్ట్రంలో ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యకులు విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని శివనాథ్ వెల్లడించారు.

0: విజయవాడలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఏపీఎల్లో మొత్తం 7 టీములు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈసారి విశాఖ, కడప, మంగళగిరిలోని స్టేడియాలలో ఈ మ్యాచ్లు జరుగుతాయని వివరించారు. ఈ నెల 9 నుంచి 13 తేదీ వరకు విశాఖపట్నం వేదికగా ఏపీఎల్ మ్యాచ్లు జరుగుతాయన్నారు. కడపలో ఈ నెల 17 నుంచి 21 తేదీ వరకు జరుగుతాయని వివరించారు. 24 నుంచి 30 తేదీ వరకు మంగళగిరిలో ఫైనల్ మ్యాచ్తో ఏపీఎల్ ముగుస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. నిధుల కొరత ఉన్నప్పటికీ అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకూర నియోజకవర్గంలోని పలు గ్రామాలలో 2,35,00,000 రూపాయల వీబీజీ రామ్జీ ఉపాధి హామీ నిధులతో సీసీ రహదారులు, గోడలు, మురుగు కాలువల పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా భగ్గేశ్వరంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ది కోసం కృషి చేస్తున్నామన్నారు. ఒక్కరోజులోనే 2,35,00,000 రూపాయలతో పనులు ప్రారంభించామని వెల్లడిస్తూ
1: చేనేత వర్గాల వారి మగ్గం ఉన్న వాళ్ళందరికీ కూడా 200 యూనిట్లు కరెంటు కూడా వాళ్ళకి ఫ్రీగానే ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదేవిధంగా మరి పెద్ద పెద్ద వాళ్ళు ఏవైతే పౌరులు వాళ్ళకి 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. ఇవాళ టీచర్ పోస్ట్ అంటే ఒక ఉద్యోగం కోసమే కాదు, మన పిల్లల చదువు కోసం. 5 క్లాసులకి 5 టీచర్లు ఉంటే రిజల్ట్ వస్తుంది. టీచర్ల సంఖ్య పెంచాలి, టీచర్ల రిక్రూట్మెంట్ పెరగాలి.
0: భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి యోగా ప్రతీక అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21 జరిగే యోగా కార్యక్రమాలకు సన్నాహకంగా ఈ నెల 20 తేదీ వరకు అన్ని జిల్లాలలో యోగాపై అవగాహన ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని ఆలయ ప్రాంగణంలో యోగాసనాల రాష్ట్రస్థాయి ప్రారంభ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ యోగాసనాల ద్వారా అనారోగ్యాలు, మానసిక సమస్యలకు దూరంగా ఉండవచ్చునని శాస్త్రీయంగా నిరూపితమైందని చెప్పారు. ఈసారి కోటి మందిని యోగా కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునీకరణ పనులు చేపడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునీకరణ పనుల పురోగతిని ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ 1972 నిర్మించబడిన ఈ సాగునీటి ప్రాజెక్టు ద్వారా కృష్ణానదీ జలాలను గుంటూరు జిల్లాకు అందిస్తున్నారని చెప్పారు. ఆ విధంగా తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చడంలో సాగునీటి ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రస్తుతం 47 కిలోమీటర్ల పొడవుతో 600 క్యూసెక్ల సామర్థ్యంతో సుమారు 27,000 ఎకరాలకు ఈ ఛానల్ ద్వారా ప్రయోజనం కలుగుతోందని కేంద్ర మంత్రి వివరించారు. నైరుతి రుతుపవనాలు రాష్టంలో విస్తరిస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు పశ్చిమ దిశగా ఉండే అల్పపీడన ద్రోణి ప్రస్తుతం సముద్రమట్టానికి 3.1 నుండి 4.6 కిలోమీటర్ల ఎత్తులో తీర ప్రాంత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల నుండి తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ వరకు సుమారుగా 14 డిగ్రీల ఉత్తరాక్షాంశం వెంబడి విస్తరించిందని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో ప్రజాప్రసార సంస్థగా ఆకాశవాణి బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్ సంస్థ గ్రిట్మెట్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యకులు, విజయవాడ లోక్సభ సభ్యుడు కేసినేని శివనాథ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6:20 అవుతుంది. అండ్ ఇప్పటి వరకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైన ప్రాంతీయ వార్తలు విన్నారు తెలుగులో. సో ఇంకా మనం ఎంటర్ అయిపోతున్నాం కృష్ణాతీరానికి. సో ఈరోజు కృష్ణాతీరంలో మీతో ఏం షేర్ చేస్తున్నాను అంటే, పని టైంకి కంప్లీట్ అవ్వాలి అంటే టెక్నిక్ తెలిసి ఉండాలండి. ఏంటి ఆ టెక్నిక్స్ అంటారా, అనుకున్న పనులు టైంకి పూర్తి కావాలంటే ఇంకా టైం సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని పట్టించుకోకపోతే పనులన్నీ గందరగోళంగా ఇన్కంప్లీట్గా ఉంటాయి. అందుకే టైం సైన్స్ అనేది ఉన్న కొన్ని టెక్నిక్స్ని సందర్భానుసారంగా పాటిస్తే మనకు అసలు తిరిగి ఉండదు. అవేంటి అనేది ఈరోజు కృష్ణాతీరంలో మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ షేర్ చేసే ముందు ట్రాక్ వినేసేద్దాం. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ ఎప్పుడైతే మీకోసం రంగస్థలం మూవీ నుంచి ట్రాక్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశ

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6:30 అవుతుంది అండ్ మనము నామ కృష్ణ తీరంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. టైంకి పని అవ్వాలి అంటే కొన్ని టెక్నిక్స్ మనకి తెలిసి ఉండాలి అండి. ఏంటి ఆ టెక్నిక్స్ అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నాను కదా. 50-10 రూల్ అండి. ఏదైనా పని మనం స్టార్ట్ చేసినప్పుడు 50 నిమిషాల పాటు ఎలాంటి అవరోధాలు లేకుండా చాలా కాన్సన్ట్రేషన్గా మనం పనిచేయాలి. ఆ తర్వాత 10 మినిట్స్ అలా బ్రేక్ తీసుకోవాలి. ఈ టైంలో చిన్నపాటి వ్యాయామం నడక లాంటివి చేస్తే కనుక శరీరం తిరిగి రియాక్టివ్ అయిపోయి మళ్ళీ పనిలో అలాగా మనం కాన్సన్ట్రేట్ చేయడానికి వీలవుతుంది అన్నమాట. కాబట్టి ఇలాగా 50-10 రూల్ పాటించడం అంటే ఏంటి అంటే 15 మినిట్స్ వర్క్ చేసి 10 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలన్నమాట. ఈ 15 మినిట్స్ బ్రేక్ తర్వాత ఒక 10 మినిట్స్ మనం అలాగా ప్లెజెంట్గా కూర్చోవడం కానీ చిన్న వాక్ చేయడం కానీ ఏదైనా డైవర్షన్ కానీ చేసుకుంటే మన రీబూస్ట్ అప్ అయ్యి పని అనేది లాంగ్ టర్మ్ ఎక్కువ వర్క్ ఎక్కువగా ఉండి ఇది ఎక్కువ అవర్స్ పడుతుంది అనుకున్నప్పుడు ఇలా 50-10 రూల్ అయితే మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఇంకేమేమి రూల్స్ మనం పాటించి మన టెక్నిక్గా వర్క్స్ని కంప్లీట్ చేయాలి ఏంటి అనేది మరిన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజిల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుందన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనుకో, ఏదో చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మనము నాం కృష్ణా తీరంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ మన వర్క్ని కంప్లీట్ చేయాలి అంటే ఎటువంటి ట్రిక్స్ అనేవి ఫాలో అవ్వాలి ఏంటి అనేది మీతో షేర్ చేస్తున్నాను కదా. 50/10 రూల్ని వినేసాం అండ్ 2 మినిట్స్ రూల్ విందామండి. ఏంటి ఆ 2 మినిట్స్ రూల్ అంటే, ఇంట్లో అయినా పనిచేసే చోట అయినా సరే 2 మినిట్స్ పూర్తయ్యే పనులని వెంటనే చేయడం బెస్ట్ అనమాట. చిన్నవే కదా, తర్వాత చేద్దాము అనుకుంటే నెక్స్ట్ పనులు పెండింగ్లో ఉండి ఆ తర్వాత ఇంకా మనకు అన్నీ చాలా భారంగా అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 2 మినిట్స్లో మనకి ఒక వర్క్ కంప్లీట్ అవుతుంది అని అనుకున్నప్పుడు, వాట్ ఎవర్ ఇట్, ఇంట్లో అయినా సరే బయట అయినా, ప్రొఫెషనల్ లైఫ్లో అయినా పర్సనల్ లైఫ్లో అయినా, 2 మినిట్స్ వర్క్ కంప్లీట్ అనేవి ఎర్లీగా చేసేసుకుని నెక్స్ట్ లాంగ్ టర్మ్లో ఉన్న వర్క్స్ని స్టార్ట్ చేయడం బెటర్ అనమాట. ఇంకా నెక్స్ట్ 50/20 రూల్ అండి. ఏంటి 50/20 రూల్ అంటే, మనం చేసే పనుల్లో చాలా ఇంపార్టెంట్ అయినవి, ఎక్కువ రిజల్ట్ ఇచ్చేవి 20% పనులు మనం చూస్ చేసుకోవాలన్నమాట. సో అంటే మనకి ఈ మనం చేసే పనుల్లో ఒక మంచి ప్రాపర్గా రిజల్ట్ వచ్చేవి బాగుంటుంది, ఈ వర్క్ మనం కంప్లీట్ చేస్తే మనకి మంచిగా రిజల్ట్ వస్తుంది అనే కాన్ఫిడెంట్ ఉంటుంది కదా, ఆ పనులు ఫస్ట్ చూస్ చేసుకోవడం బెస్ట్ అనమాట. వాటిపైనే మనం 80% ఫోకస్ పెట్టి పనిచేయాలి. ఇలా చేయడం ద్వారా కూడా మన యొక్క శ్రమ అనేది వృధా కాకుండా పోతుంది అనమాట. అంటే కంపల్సరీ ఇది నాకు కంప్లీట్ అవుతుంది ఈ వర్క్ అన్నది మనకి చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది కదా. సో అటువంటి వర్క్ని ఫస్ట్ ఫోకస్ చేసి వాటిపైన ఎక్కువ మనము ఫోకస్ చేసి కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇంకా ఇటువంటి మరిన్ని రోజు మీతో షేర్ చేస్తూ ఉంటాను ఈ మన కృష్ణ తీరంలో. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ అజయ్ మాధవితో.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటల నాటి 48 నిమిషాలు అవుతుంది. మనము నాం కృష్ణా తీరంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ మన టైంని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ మన వర్క్స్ని ఎలా కంప్లీట్ చేసుకోవాలి ఏంటి అనే ట్రిక్స్ అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నాను కదా. అండ్ అలాగే 80/20 రూల్ వినేసాము, అలాగే 2 మినిట్స్ రూల్, అలాగే 50/10 రూల్ కూడా వినేసాం. ఇంకా నెక్స్ట్ 1-3-5 రూల్ అండి. ఏంటి 1-3-5 రూల్ అంటే, ఒక్క డేలో ఒక పెద్ద టాస్క్, 3 మీడియం టాస్క్లు, 5 చిన్న టాస్క్లు చూస్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం పెద్ద టాస్క్ అనేది కంప్లీట్ చేయడం బెటర్ అన్నమాట. ఆ తర్వాత మీడియం టాస్క్ అది కంప్లీట్ అయిన తర్వాత 5 చిన్న టాస్క్లు కంప్లీట్ చేస్తే సమస్య ఉండదు, ప్రెషర్ లేకుండా మన వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. వాట్ ఎవర్ ఇట్ ఇట్ ప్రొఫెషనల్ లైఫ్లో అయినా సరే పర్సనల్ లైఫ్లో అయినా సరే ఇలా డివైడ్ చేసుకుంటే బెటర్ అన్నమాట. 1-3-5 రూల్, ఒక డేలో ఒక బిగ్ టాస్క్, 2-3 మీడియం టాస్క్లు, 5 చిన్న టాస్క్లు చూస్ చేసుకుని దాని ప్రకారం మనము ఆ రూల్ ప్రకారం ఫాలో అయితే మన డే అనేది కంప్లీట్గా మనం అనుకున్న పనులు అనేవి కంప్లీట్గా వర్కౌట్ అవుతాయి అన్నమాట. సో ఇంకా ఇలా ఆలోచిస్తూ ఉంటే 5/25 రూల్ కూడా మనకి వర్కౌట్ అవుతుందండి. సో చాలా పెట్టుబడిదారి వారెన్ బఫెట్ 5/25 రూల్ని తీసుకొచ్చారనమాట. ఏంటి దీని ప్రకారం అంటే, మనం చేయాల్సిన వాటిని 25 పనులుగా డివైడ్ చేసుకోవాలి, వాటి యొక్క ఇంపార్టెన్స్ క్రమంలో జాబితాలో రాసుకుని వాటిలో 5 మనము కంప్లీట్గా కంప్లీట్ చేసేయాలన్నమాట. సో ఇదేంటి అంటే, మనము ఒక డేలో కాకుండా మనం ఒక 3-4 డేస్లో మనకి ఇంపార్టెంట్ పనులన్నీ ఒక 25 లిస్ట్అవుట్ చేసుకుని దానిలో 1-5 కంప్లీట్ చేసుకుని దాని తర్వాత అలా 5-5గా మనం కంప్లీట్ డివైడ్ చేసుకుంటూ ఆ వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటే బెటర్ అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే కనుక, పామోరోడ్ టెక్నిక్ అండి. చాలా వింతగా ఉంది కదా, సో ప్రొనౌన్సియేషన్ కూడా వింతగానే ఉంది. ఏంటి ఈ పామోరోడ్ టెక్నిక్ అంటే కనుక, ఒక పనిని 25 మినిట్స్ పాటు చాలా కాన్సన్ట్రేషన్గా చేయాలి, ఆ తర్వాత 5 మినిట్స్ అలా బ్రేక్ తీసుకోవాలి. ఇలా 4 టైమ్స్ అలాగా బ్రేక్ తీసుకుని ఒక 25 మినిట్స్ చేయాలి, అలాగ బ్రేక్ తీసుకుని ఆ 25 మినిట్స్ అలాగా 4 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకుని అంటే 2 అవర్స్ పాటు ఈ విధంగా పనిచేసిన తర్వాత ఒక 15-30 మినిట్స్ అలా బ్రేక్ తీసుకుంటే కూడా ఈ యొక్క టెక్నిక్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అనమాట. ఇంకా ఇటువంటి టెక్నిక్స్ మరిన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను. బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత అండ్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

0: మూర్తి ఎఫ్ఎం 101.3.
1: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశ

భారతి ఎఫ్ఎం 101.3. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ మనమున్నాం కృష్ణా తీరంలో. వర్క్స్ని ఎలా మనం కంప్లీట్ చేయాలి ఏంటి అనేది మీతో షేర్ చేస్తూ, చిన్న చిన్న రూల్స్ గురించి మీతో షేర్ చేస్తూ ఉన్నాను కదా. ఇంకా నెక్స్ట్ మనం చేయాల్సిన పనుల్లో అతి ముఖ్యమైనవి అండ్ బాగా అంటే కఠినంగా ఉండే వాటిని ఫస్ట్ చూస్ చేసుకోవాలన్నమాట. దాన్ని మనం హ్యాపీగా చాలా స్ట్రాంగ్గా మనం కాన్సన్ట్రేషన్గా చేసినప్పుడు అది మనకి వర్క్ కంప్లీట్ అయినప్పుడు అది రకమైన మంచి కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. కాబట్టి నెక్స్ట్ వాటి మీద కూడా మనం కాన్సన్ట్రేట్ అనేది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో రూల్ ఏంటి అంటే, ఏదైనా మనం వర్క్ అనేది స్టార్ట్ చేసినప్పుడు చాలా మైండ్లో బోలెడ్ థింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా, ఇది చేయగలమా లేదా అన్నది చాలా కన్ఫ్యూజన్లో ఉంటూ ఉంటాం. అలా కన్ఫ్యూజన్ చేస్తూ మనకు టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకే ఆ పని చేయాల్సి వస్తే దాన్ని వెంటనే స్టార్ట్ చేయకుండా ఒక 60 సెకండ్స్ పాటు కొనసాగించి అలాగా బ్రేక్ తీసుకోండి. నెక్స్ట్ కొంచెం ఆలోచించి ఇది మనం చేయగలమా లేదా అన్న దాని మీద కూడా ఆ యొక్క వర్క్ అనేది డిపెండ్.

26ను గెలుచుకున్న భారత మహిళల ఫుట్బాల్ జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని క్రీడాకారుల కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులకు అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనా కాలంలో అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను అమలు చేశారని పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న ఖనిజ వనరుల ఆధారంగా డీ ప్రాసెసింగ్ అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రిఫైనింగ్ హబ్ ను ఏర్పాటు చేసే అవకాశాలపై మంత్రి నారా లోకేష్ రష్యా ప్రతినిధులతో చర్చించారు. అనంతపురం నగరంలో బెత్స సేవా సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని, ఆక్వాకల్చర్ ను ప్రోత్సహించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి సవిత పేర్కొన్నారు. నీట్ యూజీ 2026 పరీక్ష రాయనున్న అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఎగ్జామినేషన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ ఉపయోగించి అధికారిక వెబ్సైట్ నుండి దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ స్లిప్ కేవలం పరీక్షా కేంద్రం ఉన్న నగరం వివరాలను మాత్రమే తెలియజేస్తుంది. కాకినాడ జిల్లా ఎన్టీఆర్ బీచ్ లో ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పాల్గొన్నారు. బీచ్లను పరిశుభ్రంగా ఉంచడం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా పరిసరాలు ఆహ్లాదకరంగా మారుతాయని ఆమె తెలిపారు. తాడిపత్రి మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు ఈరోజు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి సివిల్ సప్లై అధికారి మల్లేష్ ప్రసాద్ సోదాలు నిర్వహించి సుమారు 27 టన్నుల బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉన్నట్లు గుర్తించారు. వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో 2 తెలుగు రాష్టాలతో పాటు ఇతర రాష్టాల నుంచి శ్రీశైలం భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టి దర్శనాలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ జూనియర్ టెలికాం ఆఫీసర్ కేడర్లో ఖాళీగా ఉన్న 100 పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు వెబ్సైట్ నందు చూడవచ్చు. లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్పై ఇంగ్లాండ్ 115 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 3 టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మొత్తంగా 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 67 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వరప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: సమయం చూస్తే 7 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. అండ్ మరికొద్ది క్షణాల్లో 7 గంటల 5 నిమిషాలకి హైదరాబాద్ కేంద్రం నుంచి జాతీయ వార్తలు వింటారు తెలుగులో.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్ల విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాలు

సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా రానున్న 2-3 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈశాన్య రాష్ట్రం త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటైర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను పరిశీలించాలని కూడా హోంమంత్రి ఆదేశించారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన, స్టార్టప్ రంగం 2014లో సుమారు 400 స్టార్టప్స్ నుంచి ప్రస్తుతం 2.3 లక్షలకు పైగా విస్తరించిందని, ఇవి దాదాపు 25 లక్షల ఉద్యోగాలను సృష్టించాయని పేర్కొన్నారు. భారత్ చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ప్రజల్లో అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తిని పెంచిందని, అలాగే గత మిషన్లు చంద్రుడిపై నీటి అణువుల ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యం కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి సహకరించే ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడమని మంత్రి అన్నారు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, ఆత్మ నిర్భర్ భారత్ కు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. మెరుగైన ఆరోగ్యం, బలమైన దేశం కోసం వంట నూనెల వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని అలవర్చుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ఇతర భాగస్వాములు కలిసి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆహార భద్రతను సంయుక్త హక్కుగా, బాధ్యతగా స్వీకరించేందుకు, సమిష్టిగా కృషి చేసేందుకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది. ఈరోజు 12వ తరగతి పరీక్షా ఫలితాల అనంతర సేవల పోర్టల్లో గుర్తించిన ధృవీకరణ జవాబుల పునర్మూల్యాంకన కోసం దరఖాస్తులు సమర్పించడానికి చివరి రోజు. ఈ పోర్టల్ అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుందని, విద్యార్థులు ఈ గడువులోగా తమ దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించాలని సిబిఎస్ఈ సూచించింది. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో డాక్టర్ జయశంకర్, ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గత కొన్ని సంవత్సరాల్లో గణనీయంగా బలపడిందని పేర్కొన్నారు. సమావేశంలో రాజకీయాలు, రక్షణ, సముద్ర వ్యవహారాలు, నౌకాయానం, వాణిజ్యం, ఫిన్టెక్, ఆరోగ్యం, ఔషధ రంగం, ఎరువులు, కీలక ఖనిజాలు, పర్యాటకం, విద్య, సాంస్కృతిక సహకారం వంటి అనేక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, ఆస్టేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాలు

దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వెంట గ్యాస్ ధరలు తక్కువని పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లలో 300 రూపాయల ప్రత్యక్ష సబ్సిడీ లభిస్తోందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి జూన్ మధ్యకాలంలో ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయలకు పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రముఖ మలయాళం సినీ నటుడు సలీం కుమార్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో తన సినీ జీవితంలో విభిన్న పాత్రలు పోషిస్తూ బహుముఖ ప్రజ్ఞతో చిరస్మరణీయమైన నటనతో సలీం కుమార్ ప్రత్యేక గుర్తింపు పొందారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నటుడి కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులకు మోదీ తమ సానుభూతి తెలియజేశారు. మేజర్ అభిలాష బరాక్ ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో ప్రధానమంత్రి ఈ గౌరవం మేజర్ బరాక్ ఆదర్శప్రాయమైన సేవలకు గుర్తింపుగా మాత్రమే కాకుండా ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా అందిస్తున్న విశిష్ట సేవలకు కూడా గుర్తింపుగా నిలుస్తుందని చెప్పారు. మేజర్ బరాక్ సాధించిన ఈ విజయం దేశానికి, మానవాళికి సేవ చేయాలనే ఆకాంక్ష కలిగిన అనేక మంది భారతీయ యువతకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. మేజర్ బరాక్ ప్రస్తుతం లెబనాన్ లోని ఐక్యరాజ్య సమితి తాత్కాలిక దళంలో ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్ జెండర్ ఫోకల్ పాయింట్ గా సేవలందిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాబోయే 2-3 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగుతుండగా ఉత్తర మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు కొనసాగుతున్నాయి. మహారాష్ట, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులో మిగతా ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు రానున్న 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాల పురోగతికి అనుకూల పరిస్థితులను కలిగి ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. రేపు కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కొంకణ్, గోవా, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్లలో రాబోయే 4 రోజుల పాటు వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

భారతి ఎఫ్ఎం 101.3. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటలు దాటి 15 నిమిషాలు అవుతుంది అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం మంచును మంచైలోకి. సో ఇంకా నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్

చేయాలి అంటే 0866241484కి నాకు వాట్సాప్ పంపించాల్సింది, అండ్ 0866248814కి. అండ్ నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈరోజు మన సండే అండ్ ఫండే కాబట్టి కొంచెం రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ కాకుండా అండ్ మామూలుగా అండ్ మన లైఫ్కి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, లైక్ పొడుపు కథలు అవి ఇవి కాకుండా. ఎందుకంటే మీరు రిలాక్స్డ్గా ఉండి ఉంటారు కదా, రిలాక్స్డ్గా ఉన్నప్పుడు మీ బ్రెయిన్ ఎందుకు అలాగా ఇబ్బంది పెట్టడం అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఏం అడుగుదాం అనుకుంటున్నాను అంటే, మీ లైఫ్ ఒక సినిమా అయితే కనుక మీ లైఫ్కి ఏం టైటిల్ ఇచ్చుకుంటారు? మీ లైఫ్ ఒక సినిమా అయితే కనుక మీ లైఫ్కి ఏం టైటిల్ ఇచ్చుకుంటారు? సో మాధవి, నువ్వైతే ఏమి ఇచ్చుకుంటావు అని నేను అడగచ్చు కదా. సో నేనైతే కనుక కొంచెం ఇష్టం కొంచెం కష్టం, అండ్ లేకపోతే కనుక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఈ రెండు నాకు వర్కౌట్ అవుతాయనే అనుకుంటాను. ఎందుకు అంటే కనుక కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఎవరిదైనా లైఫ్లో అలాగే ఉంటుంది కదా. సో ఇష్టంగా కష్టంగా అలా ఉంటుంది. అండ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఏంటి అంటే, వాట్ ఎవర్ ఇట్ ఏది ఉన్నా సరే నేను కొంచెం లైఫ్ని అలా బ్యూటిఫుల్గా సెట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అది కష్టంగా అనిపించినా దాన్ని ఫైనల్గా సెట్ చేసుకుంటూ ఉండడానికి ట్రై చేస్తాను బ్యూటిఫుల్గా. సో ఈ రెండు నాకు లైఫ్లో వర్తిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో అదే కనుక మీ లైఫ్లో, మీ లైఫ్లో ఏంటి ఏంటి నేమ్ని ఏది మీకు టైటిల్గా ఇచ్చుకుంటారు? మీరు అలా ఫీల్ అయితే నాకు వాట్సాప్ పంపించేసేయండి 0866248144కి.

మూర్తి ఎఫ్ఎం 101.3. గాలికెదురు లేదు, కడలికంతు లేదు, అలుపెరుగని సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అన్న టైం చూస్తే 7:22 అవుతుంది అండ్ మనం ఉన్నాం మన్సూన్ మంచైలా. సో ఈరోజు సండే అండ్ ఫన్ డే కాబట్టి సో ఈ ఫన్ డేని ఒక బ్యూటిఫుల్ అండ్ క్వశ్చన్ తోటి మీకు చెప్పాను కదా, మీ లైఫ్ ఒక సినిమా అయితే కనుక ఏం టైటిల్ ఇచ్చుకుంటారు అని అడిగాను. చాలామంది మెసేజెస్ చేశారు, చూద్దాం ఎవరెవరు ఎటువంటి మెసేజెస్, వాళ్ళ లైఫ్లో ఎలా అన్నది మనకి లైఫ్ని ఎలా ప్రిడిక్ట్ చేసి వాళ్ళకి టైటిల్ ఇచ్చుకున్నారా అని చూసేద్దాం. మైన్ గుడ్ ఈవినింగ్, విజయవాడ ఎఫ్ఎం స్టేషన్ డైరెక్టర్ గారికి అభినందనలు. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్. అండ్ శ్యామల గారు ఏంటండి, థింక్ లైక్ పీటీఆర్, పీటీ రాజశేఖర్ రెడ్డిగూడెం, పీటీఆర్ కాదండి. మీ లైఫ్ ఒక సినిమా అయితే కనుక ఏమిచ్చుకుంటారు అని చెప్ప అడిగాను. సో అనంతపూర్ నుంచి అనురాధ గారు, మిస్టర్ పర్ఫెక్ట్ అండ్ హ్యాపీ డేస్. ఏంటి అనురాధ గారు మీరు మిస్టర్ పర్ఫెక్ట్ అయితే? అండ్ సింగిల్ చాలు, నేను క్యాజువల్గా చెప్పాను. అండ్ పెడిన జోగానందరావు కాలనీ అండ్ అప్పలరాజు గారు గేమ్ చేంజర్ అని అంటే మీరు మీరంతా గేమ్ చేంజ్ చేసేసుకుంటారా, లైక్ గేమ్ చేంజర్లో ఉన్న టైప్ అనమాట మీరైతే మొత్తానికి. అండ్ మాకు జీవిత చదరంగం ఫ్రమ్ కోడుమూరు విరేష్ ఊర్మిళ. అండ్ విరేష్ అండ్ ఊర్మిళ గారు జీవిత చదరంగం అని మెచ్చుకుంటారంట వాళ్ళ లైఫ్. అండ్ మై లైఫ్ ఈజ్ గోల్డ్ అంటూ పాలెంపల్లి ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి, హాయ్ హలో గుడ్ ఈవినింగ్ మాధవి, వెల్కమ్ టు మంచి మంచి ప్రోగ్రామ్ అంటున్నారు. ఓకే, లైఫ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు, అలా కాదండి, మీ లైఫ్ ఒక మూవీ అయితే కనుక, అంటే నేను ఆ కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే ఎలా, ఎందుకు అంటే ఆ లోపల ఉన్న క్యారెక్టర్స్ గురించి కాదు, ఒక టైటిల్ మీ లైఫ్లో ఆ టైటిల్ ఏం సెట్ అవుతుంది అన్నది అనమాట. సో అది నేను అడిగాను. అండ్ లేడీస్ హాయ్ గుడ్ ఈవినింగ్ మేడం, రబ్బవరం విలేజ్ నుంచి అమీదా బేగం, ఆన్సర్ అమీదా లేడీస్ టైలర్. సో వెరీ నైస్, అలా అనమాట. కనకరావు గారు పెడిన కలిసి ఉంటే కలిసి సుఖం, ఓకే మీకు ఆ పేరు ఇచ్చుకుంటారు, వెరీ నైస్ అండి. అండ్ కలిసి ఉంటే కలిసి సుఖం అంటూ మళ్ళా లేకపోతే కింగ్ కానీ క్వీన్ కానీ శతమానం భవతి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటూ హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిక్ష, హనీ అని మెసేజ్ చేశారు. అండ్ నమస్కారం గుడ్ ఈవినింగ్ అంటున్నారు. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం జీవితం అత్యంత అద్భుతం అనే సందేశం ఇస్తాను అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ గారు మెసేజ్ చేశారు. అండ్ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఈవినింగ్ డాక్టర్ మాధవి గారు, జవాబు మంచి చెడు టైటిల్ అని ఇచ్చుకుంటారా? అండ్ హాయ్ గుడ్ ఈవినింగ్ కలేజా మూవీ అంటూ ఆత్మకూరు నుంచి ఆశేష్ గారు మెసేజ్ చేశారు. అండ్ అంటే మీ లైఫ్ ఒక మూవీ అయితే కనుక ఏం టైటిల్ ఇచ్చుకుంటారు అని అడిగాను. సో నేనైతే కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్టుగా నా లైఫ్కి అది సూట్ అవుతుంది అన్న ఫీల్తో నేను చెప్తున్నాను. అలా మీ లైఫ్కి సినిమా టైటిల్ ఏది సూట్ అవుతుంది అని నేను అడిగాను అనమాట. చాలామందికి క్వశ్చన్ అర్థం అవ్వలేదు. సో కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్న అన్నది

నా లైఫ్కి సూట్ అవుతుంది అన్న దీంతో నా లైఫ్కి స్టైల్కి అలా సూట్ అవుతుంది అని చెప్పాను అనమాట. లైక్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒక్కొక్కసారి నేను నా లైఫ్ని బ్యూటిఫుల్గా సెట్ చేసుకుంటా అన్న ఫీలింగ్. అలాగే మీకు కూడా మీ లైఫ్కి టైటిల్ ఇచ్చుకుంటే అది సినిమా మూవీ అయితే ఏమిచ్చుకుంటారు అని అడిగాను అనమాట. అండ్ కలేజా మూవీ అని అంటున్నారు ఆత్మకు రాజశేష్ గారు. అండ్ అండ్ నా ఆటోగ్రాఫ్ అంటూ దశగిరి సంధ్య ప్రదరూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేశారు. వెరీ నైస్ అండి. ఆహా అంటూ గణేష్ కొనపూర్ నుంచి మెసేజ్ చేశారనమాట. సో ఎవరెవరు నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైంది కదా. సో నీ లైఫ్ ఒక సినిమా అయితే కనుక ఈ టైటిల్ మీరు ఇచ్చుకుంటారు. సో కొంతమంది గేమ్ చేంజర్, కలేజా, జీవిత చదరంగం, కలిసి ఉంటే కలదశకం, లైక్ దట్ అనమాట. మీ లైఫ్ ఒక సినిమా అయితే మీ లైఫ్ స్టైల్కి మీరున్న దీనికి ఏ టైటిల్ ఇచ్చుకుంటారు అని అడిగాను. ఆలోచిస్తూ ఉండండి, మీ లైఫ్లో మొత్తం త్రూఅవుట్ జర్నీ ఉంటుంది కదా, మీ లైఫ్ స్టైల్లో మీ దీనిలో నా లైఫ్లో ఉన్నదానికి నాకు ఏ టైటిల్ ఇచ్చుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉండండి. అలా ఆలోచిస్తూ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ నాకు వాట్సాప్ పంపించేసేయండి. అజ్ఞాతవాసి మూవీ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ ఎత్తి వినేసిద్దాం.

0: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
2: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7:32 అవుతుంది అండ్ మనమున్నాం మంచిన మంచైలో. సో ఇంకా ఈరోజు సండే అండ్ ఫన్ డే కాబట్టి రెగ్యులర్గా అండ్ పొడుపుకతలు కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను కదా, నీ లైఫ్ ఒక సినిమా అయితే కనుక టైటిల్ ఏంటి? సో చాలామంది క్వశ్చన్ అర్థం అవ్వలేదు అండ్ నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను కదా. అండ్ నా లైఫ్ అయితే కనుక కొంచెం ఇష్టం కొంచెం కష్టం లైక్ దట్, అలాగే కూడా మీరు ఆలోచించి నాకు వాట్సాప్ పంపించవచ్చు. అండ్ చాలామంది మెసేజెస్ చేశారు అండ్ నవీన్ గారు అక్కిరెడ్డి నుంచి మెసేజ్ చేశారు, తన లైఫ్ తను అనుకుంటే కనుక ఫంకీ అనమాట. సో ఇంకా ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించారు ఏంటి అని చూసేద్దాం. అండ్ హై ఫ్రెండ్స్ అంటున్నారు, కానూరు నుంచి అంజుబాబు గారు, దివ్య, ప్రణీత్, హర్షిత, ఆనంద్ అంట. సో నైస్ అండి. అండ్ అలాగే హలో ప్రియమైన మాధవి గారు అండ్ నేనే రాజు నేనే మంత్రి అంట, నాని గారు మెసేజ్ చేశారు. సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ అలాగే నిర్మల్ జ్యోతి రెడ్డిగూడెం నుంచి మెసేజ్ చేశారు, జీవితం నిజమైన అబద్ధం అని మెసేజ్ చేశారు. అండ్ అలాగే లక్ష్మీ గారు గుంటూరు నుంచి, గుండమ్మ కథ, మీ లైఫ్ గుండమ్మ కథ అండి. అండ్ అలాగే చిరంజీవి అండ్ కోటేశ్వరి గారు మెసేజ్ చేశారు చిరునవ్వుతో, తన లైఫ్కి టైటిల్ ఇచ్చుకోవాలనుకుంటే కనుక చిరునవ్వుతో అని మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ రెబ్బవరం విలేజ్ నుంచి అమీదా బేగం ఆన్సర్, మా ఆయన బంగారం అని మెసేజ్ చేశారు. నిజంగా ఈ మెసేజ్ కనుక అమీదా గారు వింటే నిజంగా ఫుల్ ఖుషి అయిపోతారు మీ హస్బెండ్. అండ్ అలాగే వేంటిపాలెం దగ్గర రామానగరం బొట్టు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ, నేను పౌర్ణమి అమావాస్య అనే పేరు పెట్టాలనుంది. ఎందువల్ల అంటే కుటుంబ పరంగా ఆరోగ్యాల రీత్యా తేడాలుగా ఉంటే అమావాస్య, ఆరోగ్యాలు బాగుంటే పౌర్ణమి, జీవితంలో కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి అంతా మన మంచికే అనుకుంటే బాగుంటుంది అంటూ వేటపాలెం దగ్గర రామానగరం బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారనమాట. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అండ్ చాలామంది క్వశ్చన్ అర్థం కాకుండా, పాప మాధవి నువ్వు పొడుపు కథలు అడిగితేనే బాగుంటుంది కదా, మంచి పనే పెట్టావబ్బా అన్నట్టు ఫీల్ అవుతున్నట్టున్నారు. అండ్ అలా మాట్లాడుతూ ఉన్నాం. అండ్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ గారు మెసేజ్ చేశారు, అండ్ జీవితం మహా అద్భుతం అనే టైటిల్ పెట్టుకుంటానండి అంటూ మెసేజ్ చేశారు. వెరీ నైస్ అండి, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, స్వయం కృషి అని పెట్టుకుంటారంట, సూపర్ అండి. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏం మురహారి ఇసుద జానకి రాజ్ గారు మెసేజ్ చేశారు, అండ్ మీ శ్రేయోభిలాషి అని పెట్టుకుంటారంట, వెరీ నైస్ అండి. మొత్తానికి ఎవరెవరు వాళ్ళ లైఫ్స్ ఎలా ఉంటుంది టైటిల్ అనేది మంచిగా షేర్ చేశారు. సో స్వీట్ ఆఫ్ యూ అందరికీ. సో మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టండి, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అండ్ గణేష్ కొనపూర్ నుంచి, శుభాకాంక్షలు అని పెట్టుకుంటారంట, సూపర్ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, తల లేదు కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, ఏమై ఉంటుంది? తల లేదు కాళ్ళు లేదు కానీ నడుస్తుంది, ఏమై ఉంటుంది? ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి 0866-244-1194. అండ్ ఎప్పుడైతే మీకోసం ద్వారకా మూవీ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ వినేసేద్దాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ అజయ్ మాధవితో.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7:40 అవుతుంది. నేను అడిగాను తలలేదు కాళ్ళు లేవు కానీ నడుస్తుంది అని అడిగాను. సో వాటర్ అయితే కాదండి, లాస్ట్ వీక్ అడిగేశాను కదా. అండ్ మేఘం వాటర్ నాట్ లైక్ దట్. ఇంకా కొంచెం ఆలోచించని ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ 0866-24-8814 నాకు వాట్సాప్ పంపించేసేయండి. అండ్ కనకరావు గారు పడిన యా కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మే నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ గారు అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ పెడిన జోగనందరావు కాలనీ అప్పల రాజు గారు సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ బట్ రామకృష్ణ దేవంగ సౌత్ మోపూర్ నెల్లూరు జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి. కానూరు నుంచి తాతారావు గారు కాదుగా రాంగ్ ఆన్సర్. అండ్ చంద్రమోహన్ రెడ్డి లేఖన నిర్మలా ధ్రువ ధర్మవరం శ్రీ సత్యసాయి జిల్లా అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ పద్మావతి జమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ లక్ష్మీ గుంటూరు నుంచి అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. జ్యోతి రెడ్డిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ ఎమ్మూర్ హరిశోద జానకి రాజ్ గారు సారీ అండి రాంగ్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీనివాస కొనాపూర్ నుంచి అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి సారీ అండి రాంగ్ ఆన్సర్. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే రబ్బవరం విలేజ్ నుంచి అమీదా బేగం ఆన్సర్ రీసెంట్ యా కరెక్ట్ ఆన్సర్. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజు గుంటూరు నుంచి యా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చిరంజీవి అండ్ హానాకు చరిష్మా కోటేశ్వరి యా ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అంతపూర్ నుంచి అనురాధ గారు చెప్పాను కదా రివర్ అండ్ క్లౌడ్ అయితే మేఘమైతే కాదు. ఇంకొంచెం ఆలోచించే ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుంచి ఆశేష్ గారు అండ్ చెన్నకేశ్వరరావు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు సారీ అండి రాంగ్ ఆన్సర్. పాలెంపల్లి ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సో ఇందుకు ఆన్సర్ ఏంటి అంటే గడియారం అండి. గడియారంలో ముల్ల అలా ట్రావెల్ చేస్తూ ఉంటుంది కదా, తల ఉండదు కాళ్ళు ఉండదు కానీ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. కాలం అండ్ లైక్ క్లాక్ అండ్ క్లాక్లో ఉన్న నీడిల్ అనమాట ముల్లు, గడియారం ముల్ల అనమాట. అండ్ చాలామంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొంతమంది రివర్ రెండు మేఘం అని మెసేజ్ చేశారు. సారీ అండి అది కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు, గడియారంలో ఉన్న ముల్లు అనమాట. సో ఇంతకుముందు నేను అడిగిన క్వశ్చనే అనమాట, ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. రెక్కలు ఉన్నా ఎగరదు కళ్ళు ఉన్నా చూడలేదు ఏమై ఉంటుంది మాధవి? నువ్వు అడిగావు కదా. అఫ్ కోర్స్ అడిగాను. మీకు కూడా ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ పంపించేసేయండి 0866-24-8814కి. రెక్కలు ఉన్నా ఎగరదు కళ్ళు ఉన్నా చూడలేదు ఏమై ఉంటుంది? ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి 0866-24-8814కి. అండ్ ఇప్పుడైతే మీకోసం తుంటరి మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పు కారణానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనకు, ఏదో చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
3: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
3: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
4: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
5: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటల నాటి 49 నిమిషాలు అవుతుంది అండ్ మనం ఉన్నాం మనసున మనసైలో. నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే రెక్కులున్నాయి గరదు, కళ్ళున్నా చూడలేదు అని అడిగాను. చాలా మంది మెసేజెస్ చేశారు అండ్ మీకు ఆన్సర్ తెలిసి నాకు వాట్సాప్ పంపించేసాయండి 0866244814. సో ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించారు ఏంటి అని చూసేద్దాం. అనంతపూర్ నుంచి అనురాధ గారు అండ్ సెకండ్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అండ్ కనకారావు గారు పెడిన సారీ అండి రాంగ్ ఆన్సర్ అండ్ లక్ష్మీ గారు గుంటూరు నుంచి తాటిక అయితే కాదండి, పుల్లిపాటి వెంకటేష్, పుల్లిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రిద్వాన్ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు సెకండ్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ అండ్ నాగేశ్వరరావు గారు జమలాపురం నుంచి సారీ అండి రాంగ్ ఆన్సర్. అలాగే సివి శ్రీనివాసరెడ్డి ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి సారీ అండి రాంగ్ ఆన్సర్ అండ్ అలాగే సునీష్కా రెడ్డిగూడ నుంచి సారీ అండి రాంగ్ ఆన్సర్ అండ్ ఒంగోలు నుంచి చిరంజీవి అండ్ హానోక్ చరిష్మా కోటేశ్వరి సారీ అండి రాంగ్ ఆన్సర్. అలాగే గణేష్ రాజు శ్రీవాస్తవ కోనపూర్ నుంచి రెక్కలు ఉన్నా ఎగరదు, కళ్ళున్నా చూడలేదు అని మెసేజ్ చేశాను సారీ రాంగ్ ఆన్సర్. అలాగే గణేష్ రాజు శ్రీవాత్సవ కోనపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా అమ్మాయి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ గారు రాంగ్ ఆన్సర్ అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి. దశగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వికలీ బజార్ నుంచి మనహర్ యశోద జానకి రాజు గారు రాంగ్ ఆన్సర్. హిమాంత్ కుమార్ గారు విజయవాడ నుంచి గుడ్ ఈవినింగ్ అండి రాంగ్ ఆన్సర్.

అలాగే పడిన జోగనందరావు కాలనీ అంపలరాజు గారు రాంగ్ ఆన్సర్ అండి. అడిగిన క్వశ్చన్ రెక్కలు ఉన్నా ఎగరదు, కళ్ళున్నా చూడలేదు అని మెసేజ్ చేశాను, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ రాజన సిరిసిల్ల జిల్లా చీర్లవంచ విలేజ్ నుంచి వేముల పరశురాములు అండ్ చీర్లవంచ విలేజ్ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. అలాగే రాజన్ అండ్ తినడానికి తీసుకుంటాం కానీ దాన్ని మాత్రం తినలేమని నాకు క్వశ్చన్ వేశారు, పళ్ళెం అండి కంచం. అండ్ మాధవి గారు చుట్టాలు వచ్చారు, మీకు మెసేజ్ పెట్టలేకపోయాను అంటే మెసేజ్ చేశారు. హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి నిక్ష అండ్ కనకరావు గారు పడిన సారీ అండి, రాంగ్ ఆన్సర్. ఇంతకీ ఆన్సర్ ఏంటండి? అయితే ఆల్రెడీ లాస్ట్ వీక్ అండ్ బిఫోర్ లాస్ట్ వీక్ నేను అడిగానండి, గుర్తు రావట్లేదా? రెక్కులున్నా ఎగరదు, కళ్ళున్నా చూడలేదు. ఫిష్ అండి, చేప. చాలామంది బుక్ బుక్ బుక్ అని మెసేజ్ చేశారు, సో బుక్ అయితే కాదు, ఫిష్ అనమాట. కళ్ళున్నా ఎందుకు చూడలేదు అంటే అది రెప్పవేయదు అనమాట, కళ్ళున్నా అది రెప్పవేయదు, సో అందుకని అది చూడలేని కింద మనం కౌంట్ చేస్తామన్నమాట. సో దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి చొక్కా అని మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ అలాగే గాలిపటం అని మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అప్పలరాజు గారు. అండ్ అలాగే నిజామాబాద్లో ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహాబాను జైనుద్దీన్ గారు మీరే చెప్పగలరా అంటే మెసేజ్ చేశారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే ఫిష్ అనమాట. రెక్కులున్నా ఎగరదు, కళ్ళున్నా చూడలేదు, ఆన్సర్ ఫిష్. సో అదనమాట సంగతి. ఈరోజు మన మనసుని మనసు అయితే కనుక 3 అండ్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్ తోటి క్లోజ్ చేస్తున్నాం. అండ్ మీ లైఫ్లో ఒక సినిమా అయితే టైటిల్ ఏంటి అనేది చాలామందిని అడిగాను. అండ్ అంతపూర్ నుంచి అనురాధ గారు రివీల్ చేసినట్టు మెసేజ్ చేశారు. అండ్ ఆ క్వశ్చన్ చాలామందికి అర్థమవలేదన్నమాట. సో అది. అండ్ నెక్స్ట్, తలలేదు కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, క్లాక్ అనమాట, ఆ క్లాక్లో ఉన్న ముళ్ళు. అండ్ సి తేజారెడ్డి గారు ఆన్సర్ మేడం ఆన్సర్ బుక్ అంటూ తేజారెడ్డి ప్రొద్దుటూరు నుంచి మెసేజ్ చేశారు, కాదండి రాంగ్ ఆన్సర్ ఫిష్. అంతపూర్ నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారనమాట. సో ఇదనమాట ఈరోజు మన మనసును మనసైకే తింటే గుడ్ బై చెప్పేస్తున్నాను. ఇంకా 8 o'clock డ్యూయట్ డ్యూయట్లో కలుసుకుందాం. అండ్ ఎప్పుడైతే మీకు బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినేసేద్దాం, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 లక్కీ భాస్కర్ మూవీ నుంచి.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
3: అయినా నేనేం తప్పుగా అన్నానని, జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
2: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు, అందులోను ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
3: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
2: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. కూటమి ప్రభుత్వ విజయాలపై రాష్ట్రంలో జూన్ 9వ తేదీన తిరుపతిలో, 12వ తేదీన రాజధాని అమరావతిలో, 15వ తేదీన విశాఖపట్నం వేదికగా బహిరంగ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు నిర్వహించిన సమీక్షా సమాపేశంలో నిర్ణయించారు.

మంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీ నాయకత్వంపై పలు ఆరోపణల నేపథ్యంలో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తూ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన చింతకాయల విజయ్ ఈరోజు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. వలేటివారిపాలెం మండలం కొండ సముద్రంలో గుండె సంబంధిత బాధితునికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2.5 లక్షల రూపాయల విలువ కల చెక్కును ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఈరోజు పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లాలో సీతారామపురం మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో రేపు మారంరెడ్డిపల్లి సచివాలయం వద్ద ఎల్లుండి టీబీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు మెడికల్ ఆఫీసర్ ఏ స్వప్నారెడ్డి తెలిపారు. రానున్న రోజులలో ప్రతి గ్రామంలో కూడా గ్రంథాలయాలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుచిత్ర తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగా టీటీడీ ఆరోగ్యానంద కార్యక్రమాన్ని ఈరోజు తిరుపతిలోని మహదీ కళాక్షేత్రంలో ఆలయ అధికారులు ప్రారంభించారు. కడప జిల్లాలో పెన్నా నదిలో స్నానానికి దిగి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా శ్రీశ్రీశ్రీ గంగాలమ్మ అమ్మవారికి కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహల్లో 10.2 మిల్లీమీటర్లు, కనేకల్లో 60 మిల్లీమీటర్లు, డిహరేహల్లో 57 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మార్కాపురం పట్టణ పరిసర ప్రాంతాలలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల కారణంగా కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏ హబ్ వద్ద నిర్వహించిన ప్రకృతి రైతుల సదస్సులో విత్తనాల బంతుల తయారీ కార్యక్రమం నిర్వహించారు. భారతీయ కిసాన్ సంఘ జాతీయ కార్యవర్గ సభ్యులు జలగం కుమారస్వామి మాట్లాడుతూ వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ విత్తనాల బంతులను తయారు చేసి సామాజిక వనాలను పెంపొందించాలని పిలుపునిచ్చారు. వివేక్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ ఇప్పటి వరకు న్యూస్ హెడ్లైన్స్ విన్నారు అండ్ మన మనసును మనసెక్కితే బాబా చెప్పేసాం కదా. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ డ్యూయట్ డ్యూయట్ డ్యూయట్ డ్యూయట్లో మీకోసం బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఆర్యా మూవీ నుంచి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం వెంకి మన్మధుడు నువ్వు నువ్వే ఈ సాంగ్స్ అని మీకోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను డ్యూయట్ డ్యూయట్లో. విండో ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ అజయ్ మాధవితో.
1: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ యు నో.
2: నో, హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
1: అవునా? ఎంత?
2: ఎంత అంటే, ఆ మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టి భారమంతా.
1: ఓ, ఇంకా?

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూపిస్తున్న 90 వసంతాల

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. కీలక రంగాలలో భారత్ ఇండోనేషియా దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఉద్ఘాటించారు. మురికివాడల నివాసితులకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో తక్కువ ధరకే వంట గ్యాస్ సరఫరా చేస్తున్నామని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కోరారు. ఇక వార్తల వివరాలు. కీలక రంగాలలో భారత్ ఇండోనేషియా దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి జయశంకర్, ఇండోనేషియా తరపున విదేశాంగ మంత్రి సుగియోను హాజరయ్యారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, 4 ఏళ్ల విరామం తర్వాత ఇరు దేశాల మధ్య సంయుక్త కమిషన్ సమావేశమైందని చెప్పారు.

0: ఈ మధ్యకాలంలో ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన పురోగతి సాధించామని చెప్పారు. రక్షణ, భద్రత, సముద్రయానం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఔషధాలు, ఆహార భద్రత, పర్యాటకం, విద్య, సాంస్కృతిక సహకారం వంటి అంశాలపై ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనోతో కీలకమైన చర్చలు జరిగాయని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ వెల్లడిస్తూ,
1: That has certainly imparted fresh momentum to our comprehensive strategic partnership. Today, I look forward to extensive discussions with you, covering the full spectrum of our bilateral cooperation from political to defense and security, maritime trade and investments, health and pharmaceuticals, food security, as well as tourism, education and cultural cooperation. So I look forward to proceeding on the agreed agenda and I would request you for your opening remarks.
0: దేశంలో గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్ ధర 29 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉండగా అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలో మాత్రం తక్కువ ధరలకే వంట గ్యాస్ సరఫరా అవుతోందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధర అభివృద్ది చెందిన దేశాలలో కంటే తక్కువగా ఉందని పేర్కొంది. అదే సమయంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద సంవత్సరానికి 4 సిలిండర్లకు ఒక్కో సిలిండర్పై 300 రూపాయల వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. హోర్ముజ్ జలసంధి వద్ద రవాణాకు అంతరాయంతో పాటు గల్ఫ్ దేశాల నుంచి వచ్చే గ్యాస్ సరఫరాను కఠినతరం చేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య ఎల్పీజీ ధర 14.2 కేజీల సిలిండర్ సరఫరా ఖర్చు 1600 రూపాయలకు పైగా పెరిగిందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయినప్పటికీ వంట గ్యాస్ సిలిండర్ ధరను 942 రూపాయలకే స్థిరీకరించామని పేర్కొంది. మురికివాడల నివాసితులకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ముంబైలోని దహిసర్లో హెచ్యుఎల్ సువిధ పారిశుద్ధ్య సదుపాయాన్ని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరుగుదొడ్లను గౌరవ గృహాలుగా అభివర్ణించారు. దేశ అభివృద్ది ప్రయాణంలో అవి కీలక పాత్ర పోషిస్తాయని వ్యాఖ్యానించారు. ప్రతి మురికివాడను పునరాభివృద్ది ద్వారా సరైన భవనాలుగా మార్చి నివాసితులకు మెరుగైన వాతావరణాన్ని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: పూరే సువిధ కేంద్ర కే కల్పనా కి ఇస్కో అచ్చీ తరీకే సే తయార్ కర్నే కా డిజైన్ కియా ఔర్ ఫిర్ పూరా పైసా లగాయా ఇస్ సువిధ మే ఏక్ తో రోడ్ కే ఊపర్ హై తో తక్లీఫ్ హోనే కి సంభావనా కమ్ హై ఫిర్ భీ పూరే సమయ సెక్యూరిటీ గార్డ్ రహేగా సాథ్ హీ సాథ్ హమ్నే తో మాంగా థా సిర్ఫ్ శౌచాలయ సోలర్ ప్యానల్ సే ఖర్చా కమ్ హోగా బిజ్లీ కా ఖపత్ భీ కమ్ హోగీ పానీ కి ఖపత్ కమ్ హో ఉస్కే లియే ఏక్ ఉన్హోనే పానీ కో శుద్ధ్ కర్నే కా జో ప్లాంట్ హోతా హై.
0: దేశ ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కోరారు. ప్రతి ఒక్కరూ శరీర దారుఢ్యం విషయంలో అవగాహన కలిగి ఉండాలని, స్వావలంబనతో కూడిన భారతదేశాన్ని నిర్మించడంలో సహకరించాలని ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమ పోస్టులో ఆయన ఆకాంక్షించారు. మెరుగైన ఆరోగ్యం కోసం, బలమైన దేశం కోసం వంట నూనెల వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని ప్రజలు స్వీకరించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నిర్వహిస్తోంది. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ సాఫ్ మహిళా ఛాంపియన్షిప్ 2026ను గెలుచుకున్న భారత్ మహిళా ఫుట్బాల్ జట్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. టోర్నమెంట్ అంతటా జట్టు అద్భుతంగా రాణించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ఫుట్బాల్ ఆటపై ఆసక్తి కలిగిన యువతను ఈ విజయం ప్రోత్సహిస్తుందని అన్నారు. జట్టు తదుపరి ప్రయత్నాలకు కూడా నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సైక్లింగ్ పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవి అన్నారు. సైక్లింగ్ అనేది మొత్తం పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుతుందని, ట్రాఫిక్ రద్దీ సమస్యకు సరైన పరిష్కారం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 77వ ఎడిషన్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాతికేయులతో మాట్లాడుతూ సైక్లింగ్ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. శరీర దారుఢ్యం కోసం సైక్లింగ్ అవసరమని చెప్పారు. దేశ ప్రజలంతా ఫిట్ ఇండియా లక్ష్యాన్ని స్వీకరించాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.

0: రాజౌరి జిల్లాలో ఆపరేషనల్ విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్ భీరేశ్వర్ గోస్వామికి జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు నివాళులర్పించారు. జమ్మూలోని వాయుసేన కేంద్రంలో ఆయన భౌతికకాయానికి సైనిక లాంఛనాలతో పుష్పగుచ్చం సమర్పించారు. నిన్న సాయంత్రం గంభీర్ మొఘల్ ప్రాంతంలోని డోరిమాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తుండగా లోతైన లోయలో జారిపడి లెఫ్టినెంట్ గోస్వామి మరణించారు. రాజౌరి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో దాగి ఉన్నారని భావిస్తున్న పాకిస్తానీ ఉగ్రవాదుల జాడను కనుక్కునేందుకు చేపట్టిన ఆపరేషన్ షేరువారిలో లెఫ్టినెంట్ గోస్వామి పాల్గొన్నారు. నైరుతి రుతుపవనాల విస్తరణతో రాబోయే 2-3 రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ IMD అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం, ఈశాన్య రాష్టాలలో నైరుతి రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులున్నాయని IMD పేర్కొంది. రేపు తీరప్రాంత కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త డాక్టర్ సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
1: then isolated heavy to very heavy rainfall, that is 7 to 20 cm rainfall very likely over Kerala, Karnataka, Tamil Nadu and Northeast India during next 7 days, with isolated extremely heavy rainfall also likely over Karnataka during 8 to 9 June. Now we'll see the observed weather during past 24 hours. Very heavy rainfall, that is 12 to 20 cm has been recorded at isolated places over Kerala. Also hailstorm is reported from one or two places from Odisha, and heat wave conditions prevailed at isolated pockets over coastal Andhra Pradesh.
0: రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. నాగ్పూర్లో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రాష్టంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతంలో 92% నమోదవుతోందని అంచనా ఉందని అన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల మరాఠ్వాడా, పశ్చిమ విదర్భ, ఉత్తర మహారాష్ట, ఇతర కరువు పీడిత ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడంలో రైతులకు సహాయపడేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు. వారికి ఎప్పటికప్పుడు తగిన సూచనలు జారీ చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2026 అనే రాష్టవ్యాప్త కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించింది. ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సన్నాహక కార్యక్రమాలను 14 రోజుల పాటు రాష్టవ్యాప్తంగా నిర్వహించనుంది. జూన్ 21న అమరావతిలో జరిగే భారీ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. రాష్టంలోని అన్ని జిల్లాలలో సాగే యోగా సన్నాహక వేడుకల్లో వేలాది మంది పాల్గొని సామూహికంగా యోగా చేయనున్నారు. దీని ద్వారా ప్రజలలో విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, యోగా వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా కోటి మంది ప్రజలకు యోగా కార్యకలాపాలను చేరవేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కీలక రంగాలలో భారత్, ఇండోనేషియా దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఉద్ఘాటించారు. మురికివాడల నివాసితులకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో తక్కువ ధరకే వంట గ్యాస్ సరఫరా చేస్తున్నామని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహార పొలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 8 గంటలు దాటి 40 నిమిషాలు అవుతుంది. అండ్ ఇప్పటి వరకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైన జాతీయ వార్తలు విన్నారు తెలుగులో. అండ్ మనం కంటిన్యూ చేస్తున్నాం డిఆర్జీహెచ్లో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. మా అండి ప్రతి మీకోసం నువ్వే నువ్వే చిత్ర నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం. ఈ సాంగ్ ఉదిత్ నారాయణ అండ్ నిత్య సంతోష్ని పాడారు అండ్ సిరివెన్నెల గారు సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణాతీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు

0: ఆహా, ఎంత బాగుంది కదా.
1: ఆహా, బాగుంది మీ వర్ణన. ఇంకా
0: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
0: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజిల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని, జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజిల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్నిసార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావో, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూసి 9:34 అవుతుంది అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం మధురేశ్వరాల్లోనికి. అండ్ మధురేశ్వరాల్లో మీకోసం ఎప్పుడైతే నిరీక్షణ మూవీ నుంచి ఎస్ జానకి పాడారు ఈ ట్రాక్ అయితే మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ ఎప్పుడైతే మీకోసం స్వయం కృషి చిత్రం నుంచి ఎస్ జానకి పాడారు అండ్ సిరిమనేలు గారు సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: చిక్కని నడుము చక్కని నడక నాదే,
1: నీ చేతుల గొడవ చేతల కొడవ నాదే.
0: అరే మోతో మోత అబ్బాయి ఎంతో మోత,
1: అరే

మీరు ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 107.3 అండ్ టైం చూస్తే 10:03 కావస్తుంది. అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం వినిపించిన రాగాల్లోనికి. అండ్ మీకోసం ఇప్పుడు వినిపించిన రాగాల్లో మోగ ప్రేమ చిత్రం నుంచి సాంగ్ అయితే వినేసేద్దాం. ఈ సాంగ్ పి సుశీల పాడారు అండ్ చక్రవర్తి గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు అండ్ ఆత్రేయ గారు సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 10:34 అవుతుంది. అండ్ మన ముందు వినిపించిన రాగాల్లో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నామా అండి. ఇప్పుడైతే మీకోసం టిఆర్ జయదేవ్ పి సుశీల పాడారు అండ్ ధర్మదాత చిత్ర నుంచి సాంగ్ అయితే వినిసిద్దాం.

పాల్సేది దేవత మానవులు దానికంటూ ఒక మనుషులకి కాదు పశుపక్షాదులకు కూడా ఆనందం కలిగించే నృత్యగానాలను అభ్యాసం చేసి ప్రపంచమంతట్లో విఖ్యాతుడై భారతదేశానికి కీర్తి తెచ్చాం. నీ వల్ల మా సహజత్వానికి ఎవరించే గౌరవం కలిగింది. ఈ కళాభిరుచిని దేశంలోని నలుమూలలోనికి ప్రవేశిస్తున్నారనేది చాలా సంతోషకరమైనది. నీ శిష్యురాలు అపూర్వంగా నృత్యగానాలు నేర్చుకుని విని ఆమె ప్రదర్శనానికి ప్రత్యేక సావకాశం కలిగింపదలిచి మీ సమావేశంలో ఈ కళలు పరిపక్వమైన పారణ జీవితం జన్మజనాలు నశించిపోయి అనంత బ్రహ్మానందో అంతర్యమైపోతుంది. ఏ దేశంలో ఎలాంటి కళలు పరమోత్కృష్టమని పాలించబడతాయో అక్కడ సాంఘిక రాజకీయ విద్వేషాలకు పాలు లేకుండా జాతీయ జీవిత నాగరిక సభ్యత ప్రతిష్ఠితమవుతుంది. ఆ మహాభాగ్యం కళాపోషకులైన అర్ధ సార్వభౌమ ఏడుబడి కింద భారతదేశం ఏర్పడుతుంది.

I'm going to go to the next one.

Yeah.

Thank you.

Thank you.

నిర్ణయింపబడుతుంది. ఈనాడు తెల్లవారి వరకు చెప్పి మీరు చింతించారు.

0: పరిగణించి బహిష్కృతించే వాళ్ళు ప్రస్తుతం అలాగే చక్రవర్తి స్థానికులు అందరికీ ఒక కఠోరమైన శాసనం చేశారు. తల్లివారు గాలి తట్టు పువ్వులు కాళ్ళు ఫలించడమో సరే ఒక్కసారిగా చెప్పులు కాల్ చేసి ప్రశ్నించాలన్నారు.
1: సంకృతమైన రాజులకు వాతావరణంలోని వేడి చక్రవర్తి మానవత్వంలో ఆగిరి ఎగిరిపోయినప్పుడు శాసన రూపమైన పైశాచిక శక్తులు విక్రమించి ఇంటి కఠిన శాసనాలు చేయకుండా
0: చేస్తారు.
1: చక్రవర్తి తన కఠిన శాసనాలను తనకై శాసనంచుకున్న పవిత్ర ఈశ్వరుని జీవనాశనానికి రమణీయమైన పాపిష్పాలపై కూడా సాగించుకుంటున్నాడు. అక్కడ చక్రవర్తి మీద సంపన్నమైన అసమాన ప్రతిపదమైన గౌరవం ఉంటారు. కానీ సృష్టి అందరికీ ఆగిపోలేదు. సృష్టి ఇచ్చిన ఈ శక్తులతో అతనికి సాధింపలేదు. అది పరిభాషక అది మానవుని అల్పత్వానికి చూపడం అతని జీవనాశనం చిరునామీ ప్రశాంత మధ్యంలో
2: నేను కేవలం చక్రవర్తి సందేశహారిని వలె రాలేదు. స్వప్నత యొక్క విషయం సమక్షంలో చర్చించినట్టు కూడా వచ్చింది. అప్పుడప్పుడు సృష్టి తొంగి చూస్తున్న నాటిని బాల్యావస్థలు ఎత్తుకొని లాలించి విద్యా శిక్షణించి రాజకంపలను బోధించి నా శిక్షాత్రమైన సాధారణ దృష్టితో మీరు భావి భారతంలో ఆదేశంగా పాలించిన చూడవాలని ఆకాంక్షించిన తన వయస్సు కన్న త్రిగుణీకృతమైన వయస్సులో ఈ జీవితంలోని అనేక భిన్న సంఘటనలను ఎదుర్కొంటాను. ఒక్కొక్క సంఘటనకు ఒక్కొక్కటిగా నా వెంట్రుకలన్నీ ఉండేసి పుష్ప సామ్రాజ్యంలో రాజభవనం సంపాదించుకున్న సర్వ రసిక సమాధానీయమైన గులాబీ సుకుమారమైన తన వాసనలతో మనుష్యుల జీవితానికి ఒక ఆశ్వాసం ఇచ్చినది. దానివల్ల నిష్క్రమైన రక్తపోయిన కాక తన లేఖకాంతులతో హృదయం నేతస్తున్న అపూర్వ సుఖ సమ్మేళనం వంటిది. అందుకే అది ముఖం రాజవంశ చంద్రుడు అంకితమైంది. సామ్రాజ్యవాంఛితమైన పతాకాన్ని గాని రాజతీయాన్ని గాని గౌరవించడం కర్తవ్యంగా భావిస్తారు కదా. ఎట్టి విషమ స్థితిలో లేదా అన్ని సమానికి దాసులేని వాటిని అనుగుణించి
1: సామ్రాజ్య పాత్ర కన్నా మహోన్నత స్థానం ఉపాధ్యాయం చేసుకునేవారు దేనికి ప్రాధాన్యత ఇవ్వలే దేనిని గౌరవించాలి
2: తమ అభిప్రాయం
1: యథార్థమై వచ్చిస్తారు. నా హృదయ సామ్రాజ్య వైభవరాజితమే నా ప్రేమ
2: రాజ్యానికి
1: అధినేత అయిన గులాబీ తన హృదయంతో దారిమను తెచ్చుకునే సంస్కారం తెచ్చుకునేదా?
2: సంస్కారం అంత తేలిక రాజహాపన మానవుడు ఎప్పుడు ఒక సంప్రదాయానికి పరంపరాగతములైన సాంప్రదాయ సిద్ధాంతాలు వారి శరీరంలో ప్రవేశించి రక్తాణువుల్లో బలమైన స్థానాన్ని ఆక్రమించుకుంటే ప్రతి సాంప్రదాయాన్ని విచ్ఛేదం చేయాలనుకునే సామ్రాజ్యాలలో గొప్ప విప్లవాలు జరగవచ్చు. ప్రజాభిప్రాయంలో మన్నింపవలసి ఉంటుంది.
1: ప్రయత్నాన్ని ప్రాప్తమయ్యే స్వరాజ్యం మళ్ళీ

ఉన్నప్పుడు అది కాకపోతే సరైన పరిమాణాలు